ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM ശുഭോദയം. శకసంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు శనివారం 100.2 MHz FM బ్యాండ్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటల 52 నిమిషాల 40 సెకండ్లు.

ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థన ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, క్రైస్తవ భక్తి గీతాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

0: ఇయ్యలటి కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు పొద్దుగల్ల 6 గంటల నుంచైతే రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి తీరొక్క కార్యక్రమాల తరువాయి. యోడుంబావుకు అంబటాళ్ల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఇయ్యల్ల ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు, 6వ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి 2వ సంభాషణ, ఇంకా పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సండే కవిత్వం కవి ఉపాధ్యాయుడు తాక్సండే చరణ్దాస్తో ముచ్చట 2వ భాగం ప్రసారమవుతుంది. ఇక సాగిపోయే సాత్వికం మునిమడుగుల రాజారావు ప్రసంగం ప్రసారమవుతుంది. ఎనిమిదిన్నరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలు, రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాల సమయాలు. పొద్దుగల్ల 8:45 సింగిడి కార్యక్రమం ఉంటది. పొద్దుమట 5 గంటలకు మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. ఇక రాత్రి 7:45 ఉషారు సరదా సంబురపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమాలకు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటలు అడగచ్చు, సరదాగా మాతో కూడాసేపు మాట్లాడచ్చు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయ్ అయిన పాటలు. పొజ్జమట్టు ఏడుంబావుకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఇయ్యల్ల సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలిస్తారు. నిర్మల్ జిల్లా ముధోల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా రైతు అంతరంగం కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నల్ల మన్మోహన్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెట్టేది మా రేడియో నేస్తం యు దినేష్. ఈ కార్యక్రమ సమర్పణ యు దినేష్. ఐదున్నరకు కథిందాం కార్యక్రమంలో పిల్లల కోసం ఇయ్యల కథలు, అమ్మమాట తేనెమూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ ప్రసారమవుతుంది. రచన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథను చెప్తారు టి స్రవంతి. మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి సదానందుని సందేశం కథ ప్రసారమవుతుంది. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథను చెప్తారు ఎం వాణి. యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇలా 5:45 అభ్యాసం వ్యవసాయం గురించి ఇచ్చోడకు చెందిన యువ రైతు కొడప సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెట్టేది కేలిని. ఇక వందే మాత్రం శ్రీనివాస్ పాడిన యువజన గీతం ప్రసారమవుతుంది. మన పురాణాలుంటాయి 6:20 ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక 6:45 వినుండ్రి జానపద గీతాలు. తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు 2వ భాగం. విద్యా ఉద్యోగ సమాచారం వింటారు 7 గంటలకు. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 4వ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు, రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక లతా మంగేష్కర్ పాడిన గజల్లు 2వ భాగం షామే గజల్ కార్యక్రమంలో రాత్రి 9:45. జాతీయ సంగీత కార్యక్రమం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. రాత్రి 11 గంటలకు కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఇయ్యల మీరినే కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మూతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్టాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ రాష్టాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లుగా రాష్ట పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములయ్యారని, అభివృద్ది, సంక్షేమం సుపరిపాలనా ధ్యేయాలుగా, ప్రజాక్షేమమే పరమావధిగా, నవ్యాంధ్ర ప్రగతి రథాన్ని ముందుకు నడిపేందుకు పునరంకితమవుతున్నట్లు తెలిపారు. తిరుపతిలో నిన్న నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం విజయోత్సవ సభను జయప్రదం

0: చేసిన ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతి పరిధిలోని మోదడక గ్రామంలో రహదారులు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం 26 లక్షలను తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్దికి అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. గ్రామంలో నిన్న పర్యటించిన ఆయన గ్రామసభలో భాగంగా రైతులతో సమావేశమయ్యారు. గ్రామసభకు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని దుండిగల్లో ఉన్న ఎయిర్ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఈరోజు నిర్వహించనున్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ పూర్తయిన సందర్భంగా ఈ పరేడ్ జరగనుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ విజయవాడ గూడూరు రైల్వే సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియాతో కలిసి కృష్ణా కెనాల్, పెదవడ్లపూడి మధ్య 3వ లైన్ పనులు, అలాగే తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న సమీక్షించారు. బిట్రగుంట క్రూ లాబీలో సిబ్బంది సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. మౌలిక వస్తువుల అభివృద్ది, భద్రతా ప్రమాణాల పెంపు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సందీప్ మాధూర్ సూచించారు. విద్యా పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి రాష్టాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన DG100X కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: youth for the jobs of yesterday, but we need to prepare the young minds for the next generation technologies, generation industries ranging from AI, electronics, manufacturing, to data centers, to semiconductors, to critical minerals. There is so much of opportunities that the great state of Andhra Pradesh is offering, and we need to prepare the youth for it. And this is where I believe education and economic development become inseparable.
0: తెలంగాణ పల్లెలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా, వలసల తగ్గింపు వంటి లక్ష్యాలతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా గత 12 ఏళ్లలో తెలంగాణకు 143 కోట్ల 23 లక్షల పనిదినాలు కల్పించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఫలితంగా కార్మికులకు 34,639 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, బస్సు ఛార్జీలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం అధికమైందని ఆరోపించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆవులదట్ల గ్రామంలో ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ సహకారంతో నిన్న నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే దయచేసి అందరు ముందుకొచ్చి ఈ సంస్థతో ఐఆర్సీఎస్ కానీ లేదంటే జీజీహెచ్ కానీ లేదంటే ఈవెన్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ వాళ్ళతో టైఅప్ చేసుకుని బ్లడ్ ఇవ్వాలని కోరుతున్నాను. మన జిల్లాలో అనీమియా పేషెంట్స్ ఉన్న జిల్లా అది కాబట్టి మనకు ఎక్కడైనా అంటే డెలివరీస్ అయినప్పుడు కానీ లేదంటే మేజర్ సర్జరీస్ అయినప్పుడు కానీ రకరకాల బ్లడ్ కావాల్సిన అవసరం అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ క్వాంటిటీ ఉన్నదిలు అయితేనే మనం లైఫ్ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకొస్తారని అనుకున్నాము.
0: కృత్రిమ మేధ, డ్రోన్లు, యాంత్రీకరణతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని

0: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కొత్త మార్పులకు దిక్సూచిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, అది ఉత్పత్తికే పరిమితం కాకుండా ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీరామ్జీ అమలుకు సన్నద్దం కావాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, అదనపు సమన్వయకర్తలు, అనుబంధ శాఖల అధికారులకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ షణ్ముఖ్ కుమార్ సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన రాష్ట స్థాయి సదస్సులో అధికారులకు బీబీజీరామ్జీ అమలుకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. ఖరీఫ్ సాగు కోసం రైతులకు ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాలు ఈ రోజు నుంచి రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయనున్నట్లు అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ సాలురెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 19,221 మంది రైతులు విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు వాయువ్య బంగాళాఖాతమంతటా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా తమిళనాడుపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారి నారాయణ పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు తగ్గుతున్న జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 1 గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజల నమ్మకానికి, రాష్ట అభివృద్దికి, పేదల సంక్షేమానికి అద్దం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతి పరిధిలోని మోతడక గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ది కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సంయుక్త గ్రాడ్యుయేషన్ పరేడుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హాజరవుతారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః స్లోవాక్ గణరాజ్యం ప్రతి ప్రస్థాష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అస్యాం యాత్రాయాం స్లోవాక్ దేశస్య ప్రధానమంత్రిణా ఫికో ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి, తథా చ సహకారస్య నూతనాన్ మార్గాన్ అన్వేషయిష్యతి. ప్రవాసావధౌ ప్రధానమంత్రి రాష్ట్రపతినా పెలెగ్రిని ఇత్యనేన సహాపి మేళనం కరిష్యతి. ద్వైపాక్షిక వ్యాపారే నిరంతర వృద్ధేః దృష్ట్యా ప్రధానమంత్రిణః యాత్రాయాః మహత్వం వర్ధతే. యచ్చతుర్విశత్యధికద్విసహస్రతమే వర్షే 1 బిలియన్ US డాలర్ పరిమితం అతిక్రమ్య గతవర్షే 8.1 బిలియన్ US డాలర్ పరిమితం ఆసీత్. అనయా యాత్రయా యూరోపీయ సంఘస్య సదస్య రాష్ట్రైః సహ సహకారం సుదృఢం కర్తుం భారతస్య ప్రతిబద్ధతాం అపి సుదృఢం భవిష్యతి. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అద్య దెహ్రాదూననగరస్య భారతీయ సైన్య అకాదమ్యాం పాసింగ్ ఔట్ పరేడ్ ఇత్యస్య సమీక్షాం కరిష్యతి. అస్మిన్ వర్షే పాసింగ్ ఔట్ పరేడ్ ఇతీదం ఐతిహాసిక

0: मासिकं भविष्यति यस्मिन् प्रथमवारं महिलाः पुरुषैः सह पथसञ्चलनं करिष्यन्ति अस्मिन् भव्य समारोहे पञ्चशततोप्यधिकाः पुरुषाः महिलाः च अन्तिमं पदं स्वीकृत्य भारतीय सेनायाम् अधिकारित्वेन नियुक्ताः भविष्यन्ति भारतीय सैन्य अकादम्याः पासिंग आउट परेड न केवलं सैन्य परम्परा अस्ति अपितु राष्ट्र सेवायां समर्पितानां युवाधिकारिणां कृते नूतन यात्रायाः आरम्भोऽपि अस्ति केन्द्रीय गुरु उद्योग इस्पात मन्त्रिणा एचडी कुमारस्वामिना उक्तं यत् प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना विनिर्माण आधारित वृद्धेः वृत्त्यावसर निर्माणस्य च विषये अभूतपूर्वं महत्वं प्रदत्तम् येन औद्योगिक वृद्धेः त्वरिता अभवत् बृहद् वृत्त्यावसराश्च कल्पिताः विदेशमन्त्रिणा डॉ एस जयशंकरेण अमेरिकादेशस्य विदेश सचिवेन मार्को रूबियो इत्यनेन सह वार्तालापं कृत्वा गल्फ प्रदेशे यूएस नौसेनया कृताक्रमणस्य विषये प्रबलं विरोधं प्रकटितम् यस्मिन् त्रयः भारतीयाः नाविकाः मृताः सामाजिकान्तर्जालीये पटले एकस्मिन् लेखे डॉ जयशंकरः अवदत् यत् वाणिज्यिक नौवहनं विरुद्धं एतादृशानि प्राणघातक आक्रमणानि न्यायोचितानि न सन्ति इति ओमान तटस्य तटे पलाउ ध्वजयुक्तस्य एमटी सेटेबेलो जलयानस्य उपरि अमेरिकादेशस्य आक्रमणे भारतीय दलस्य त्रयः सदस्याः मृताः येन नवदिल्ल्यात् तीक्ष्ण प्रतिक्रिया प्रदत्ता रक्षामन्त्री राजनाथसिंहः दृढतया उक्तवान् यत् ऑपरेशन सिन्दूर अभियानस्य समये स्वदेशीय प्रक्षेपास्त्राणाम् असाधारणं प्रदर्शनं भारतस्य रक्षाशोधस्य विकासपर्यावरणव्यवस्थायाः वर्धमानशक्तेः प्रमाणम् अस्ति रक्षा अनुसंधान विकास संघटनस्य रक्षा अनुसंधान विकास प्रयोगशालायाम् उन्नतास्त्र प्रणाली परिसरस्य उद्घाटनावधौ रक्षामन्त्रिणा उक्तं यत् शक्त्यै शान्तेः आवश्यकता अस्ति तथा च तस्याः शक्तेः सर्वाधिकः विश्वसनीयाधारः आत्मनिर्भरता एवास्ति दिल्ली एनसीआर क्षेत्रे गतरात्रौ निरन्तरं द्वितीयरात्रौ प्रचण्ड वृष्टिः अभवत् वृष्ट्या सह मेघगर्जनं तीव्रवायुः विद्युद्योतनं चाभवत् भारत ऋतु विज्ञान विभागेन दिल्ल्याः तथा समीपस्थानां क्षेत्राणां कृते रेड अलर्ट इति रक्तवर्णीया सञ्चेतना प्रसारिता अस्ति आईएमडी इत्यनेन सावधानं कृतं यत् आर्द्रकालः अनुवर्तयितुं शक्यते अग्रिमेषु कतिपयेषु दिनेषु मेघवृष्टिः निरन्तरं भवितुमर्हति क्रिकेट क्रीडायाम् अद्य हिमाचल प्रदेशस्य धर्मशालायां तिसृणाम् ओडीआई क्रीडायां श्रृंखलायाः प्रथमायां क्रीडायां भारतम् अफगानिस्तान दलं सम्मुखीकरिष्यति क्रीडा सार्धैकवादने आरभ्यते इति वार्ताः
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ హనుమకొండ జిల్లాల వివరాలు అందిస్తారు డి వీణావాణి గారు
2: పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు హన్మకొండ జిల్లాలోని కాలోజీ కళాక్షేత్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ గృహాల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు హన్మకొండ జిల్లాలో కొనసాగుతున్న భూ సర్వే పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు ప్రభుత్వ పట్టాభూముల హద్దుల నిర్ధారణ గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ సర్వే రీసర్వే పనులు చెరువుల సికం భూముల గుర్తింపు కొలతలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు పంట కోతల అనంతరం వాటి అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని దానివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భూమిలోని సేంద్రియ పదార్థాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయిన పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల హానికర వాయువులతో వాతావరణ కాలుష్యం పెరుగుతుందని చెప్పారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులోని పశు వైద్య ఆసుపత్రికి కొత్త భవన నిర్మాణం చేపడతారు ఈ విషయాన్ని

0: రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 70 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పరకాల మహిళా డైరీ అభివృద్ది పనులను సత్వరం పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డైరీ అభివృద్ది ద్వారా గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడం, మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, సభ్యుల నమోదు తదితర పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. జనగణన దేశ అభివృద్దికి పునాది వంటిదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అత్యంత కీలకమని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల రూపకల్పన జరుగుతుందని చెప్పారు. అందువల్ల ప్రజలు ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ఎన్యూమరేటర్లకు ఖచ్చితమైన సమాచారం అందజేయాలని కోరారు. ప్రతి కుటుంబం ఈ జాతీయ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ట్రాన్స్జెండర్ సమాజానికి కూడా ఇతరులు మాదిరిగానే సమాన హక్కులు, అవకాశాలు లభించాల్సిన అవసరం ఉందని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. హన్మకొండ జిల్లాలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యులకు గుర్తింపు, సంక్షేమ పథకాల అందుబాటు, సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు వారికి సులభంగా చేరేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెలలోని మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఇటీవల జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా సాధికారత సాధించాలని చెప్పారు. హన్మకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో 1.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కలిసి ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మహిళలను లబ్దిదారులుగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తుందని చెప్పారు.
1: ఇంతవరకు డి వీణావాణి గారు అందించిన హన్మకొండ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్ లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు తమ పురుష సహచరులతో కలిసి పరేడ్లో అడుగులు వేయనున్నారు. ఈ వేడుకలో 500 మందికి పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది కేవలం ఒక సైనిక సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ సేవకు అంకితమైన యువ అధికారుల సరికొత్త ప్రయాణానికి ఇది నాంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ స్లోవాక్ ప్రధాని పికోతో పరస్పర సహకారంపై చర్చిస్తారు. అలాగే అధ్యకుడు పెల్లెగ్రినిని కలుస్తారు. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతోంది. 2024లో $1 బిలియన్ దాటిన వాణిజ్యం గత ఏడాది $1.8 బిలియన్ చేరుకుంది. ఈ పర్యటన యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్ తన నిబద్దత సూచిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్లో దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఐఏఎఫ్ క్యాడెట్స్తో పాటుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉత్తీర్ణ సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పరేడ్ ద్వారా వైమానిక దళంలో చేరటం ఒక చారిత్రాత్మక మైలురాయి. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ లో భాగమైన డీఆర్డీఓకు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ది ల్యాబొరేటరీలో అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆకాశ్, బ్రహ్మోస్ వంటి డీఆర్డీఓ అభివృద్ది చేసిన క్షిపణి వ్యవస్థలు ప్రపంచ రక్షణ సాంకేతిక రంగంలో పోటీ పడేలా మన దేశ సామర్థ్యం నిరూపించాయన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ క్షిపణి వ్యవస్థల ప్రదర్శన భారత రక్షణ పరిశోధన అలాగే అభివృద్ది వ్యవస్థకు నిదర్శనమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వేగంగా మారుతున్న యుద్ద తంత్రాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య జాతీయ భద్రతా ప్రయోజనాలు కాపాడేందుకు ముందస్తు రక్షణ సామర్థ్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్ సవాళ్లు ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు అత్యాధునిక వ్యవస్థలతో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఆర్డీఓ అభివృద్ది చేసిన సరికొత్త రక్షణ సాంకేతికతలు, అధునాతన ఆయుధ వ్యవస్థలు, స్వదేశీ క్షిపణి ప్లాట్ఫామ్స్ ప్రదర్శించే సాంకేతిక ప్రదర్శన రక్షణ మంత్రి సందర్శించారు. అలాగే సికింద్రాబాద్ లో జరిగిన ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల సుపరిపాలనతో అంతర్జాతీయ వేదికలపై నేడు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని తెలిపారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: అమెరికా నావికా దళం జరిపిన దాడుల్లో 3 భారతీయ నావికులు మరణించడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియోతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒమన్ తీరంలో పలావ్ జెండాతో వెళుతున్న ఎన్టీ సెట్టేబిల్లో అనే ట్యాంకర్ ఇంధన నౌకపై అమెరికా జరిపిన దాడుల్లో 3 భారతీయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలో యుఎస్ చార్జ్ డి ఎఫైర్స్ ను పిలిపించి వివరణ కోరారు. పౌర నౌకలపై ప్రాణాంతక శక్తులను ప్రయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్టుగా, కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మరింత పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. వార్షిక రిక్రూట్మెంట్ క్యాలెండర్, త్రైమాసిక ఖాళీల నోటిఫికేషన్ విధానాన్ని అభ్యర్థులు ఆదరించారని తెలిపారు. ఈ క్యాలెండర్ విధానంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్ మరింత సమర్థవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారని తెలిపారు. సాంకేతికత వినియోగం, వేగవంతమైన ప్రక్రియ ద్వారా రైల్వే నియామక వ్యవస్థ నిరంతరం మెరుగుపడాలని స్పష్టం చేశారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000 పైగా ఖాళీలకు గాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ప్రమాద కేసు విచారణ జాతీయ అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గత ఏడాది అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదానికి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా గుర్తించి విమానయాన భద్రత మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు. మరోవైపు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక ఆధారాలతో కూడిన విచారణ జరిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. అన్ని రకాల దర్యాప్తు ప్రక్రియలు అవసరమయ్యే అంతర్జాతీయ సమీక్షలు పూర్తయ్యాక తుది నివేదిక విడుదల చేస్తామని స్పష్టం చేసింది. నీట్ పునః పరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయంతో పునః పరీక్షను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునః పరీక్షకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో శాంతి, సామరస్యం, స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్దత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు సమీక్షించేందుకు, అలాగే సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేసే విధంగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకి దోహదపడుతుందని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేస్తాయి. తదుపరి డీజీ స్థాయి సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. అస్సాం, మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ బెంగాల్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలు, అలాగే ఒడిశా, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్స్లో పీవీ సింధు 27 నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి చెన్ సూయూపై 21-6, 21-9 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమగుచి భారత్కు చెందిన తన్వీ శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పీవీ సింధుతో సెమీఫైనల్ పోరుకు సిద్దమయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 3 రోజుల పాటు స్లోవాక్ రిపబ్లిక్లో పర్యటిస్తారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్టేలియన్ ఓపెన్ మహిళల బ్యాడ్మింటన్ లో భాగంగా ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యమాగుచితో తలపడతారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు. అప్పుడు మట్టిని చూడరు, మీ ఇష్టమైన దైవాన్నే చూస్తారు. అట్లే ప్రతి మనిషిలో మంచి మాత్రమే చూడగలగాలి. ఇక 100.2 FM ప్రతి కార్యక్రమాన్ని మంచి మనసుతో వినాలి. అప్పుడే ఈ బంధం ఇంకా బలపడుతుంది.

ఈఎల్ఎడి అంబటార్ల సంగతిలో ఆంగ్లంపై పట్టు సాధించడమేలా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడుగుమ్మదుబాబు సంభాషణలు ఆరవ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి, రెండవ సంభాషణ ఇంకా పల్లె బతుకులకు అక్షర రూపం తాక్సండే కవిత్వం కవి ఉపాధ్యాయుడు తాక్సండే చరణ్ దాస్తో ముచ్చట రెండవ భాగం ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు కేలేనిన్. ఇక సాగిపోయే సాత్వికం ముడుమడుగుల రాజారాం తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా మరిన్ని అంబటాల సంగతులు ఉంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం తిథి త్రయోదశి, కృత్తికా నక్షత్రం శనివారం. సూర్యోదయం ఇయ్యలా 5:45 ఇక పొజ్జమట్టు 6:47 సూర్యాస్తమయమవుతుంది. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పొదుపొదుగల్లా మనసుకు హాయిని గొలిపే వాద్య సంగీతం కాసిపు విందాం.

0: గౌరవం అనేది గుణాన్ని చూసిస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా కూడా గుడి బయట వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైంది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందం ఎప్పటికీ అశాశ్వతమే.
1: నా పేరు డాక్టర్ సతీష్. నేను బుక్తాపూర్లోని వెటనరీ పాలిక్లినిక్లో పశువైద్య అధికారిగా పనిచేస్తున్నాను.
2: గొర్రెల చిట్కవ్యాధిని మనం ఈటి అంటాం. అయితే ఈ వ్యాధి కొద్దిగా ప్రమాదకరమైనది. ఫస్ట్ దీంట్లో లక్షణాలు మనం చెప్పుకున్నట్టయితే తర్వాత నివారణ కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో లక్షణాలు ఎట్లుంటాయంటే ఇది చిటికేసే లోపల చనిపోతూ ఉంటుంది. అంటే మనకు ట్రీట్మెంట్ కూడా అవకాశం అయింది. అందులో రోగ లక్షణాలు వచ్చేసి ఊపిరి బిగబడిపోవడం, తర్వాత పండ్లు కొరకడం, తర్వాత కండ్లను పైకి తేలేయడం, ఇలాంటి అనేక రకాలైన నరాల లక్షణాలు అనేటివి, బ్రెయిన్కి సంబంధించిన లక్షణాలు అన్నీ డెవలప్ అవుతాయి. అదేవిధంగా రోమాలని నిక్క ఊడ్చుకోవడం ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మేతను తినకపోవడం, మొత్తం మానేయడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇవి అయిపోయిన తర్వాత మనం చూస్తుండగానే గొర్రె అనేది చనిపోతూ ఉంటుంది. దీంట్లో మనం నివారణ చర్యలు ఎట్లుంటాయంటే, ఈ ఎవైతే గొర్రెలు ఈటి వస్తుందో దానికి మనం టీకాలు వేయడం ప్రమాదకరం. నివారణ చర్యలు మాత్రమే తీసుకోలేదు. వాళ్ళ నివారణలో భాగంగా ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే

0: ఎవరికి అయితే ఈ రోగం వస్తుందో వాటికి కొన్నిటికి ప్రిలిమినరీ లక్షణాలు అంటే ప్రాథమిక దశలు ఉంటాయి, అలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడము. రెండవది నివారణ చర్యల భాగంగా ఇప్పుడు రన్నింగ్ సీజన్లో మనం ఈ టీకాను వేసుకోవాలి ప్రతి సంవత్సరం. ఈ టీకా ఏమంటే ఎంటిరోటాక్సిమియా టీకా అనేది ప్రతి పశు వైద్యశాలలో అవైలబుల్లో ఉంటుంది. సో ఈ టీకా అనేది పశు వైద్యశాలలో లేదంటే జిల్లా స్థాయిలో లేదంటే జిల్లా పశు వైద్యాధికారి ఆఫీస్లో కానీ ఈ టీకా అనేది అవైలబుల్లో ఉంటుంది.
1: గొర్రెల్లో చిటుకు వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ చెప్పిన యోసం సలహా అది.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా గొర్రెద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బుడగం మధుబాబు సంభాషణలు. 6వ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి 2వ సంభాషణ.
4: డెఫినెట్ ఆర్టికల్ దాను బిఫోర్ ద నౌన్స్ స్కూల్ కాలేజ్ హాస్పిటల్ చర్చ్ ప్రిజన్ బెడ్ వీటికి ముందు దా వాడొద్దు. డెఫినెట్ ఆర్టికల్ ద నాట్ టు బి యూజ్డ్. ఉదాహరణకు రాజు గోస్ టు స్కూల్ ఆన్ ఫుట్ డైలీ, స్కూల్కు ముందర దా వాడకూడదు. డేవిడ్ గోస్ టు చర్చ్ ఎవ్రీ సండే, ఓకేనా. ద ఇంజర్డ్ ప్యాసింజర్స్ వర్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, ఓకే. అట్లాగే అంటే ఈ లిస్ట్ లో ఉన్నాయన్నీ డెఫినెట్ ఆర్టికల్ దా వాడకుండా ఉంటే మంచిది. మరి దీనికి భిన్నంగా దా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ అంటే ద టు బి యూస్డ్ బిఫోర్ ద నౌన్స్ లైక్ టెంపుల్ ఆఫీస్ థియేటర్ ఎట్సెట్రా. మై మదర్ గోస్ టు ద టెంపుల్ ఎవ్రీ సాటర్డే. అట్లాగే మై అంకిల్ గోస్ టు ద ఆఫీస్ ఆన్ ఫుట్, అట్లా థియేటర్ కూడా. సో వీటికి కొన్నిటికి ద కంపల్సరీ వాడాలి. వాడేటి ఏంటి, ఆఫీస్ కానీ టెంపుల్ కానీ తర్వాత మాస్క్ కానీ థియేటర్ కానీ. ఆఫీస్ టెంపుల్ మాస్క్ థియేటర్ దా వాడాలి. వాడకూడని ఏంటి, స్కూల్ కాలేజ్ చర్చ్ హాస్పిటల్ ప్రిజన్ మార్కెట్ బెడ్, ఓకేనా.
5: ఓకే సార్.
4: ఈ డెఫినెట్ ఆర్టికల్ను దేశాల యొక్క ప్రత్యేకమైన పేర్ల ముందు వాడాలి. అంటే దే ఆర్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అమెరికా అనేది ఒక సాధారణమైన ఆర్డినరీ పేరు, దాని స్పెషల్ నేమ్ యుఎస్, యుఎస్ఏ కాబట్టి అక్కడ దా వాడాలి. అలాగే ఇంగ్లాండ్ అంటే దా అవసరం లేదు. దే హ్యావ్ సెటిల్డ్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ద యూకే. అంటే ఈ విధంగా ఇంగ్లాండ్ అనేది ఆర్డినరీ నేమ్, స్పెషల్ నేమ్ యూకే ఆర్ యునైటెడ్ కింగ్డమ్. సో దేశాల యొక్క స్పెషల్ నేమ్స్కు ముందు వాడాలి. ఆ స్పెషల్ నేమ్స్లో ఏమొస్తాయి, ఇప్పుడు కింగ్డమ్ అనేటువంటి వర్డ్ రావచ్చు, స్టేట్స్ అనేటువంటి వర్డ్ రావచ్చు, ద యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యుఏఈ ఇట్లాగా, లేకపోతే ద సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, ద జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో ఈ విధంగా స్పెషల్ నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్కు ముందు దా వాడాలి. ఇకపోతే ఈ డెఫినెట్ ఆర్టికల్ దాను సాధారణంగా మెటల్స్ పేర్లకు ముందు వాడకూడదు. అంటే ద గోల్డ్ అని, ద సిల్వర్ అని, ద స్టీల్ అని వాడొద్దు. గోల్డ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్, సిల్వర్ ఈజ్ వెరీ యూజ్ఫుల్, ఇట్లాగే వాడాలి. అలాగే మీల్స్ పేర్లకు ముందు కూడా దా వాడొద్దు. ద బ్రేక్ఫాస్ట్, ద లంచ్, ద సప్పర్ అని వాడొద్దు అన్నట్టు. వాటిని దా లేకుండానే వదిలేయాలి. ఇవి డెఫినెట్ ఆర్టికల్ యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి యూజెస్. సో ఈ విధంగా ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ గురించి మనం జాగ్రత్త పడాలి, నౌన్స్కు ముందు వాడాలి.
5: ఓకే సార్. అదే విధంగా ప్రిపోజిషన్స్ ఏ విధంగా వాడాలి?
4: ప్రిపోజిషన్స్ అన్నప్పుడు ప్రిపోజిషన్స్ నౌన్స్కు లేదా ప్రొనౌన్స్కు ముందు వాడబడతాయని చెప్పాను. తర్వాత నౌన్స్ మరియు ప్రొనౌన్స్ మధ్య గల రిలేషన్షిప్ ను తెలియజేస్తాయని తెలుసుకున్నాం మనం ఇంతకు ముందే. కాబట్టి ప్రిపోజిషన్స్ వాడకాన్ని గురించి కొన్ని ముఖ్యమైన

0: are at home. I am in the house. Home anna, house anna, illu ane ardame, kani, house ku matram in, home ku matram at anedi manam gurtu pettukovali.
1: Vadda ane arthanni ivvadaniki at nu vaadali.
0: Avunu. There is a Xerox center at the main gate of the office. There is a pawn shop at the gate of the radio station. Atlaga, at vadda. Okay?
1: Okay, sir. Laugh, look, aim ane kriyalaku at nu vaadali.
0: Avunu. Mukhyanga moodu unnayi kada indulo. They laughed at him. Ante they insulted him annatte kada. Laugh at. Tarvata look at the blackboard. Blackboard vaipu chudandi, parishilanaga chudandi. Atlaga. Tarvata inkote enti laugh anukunnamu, look anukunnamu,
1: aim.
0: Aim. He is aiming at IAS. They are aiming at civil services. Itlaga aim at.
1: Okay, sir. A course lo admission tiskunna in vaadali.
0: Avunu. He has taken admission in MBBS. Please take admission in MBA. Okay, na edaina course kavachu inne vaadali.
1: Okay, sir. Beginning, end ku, at, middle ku in vaadali.
0: They came here at the beginning of the meeting. Ante prarambhamlo vachiri. They went out at the end of the meeting. Ante meeting antanlo vellipoyiri. But he entered the meeting in the middle. Madhyana vachindi ayana starting lo ledu, late ayindi kabatti in the middle ani vaadali. Okay na?
1: Okay, sir. Morning, afternoon, evening laku in, night, midnight laku at vaadali.
0: Avunu. Meet me in the morning tomorrow. Repu morning kalavandi. They came here in the afternoon yesterday. Afternoon, ninna afternoon vachiri. Okay na?
1: Okay,
0: or evening matakoste. Go to him in the evening today. Eros evening vellu. Kani night midnight laku vachesariki em vaadali at. He does homework at night. Ratri puta chestadu. Sometimes he gets up at midnight and tries to remember the past things. Midnight appudappudu lestadu gathamlo jarigina visheshalanu gyapakam chesukuntadu ani gammatuga atla. Okay,
1: okay, sir. Loniki ani arthanni ivvataniki into vaadali.
0: Yes. They climbed into the lorry. Lorry loniki climb chesiri. Lekapothe he translated the poem into English. Padyanni English loniki anuvadinchenu. Lekapothe ice melts into water. Ice anedi neeti loniki aa sthiti loniki karigipothundi. Okena? Idi into.
1: Okay, sir. Mottam vastuvula daraku for ఒక్కొక్క దాని ధరకు ఎట్ వాడాలి.
0: అవును. ఉదాహరణకు షీ సోల్డ్ ద మ్యాంగోస్ ఫర్ 60 రూపీస్. అంటే మొత్తం గంప 60 రూపాయలకు అమ్మెను. కానీ ఒక్కొక్క దాని ధర అంటే షీ సోల్డ్ ద మ్యాంగోస్ ఎట్ 2 రూపీస్ ఈచ్. ఒక్కొక్క దాని ధర అంటే ఎట్ వాడాలి అట్లాగా. ఓకే.
1: ఓకే సార్. కమెంట్స్, కంగ్రాట్యులేట్ అనే వర్డ్స్ కు ఏ ప్రిపోజిషన్ వాడాలి?
0: ఓకే. కమెంట్స్ అంటే స్టార్ట్ చేయడము, బిగిన్ చేయడం కదా. దీనికి ఫ్రమ్ వాడొద్దు, ఆన్ వాడాలి. ఉదాహరణకు ద డిగ్రీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ విల్ కమెన్స్ ఆన్ 3rd November 2011. ఆన్ అనాలి. ద క్లాసెస్ కమెన్స్ ఆన్ 10th October 2011. ద టోర్నమెంట్స్ విల్ కమెన్స్ ఆన్ 26th of next month. కమెంట్స్ కు ఆనే వాడాలి. కంగ్రాచులేట్ మాటకొస్తే దానికి కూడా ఆనే వాడాలి. ఐ కంగ్రాచులేటెడ్ హర్ ఆన్ గెట్టింగ్ ఎ జాబ్. వి కంగ్రాచులేటెడ్ దెమ్ ఆన్ పాసింగ్ ద ఎగ్జామినేషన్ విత్ గుడ్ మార్క్స్. సో కమెంట్స్, కంగ్రాచులేట్ వీటికి ఆనే వాడాలి.
1: ఓకే సార్. సర్చ్, వెయిట్ అనే వర్బ్స్ కు ఏ ప్రిపోజిషన్ వాడాలి?
0: సర్చ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ఈ వర్డ్ యొక్క మీనింగ్ కొరకు డిక్షనరీలో వెతకండి. వెయిట్ ఫర్ దెమ్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. వారి కోసం

0: ఒక అరగంట వెయిట్ చేయండి ఇట్లా. ఓకే
1: ఓకే సార్. బిట్వీన్, ఎమాంగ్ అనే ప్రిపోజిషన్స్ వాడాలి.
0: ఇప్పుడు ద మనీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ టూ పర్సన్స్ అంటే డబ్బు ఇద్దరు వ్యక్తుల మధ్య పంపిణీ చేయబడెను అంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు గ్రూపులు అయితే బిట్వీన్ వాడాలి. ఇద్దరికన్నా ఎక్కువ రెండు గ్రూపుల కన్నా ఎక్కువ అయితే ఎమాంగ్ వాడాలి. ఎట్లా అంటే ద మనీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎమాంగ్ 10 పర్సన్స్ మోర్ దాన్ 2 అయితే ఎమాంగ్, ఓన్లీ 2 అయితే బిట్వీన్ వాడాలి.
1: ఓకే సార్. సఫర్ అనే వర్బ్ కు ఏ ప్రిపోజిషన్ వాడాలి?
0: సఫర్ కు తప్పకుండా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సఫర్ ఫ్రమ్ పెయిన్, సఫర్ ఫ్రమ్ ఏ డిజీజ్. ఓకేనా? షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, అంతేగాని షీ ఈజ్ సఫరింగ్ విత్ హెడేక్ కాదు. ఓకే
1: ఓకే సార్.
0: అలాగే డిస్కస్ అనే ఒక వర్బ్ ఉన్నది, దానికి అబౌట్ అని వాడతారు కొందరు, వాడకూడదు. దే డిస్కస్డ్ అబౌట్ డెమోక్రసీ కాదు, దే డిస్కస్డ్ డెమోక్రసీ. లెటస్ డిస్కస్ పాలిటిక్స్, లెటస్ డిస్కస్ అబౌట్ అని అవసరం లేదు, డిస్కస్ తర్వాత అబౌట్ వద్దు. అలాగే డిస్క్రైబ్ వర్ణించుట అనే దానికి కూడా అబౌట్ వాడొద్దు. షీ డిస్క్రైబ్డ్ రోజెస్, నాట్ అబౌట్ రోజెస్ కదా. హీ డిస్క్రైబ్డ్ డెమోక్రసీ, నాట్ అబౌట్. అబౌట్ అవసరం లేదు, డిస్క్రైబ్ అయినా డిస్కస్ అన్నా అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడరాదు. ఓకే
1: ఓకే సార్.
0: ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ అనే మూడో అంశము లెర్నింగ్ స్కిల్స్లో థర్డ్ యూనిట్ ఇంతటితో సమాప్తమైంది మధు. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో లెర్నింగ్ స్కిల్స్లోని ఫోర్త్ యూనిట్ అయినటువంటి వాయిస్ అనే అంశం నేర్చుకోవడానికి కలుసుకుందాము. ఓకేనా?
1: థ్యాంక్ యూ సార్.
0: యు ఆర్ వెల్కమ్ మధు.
2: ఇప్పటిదాకా విన్నాం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు. ఆరవ భాగంలో ఆర్టికల్స్ మరియు ప్రిపోజిషన్స్ గురించి, రెండవ సంభాషణ అది. వచ్చేవారం ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా ఈ అంశంలో మరిన్ని నేర్చుకుందాం.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: చరిత్రలో ఈరోజుకున్న ప్రత్యేకత భౌతిక గణిత శాస్త్రవేత్త జేమ్స్ కార్ల్మార్క్ వెల్ ఇంకా రచయిత చరిత్రకారుడు కమ్యూనిస్టు నాయకుడు ఈఎంఎస్ నంబుద్రి పాద్ జయంతి. ఇలా అంతర్జాతీయ అల్బినిజం దినోత్సవం. స్కాట్లాండ్లో జన్మించిన భౌతిక శాస్త్రజ్ఞుడు, అతని విశేషమైన కృషి వల్ల మాక్స్వెల్ కారణాలు ఉత్పత్తి అయినాయి. ఈ ఎల్లా భౌతిక గణిత శాస్త్రవేత్త జేమ్స్ కార్ల్ మాక్స్వెల్ జయంతి. మొదటిసారి మాక్స్వెల్ విద్యుత్ను, అయస్కాంతాన్ని ఏకీకరించి వాటి సూత్రాలను ప్రతిపాదించిండు. నవీన భౌతిక శాస్త్ర ద్వారాలను తెరిచిండు. క్వాంటం యాంత్రిక శాస్త్రం, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం వంటి చారిత్రకమైన ఆవిష్కరణలకు పునాదులు వేసిండు. 1861లో కార్ల్ మార్క్స్కు మొదటిసారి కలర్ ఫోటోగ్రఫీ తీసిన ఖ్యాతి కూడా తనకే దక్కింది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడిందాం పల్లె బతుకులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయులు తాక్సాండే చరణ్ దాస్తో ముచ్చట రెండవ భాగం. వారితో ముచ్చట పెడుతున్నారు కె లెనిన్.
2: సబ్బుబిల్ల, ఆడపిల్ల, అగ్గిపుల్ల, కాదేది కవిత కన్హరం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఒక అట్లనే సద్దిగండ్ర, షాట, తొగరిగింజ, ముసురు ఇవన్నీ కవితా వస్తువులుగా మలుచుకుని మాట్లాడుతున్న భాషలోనే చక్కని తెలంగాణ నుడికారంలా, పలుకుబల్లల్లా తెలంగాణ బతుకుల్ని చిత్రిస్తున్న కవి తాక్సాండే.

0: చరణ్దాస్. గతంలో ఆయన బాల్యము, విద్యాభ్యాసము, ఉద్యోగ ప్రస్థానం ఇవన్నింటిని గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ వారం వారితో వారి సాహితీయానం గురించి, ముఖ్యంగా కవితలు, పాటలు, పద్యాలు, ఈ ప్రయాణం గురించి వారి అనుభవాల్ని ఈ పూట మనతో పంచుకుంటారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు చరణ్దాస్ గారు. నమస్కారం చరణ్దాస్.
1: నమస్కారం అండి.
0: అయితే గత వారం మనం కొన్ని మీ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు గాని, మీ అనుభవాలు గాని, అవన్నింటి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళొక్కసారి గతం నుంచి మనం వర్ధమానంలోకి వద్దాం. ఒక్కసారి మీరు ఈ కవితా ప్రపంచంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎవరు, మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు గాని, కవులు గాని ఎవరు అంటే ఏమని చెప్తారు?
1: కొంత ఇది చెప్పాలంటే ఇక సాహిత్యము, కవిత్వము అనేటటువంటి సృజన లోపల దాగి ఉంది. ఇక చదివిన చదువు కూడా సాహిత్యమే. ఇక సాహిత్యం చదవకముందే నేను అంటే అర్హత లేనప్పటికీ నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉన్నా. అది కొంచెం మాకు బాల్యం నుంచి అది ఉన్నది అని చెప్పుకోవచ్చు. కాకపోతే మేము ఇట్లా కవితలు రాస్తామా అని అనుకోలేదు అప్పుడు. ఇది ఉన్న లోపలున్న తరుణంలో ఇక ఏదైనా కొంత ఊతమిస్తే ఒడ్డుకెక్కేటటువంటి అంశాలు చెప్పుకోవాలంటే మేము కొత్తగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆసిఫాబాద్లో ఆ జిల్లాలో ఉన్నాం. ఇది ఇక్కడ ఉదారి నాగదాసు పేరిట ఆ నారాయణ సార్ వాళ్ళు కవి సమ్మేళనం పెట్టేవాళ్ళు. ఇక దాదాపు అంతకుముందు మేము ఎటువంటి ఈ సాహితీ సమావేశాలకు వెళ్ళలేదు. చూద్దాం మరి కవి సమ్మేళనం కదా, ఎవరెవరు వస్తారు చూద్దాము అని అనుకోకుండా ఆదివారం రోజులలో పెడుతుండే వాళ్ళు. ఇక మేము అంత దూరం నుంచి వచ్చి ఇది మన సాహితీ సమావేశానికి మనం ఎప్పుడు హాజరు కాలేదు చూద్దామని బండలాపురం పోతుండే. ఇక చూసి ఇక ముందు ఇక కవితలు బీవితలు అయితే రాసులు లేదు. ఇవి వింటుంటే పక్క వాళ్ళు వచ్చినటువంటి అంతకు ముందు కవితలు రాసిన వాళ్ళు వింటుంటే ఓ కవితలు అంటే ఇట్లా ఉంటాయా, ఇట్లా కూడా చెప్పొచ్చా, మన భాషలో కూడా చెప్పొచ్చా అనేది మాకు అలవాటైంది. ఒక రెండు మూడు సార్లు కనుక అలవాటు అయిపోయినాక మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ ఉద్యమం వచ్చింది. స్వరాష్ట్ర సాధన తెలంగాణ ఉద్యమం అసురైంది. అసురైనప్పుడు ఉదార నారాయణ సార్ ఇట్లా కలుసుడు అయితే నాకు ఒక అంశం ఇచ్చాడు, చరణ్ ఇది నేను చూస్తున్న తెలంగాణ మీద నువ్వు ఒక కవిత రాయి, నువ్వు పల్లె మాటలలో నువ్వు రాయొచ్చు అని అంటే అప్పుడు సార్ రాస్తా సార్ చూస్తా అని ప్రయత్నం చేసిన. అది కొంచెం ఉద్యమంలో ఉద్యమం ఎఫెక్ట్తోని అది బాగానే వచ్చింది. అది ఏది నేను చూస్తున్న తెలంగాణ, గట్క రొట్టె తిన్నోళ్ళం, గట్టిగా ఉన్నోళ్ళం, మేము తెలంగాణ వాళ్ళం. ఇక ఎక్కడ ఏ సమావేశం జరిగినా దాదాను వాజాదు అది బాగుంది అని అనేటటువంటి వాళ్ళు. అయితే నాకు అది ఆ కవిత చదివినప్పుడు నాకు రెండవ ప్రైజ్ వచ్చింది అక్కడ బండలాపూర్లో. ఓహో కవిత్వం అంటే ఇట్లా ఉంటది. ఇక మళ్ళా తరచుగా సారు మరి రెండో బహుమతి వచ్చింది, నీ దాంట్లో కొంత ఉన్నదని. ఇక మా రూట్లోనే ఆయన ఉండేవాడు, అప్పుడప్పుడు కలుస్తుంటే. ఇక ఇట్లా ఇక సర్వసాధారణంగా ఈ నది మొదటి దశ ఇట్లా సురైంది
0: కవిత.
1: ఇక కొంత తెలుసుకున్నాము. మరి మన ఆదిలాబాద్ లో కూడా మరి సాహిత్య పరంగా ఇంకా రచనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఈ వసంతరావు దేశపాండే సారు మా గురువే, ఆ తర్వాత మురళీధర్ సారు. ఇక ఇవన్నీ సేకరించుకున్నా, అవన్నీ సేకరించుకుని మనం చదవకపోతే ఎట్లా అని అవన్నీ ఒకసారి చదివినాయి. ఇక మురళీధర్ సారు నిరుడు కొలిచిన కళ వసంతరావు దేశపాండే గారిది అడవి నవల, తర్వాత అది భూమి గుండ్రంగానే ఉండాలి అనేటటువంటిది ఇంకొక నవల, ఇవన్నీ చదివేమి.
0: అవి ఇంకా కొంత మిమ్మల్ని ప్రేరేపించింది.
1: ఇంకా నన్ను ప్రేరేపింపే
0: అసలు మీకు మీ మీద నమ్మకం ఎట్లా ఎప్పుడు ఏర్పడ్డది నేను రాయగలుగుతానని?
1: రాయగలుగుతా అనేటటువంటి నమ్మకం ఏంటంటే ఇప్పుడు సర్వసాధారణంగా ఈ ఉద్యమ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఎవరు రాసినా ఓ బాగా కోకొల్లలుగా కవితలు వచ్చినాయి. మన ఆదిలాబాద్ నుంచి అని కాకుండా వరంగల్ కరీంనగర్ నుండి కూడా కవితలు వస్తుండే. అందులో మేము పేపర్లలో గాని ఇంకా ప్రత్యేక సంకలనాలు తెచ్చుకొని కూడా చదువుతుంటే అంటే మన భాషలో కూడా మనం కవితలు రాయొచ్చు అనేటటువంటిది ఇప్పుడు రాస్తున్నటువంటి కవులు మాకు ఊతమిచ్చిండ్రు. అంటే వచనంలో కూడా రాస్తే వింటరు, చదువుతారు అనేటటువంటిది తెలిసిపోయింది. ఉద్యమకాలం బాగా ప్రభావితం చేసింది మమ్మల్ని.
0: అయితే మీ కవితల్లో పల్లె జీవితాలు ప్రతిబింబిస్తాయి. ఏది రాసినా కూడా పల్లె చుట్టూ పల్లె ప్రజల బతుకులు, వాళ్ళ అలవాట్లు, వృత్తులు, ఇట్లా ఇవన్నిటితోనే ముడిపడి ఉంటాయి కదా. ఇవిటినే కవితా వస్తువులుగా ఎందుకు ఎంచుకుంటారు మీరు?
1: అంటే కొంత మహోమహులైనటువంటి కవులు ఏం చేసిందంటే మనం రాసేదంతా మామూలు జనాల తరపు నుంచి ఉండాలి. ఇంకేదో ఇక ధనవంతుని గురించో లేదా అగ్రవర్ణాల వాళ్ళ గురించో అనేటటువంటిది కాకుండా పేదవాడు పడేటి

0: బాధ. దాన్ని ఒక వస్తువుగా మలిస్తే అంటే ఈ ప్రాంతంలో కాకుండా ఏ ప్రాంతంలో అయినా పేదవాళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ఒక పేదవాని గురించి రాస్తే నాన్ను బాగా రాసినావు అని అనేవారు. ఇప్పుడు మన అనుకోకుండా ఒక వర్డ్ లైన్ వచ్చిండు, చాయ్ పోయి తాతకు అని అన్నా. అవు నీకు వర్డ్ లైన్ మీద ప్రేమ కలిగింది అని అన్నాడు. అరే నీకు తెలియదు ఆయన మనకు చుట్టం కాదు, ఆ మనం తినేటటువంటి జొన్న రొట్టెలో కూడా అతని దంతే ఉంది, అతని దుమ్ము ఉంది, అతని కూర ఉంది, అతని జండగం ఉంది అని చెప్పిన. అంటే ఎట్లా
1: అంత లోతుగా క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళని ఎంచుకుంటున్నారు. అంటే అంత సూక్ష్మ దృష్టి కూడా అవసరం అంటారు.
0: అవసరమే. వాళ్ళు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు కాయ కష్టం చేసేటటువంటి వాళ్ళు నేను కల్లారు చూసినని వాళ్ళతో పనిచేసినని, నేను పశువుల మేపిన సంగతి మీకు చెప్పిన కదా, నేను కల్లారు చూసినని ఇప్పటికి కూడా అక్కడనే ఉంటున్నా కాబట్టి మరి కష్టజీవుల యొక్క కష్టం ఎట్లుంటుందో నేను కల్లారో రోజు చూస్తున్నా కాబట్టి ఇక దాని మీద రాయాలని బుద్ధి పుట్టింది. తొగరిగింజ అనేది మొన్ననే రాసిన. ఆలోచించి ఆలోచించి ఏదో ఏదో దాని గురించి కవిత్వం రాస్తారు. తొగరిగింజ కూడా ఇన్ని రకాలు ఉపయోగపడుతున్నది కదా అని మామూలుగా ఒకళ్ళు తొగరిగింజ మీద కవిత్వం రాసిండ్రు అని అంటే నాకు నేను రాసిన అంటే వింటాడో వినడు. ఒకళ్ళు రాసిండ్రు అని ఆ పది మంది కూర్చున్న దగ్గర వినబెట్టిన. ఆ పెద్ద మనుషులు అందరు అంటున్నారు ఎన్ని రకాలు ఉపయోగపడ్డది, రాసిన వాడు మా మనిషే అని అంటున్నారు. ఆయన లెక్క కట్టిండు ఎన్ని తిరుగు ఉపయోగపడ్డది, పప్పు అయింది, గుడాలు అయింది, సపడ పప్పు అయింది, ముదవప్పు అయింది, ఆగిరికి షీపూరు కట్ అయింది, పాడెకు తలాపకు తక్కి అయింది, ఇవన్నీ లెక్క కట్టిండు. అంటే ఏంటంటే ఆ వస్తువు ఎన్ని రకాలు, అది మామూలు వస్తువు, మనం తొవరి పప్పు తొవరి కట్టే అని అంటే మామూలుగా తీసి పారేస్తాం కానీ అది లాస్ట్ కు షీపూరు కట్ అయ్యేదాకా కూడా మనకు ఉపయోగపడ్డది.
1: అంటే దాని వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి, ప్రయోజనాలున్నాయి అనేది ఆ కవితలో మీరు చెప్పారు. తర్వాత ముసురు గురించి, షాట గురించి, ముఖ్యంగా ప్రతి ఇంట్లో షాట ఉండాల్సిందే, ఆ షాట మీద కూడా రాసిండ్రు, దాని గురించి కొంత వినిపిస్తారు ఒక రెండు లైన్లు.
0: షాట అది రోజు మనము ఆడవాళ్ల చేతిలో రోజు దాకేటటువంటిది.
1: అవును,
0: అది ఆలోచన రావడంతోనే మరి షాట మీద కూడా ఎందుకు రాయరాదు, రాయొచ్చు కదా అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఏమేందుకు వనికిస్తే షాట అనేటటువంటి విషయాల్ని ఆలోచించుకుంటేనే దీన్ని కూడా కవితగా మలుద్దాం అని మొదలు పెట్టిన, ఇక మొదలు పెట్టి రాద్దాము అని అనుకున్నా. ఒక రెండు మాటలు చెప్తాను. అవ్వనిత్యం రెండు మాపుల నన్ను అద్దుకొని అరిచేతుల వట్టి బియ్యం పూత కాడ సిట్టాగుతోని సుట్టిరికం కలుపుతుంది. అట్టెడు పోసుకొని పెద్దగైన ఎలుగులా చెరుగుడు మెరుగెలు లక్క పురుగులు శోభ తేడవాపి ఎసరు కొరకు ఎదిరి చూడక ముందే ఆసరైత పేదింట్లా పెండ పూసుకున్న అయినోళ్ళింట్లా మెంత్యాల ముద్ద మెత్తుకున్న జొన్నల్ల బొండ తొగల్ల తరకలు తీసి ఇత్తిత్తుని రత్నాల తిరిగేసుడు నాకు తప్ప ఓళ్లకు రాణి విద్య నేర్పిండు మెదడు మల్లేసు ధాన్యం గింజలల్ల తుక్కు ఉష్కరాలు తీసేసి తిండికి సొక్కం చేసిన తిండి గింజల ప్రపంచంకు నవనాగరికత నేర్పిన అద్దుడు పిండిదాల్సుడు అడ్లకల్లం కుప్ప బుషిదుల్ప నేనే పటాయితనని సంకలు దరుచుకున్నా ఇంటికచ్చి నచ్చగానికి బిచ్చగానికి జోలి నింప కంకణం కట్టుకున్నా పురుసతియాళ్లకు శిలుక్కొయ్య ముక్కును తలాప చేసుకుని కునుకు తీసిన మానవలోకంకు చేసిన తప్పుల శిక్షకు షాటసేపాయి తప్పదన్న సామెతనైన కలిసిన్నోళ్ళని కయ్యాలు పెట్టి ఎడవాపిన ఎత్తిపొడుపు మాట షాటల తవుడు పోసి కుక్కల నెగరొప్పిండ్రు లోకం మాట ఇంటింటినికి వంచిన శాతగానోనికి షాట కొట్టరాదని తిట్టి రేషంల వడగొట్టి పనిచేపించిన ఇప్పుడచ్చిన క్లేశర్లకు పునాది రాయిన్నేనే యమ్నందీరినాక పరేషాటనై ఊరి పొలిమేర శివసందు పోసేవకు అర్ణం పోయిన.
1: అంటే రోజు మన చేతిలో కనిపించే షాటతోని కూడా ఇన్ని ఉపయోగాలు, అది చేసే పనులను గురించి కవితాత్మకంగా వర్ణించారు. అయితే ఇప్పుడు మీరు మొదటి కవితా సంపుటి నెలపొడుపు పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. అసలు ఆ సంపుటి ఎట్లా రూపుదాల్సింది, దాని వెనుక కథ ఏమున్నది, మళ్ళా మీరు ఆ నెలపొడుపు అనే పేరునేదైతే ఎంపిక చేసుకున్నారో మీరు ఆ కవితా సంపుటికి, అది ఎట్లా జరిగింది, ఆ వృత్తాంతం చెప్తారా?
0: అది నేను కవితలు రాసి రాసుకుంటేనే జమ పెట్టిన, ఇది రూపం దాల్చుకుంటుంది అని నేను అనుకోలేదు. వీళ్ళిద్దరు ఏమన్నా ఇంబడి పడ్డారు, ఉదయనారాయణ సారు, చిన్న మాచిన సారు, దాదాపు కవితలు మస్తున్నాయి, దాన్ని నిరతం బోనిస్తున్నావు అంటే తెద్దామని అనుకున్నా. కానీ ఆర్థికంగా దాని వెనబడి కొంత ఉంది, దాదాపు 35,000 దాకా ఖర్చు అవుతుంది, చూద్దామని అనుకున్నా. మీకు అలా ఒత్తిడి భరించలేక సరే దాదా ఏమైతుంది గాని అని ఇక 2016లో ఇక సర్వం మాలి చేసిండ్రు. నేను ఏం సిద్ధం చేయలేదు, నేను కవితలు రాసి పక్కకు
1: పెట్టిన.
0: ఇక వాళ్ళే మొత్తం అంతా డిటిపి చేయించిండ్రు, హైదరాబాద్ పంపించిండ్రు, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి చెప్పిండ్రు. ఇక సార్ కవితలు రాసుడే నావంతైంది, పుస్తక రూపకల్పన అంతా మీదే అని అలాగే చెప్పేసిన. ఇక వాళ్ళే మొత్తం

0: ఉంది అని అంటే సరికి ఇక అప్పుడు పోయి ఒక ఆవిష్కరణకు డేట్ నిర్ణయించుకుని ఇక ఆ రోజు జడిపి హాల్లో ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఇక దాని అదృష్టం ఏంటిదంటే ఆ ఆవిష్కరణ వాళ్ళ నాగదాసు స్మారక కవి సమ్మేళనంలో పెట్టుకున్న కాబట్టి సుద్దాల అశోక్ తేజ వచ్చారు. పెద్ద మొత్తంలో బాగానే ప్రజలు వచ్చిండ్రు, మంచి ఆవిష్కరణ జరిగింది. ఇక అట్లా బయటకు వచ్చింది ఆ పుస్తకం.
1: అంటే ఇది మీ మొదటి కవిత?
0: అది ఆలోచన రావడంతోనే మరి షాట మీద కూడా ఎందుకు రాయరాదు, రాయొచ్చు కదా అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఏమేందుకు వణికిస్తే షాట అనేటటువంటి విషయాల్ని ఆలోచించుకుంటేనే దీన్ని కూడా కవితగా మలుద్దాం అని మొదలు పెట్టిన రాద్దాము అని అనుకున్నా. ఒక రెండు మాటలు చెప్తాను. అవ్వనిత్యం రెండు మాపుల నన్ను అద్దుకొని అరిచేతుల వట్టి బియ్యం పూత కాడ సిట్టాగుతోని సుట్టిరికం కలుపుతుంది. అట్టెడు పోసుకొని పెద్దగైన ఎలుగుల చెరుగుడు మెరుగెలు లక్క పురుగులు శోభ తేడవాపి ఎసరు కొరకు ఎదిరి చూడక ముందే ఆసరైత పేదింట్లా పెండ పూసుకున్న అయినోళ్ళింట్లా మెంత్యాల ముద్ద మెత్తుకున్న జొన్నల్ల బొండ తొగల్లల్ల తరకలు తీసి ఇత్తిత్తుని రత్నాల తిరిగేసుడు నాకు తప్ప ఓళ్లకు రాణి విద్య నేర్పిండు మెదడు మల్లేసు ధాన్యం గింజలల్ల తుక్కు ఉష్కరాలు తీసేసి తిండికి సొక్కం చేసిన తిండి గింజల ప్రపంచంకు నవనాగరికత నేర్పిన అద్దుడు పిండిదాల్సుడు అడ్లకల్లం కుప్ప బుషిదుల్ప నేనే పటాయితనని సంకలు దరుచుకున్నా ఇంటికచ్చి నచ్చగానికి బిచ్చగానికి జోలి నింప కంకణం కట్టుకున్నా పురుసతియాళ్లకు షిలుక్కొయ్య ముక్కును తలాప చేసుకుని కునుకు తీసిన మానవలోకంకు చేసిన తప్పుల శిక్షకు షాటసేపాయి తప్పదన్న సామెతనైన కలిసిన్నోళ్ళని కయ్యాలు పెట్టి ఎడవాపిన ఎత్తిపొడుపు మాట షాటల తవుడు పోసి కుక్కల నెగరొప్పిండ్రు లోకం మాట ఇంటింటినికి వంచిన శాతగానోనికి షాట కొట్టరాదని తిట్టి రేషముల వడగొట్టి పనిచేపించిన ఇప్పుడచ్చిన క్లేశర్లకు పునాది రాయిన్నేనే యమ్నందీరినాక పరేషాటనై ఊరి పొలిమేర శివసందు పోసేవకు అర్ణం పోయిన.
1: అంటే రోజు మన చేతిలో కనిపించే షాటతోని కూడా ఇన్ని ఉపయోగాలు, అది చేసే పనులను గురించి కవితాత్మకంగా వర్ణించారు. అయితే ఇప్పుడు మీరు మొదటి కవితా సంపుటి నెలపొడుపు పేరుతో ఒక కవితా సంపుటిని వెలువరించారు. అసలు ఆ సంపుటి ఎట్లా రూపుదాల్చింది, దాని వెనుక కథ ఏమున్నది, మళ్ళా మీరు ఆ నెలపొడుపు అనే పేరుని ఏదైతే ఎంపిక చేసుకున్నారో మీరు ఆ కవితా సంపుటికి, అది ఎట్లా జరిగింది, ఆ వృత్తాంతం చెప్తారా?
0: అది నేను కవితలు రాసి రాసుకుంటేనే జమ పెట్టిన, ఇది రూపం దాల్చుకుంటుంది అని నేను అనుకోలేదు. వీళ్ళిద్దరు ఏమన్నా ఎంబడి పడ్డారు, ఉదయనారాయణ సారు, చిన్నమాచన సారు. దాదాపు ఈ కవితలు మస్తున్నాయి, దాన్ని నిరతం బోనిస్తున్నావు అంటే తెద్దామని అనుకున్నా. కానీ ఆర్థికంగా దాని వెనబడి కొంత ఉంది, దాదాపు 35,000 దాకా ఖర్చు అవుతుంది. చూద్దామని అనుకున్నాం. ఇక అలా ఒత్తిడి భరించలేక సరే దాదా ఏమైతుంది గాని అని ఇక 2016లో ఇక సర్వం అల్లి చేసిండ్రు. నేను ఏం సిద్ధం చేయలేదు, నేను కవితలు రాసి పక్కకు
1: పెట్టిన.
0: ఇక వాళ్ళే మొత్తం అంతా డిటిపి చేయించిండ్రు, హైదరాబాద్ పంపించిండ్రు, ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి చెప్పిండ్రు. ఇక సార్ కవితలు రాసుడే నావంత అయింది, పుస్తక రూపకల్పన అంతా మీదే అని అల్లకి చెప్పేసిన. ఇక వాళ్ళే మొత్తం అయింది అని అంటేసరికి ఇక అప్పుడు పోయి ఒక ఆవిష్కరణకు డేట్ నిర్ణయించుకుని ఇక ఆ రోజు జడిపి హాల్లో ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఇక దాని అదృష్టం ఏంటిదంటే ఆ ఆవిష్కరణ వాళ్ళ నాగదాసు స్మారక కవి సమ్మేళనంలో పెట్టుకున్న కాబట్టి సుద్దాల అశోక్ తేజ వచ్చారు. పెద్ద మొత్తంలో బాగానే ప్రజలు వచ్చిండ్రు, మంచి ఆవిష్కరణ జరిగింది. ఇక అట్లా బయటకు వచ్చింది ఆ పుస్తకం.
1: అంటే ఇది మీ మొదటి కవితా సంపుటికి సంబంధించిన అనుభవం. ఇప్పుడు రాతందుకు సిద్ధంగా ఉన్న కవితా సంపుటల గురించి కూడా చెప్తారా?
0: ఇంకొక 40 కవితలున్నాయి. ఇక మీకు చెప్పిన రేడియో ప్రసంగాలు కూడా ఉన్నాయి, అవి ఒక 10-12 ఉన్నాయి. తర్వాత ఇంకా కొన్ని యాత్ర అనుభవాలు కూడా అవి రాసినవి ఉన్నాయి. అది వ్యాస సంపుటిగా ఒకటి వస్తుంది, ఈ కవితా సంపుటి ఒకటి వస్తుంది. ఇంకొక శతకం కూడా తయారైంది, దాదాపు 150 పద్యాలకు పైబడి అయినాయి. ఆ శతకం కూడా రాబోతుంది. కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్లనే కొంత ఉద్యోగరీత్యా ఇక సమయం ఇవ్వలేకపోతున్నాం. రాసుడు ఎంత సులభం అయిందో గాని ఇప్పుడు దాని ఆవిష్కరణ అంటే కొంత కష్టతరం అవుతున్నది. ఇక ఈ ఏడాదిలోపు ఒక్క పుస్తకం అయితే దేవాలని అనుకుంటున్నాం, అది కవితలే కావచ్చు అని అనుకుంటున్నా. కవితల
1: సంపుటి లేదా
0: ఏదో ఒకటి మాత్రం రావాలని అనుకుంటున్నా ఈ ఏడాదిలో, లేకుంటే జనవరి 25 జనవరి దాకా ఈ అకాడమిక్ ఇయర్ లో, అంటే ఈ విద్యా సంవత్సరంలో
1: రావచ్చు
0: అని అనుకుంటున్నా.
1: అయితే ఇప్పుడు కవితలు రాస్తున్నారు,

0: ఈ పల్లె భాషలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన బతుకుల్ని చిత్రిస్తున్నారు కవితలలో. ఒక్కసారిగా శతకం వైపు ఎట్లా మళ్ళీ?
1: అంటే శతకం వైపు మళ్ళడం అనేది చూద్దామంటే, కొందరు ఇప్పుడు ఆధునికంగా కొందరు ఏం ఆలోచిస్తుందంటే ఒకటే ప్రక్రియను పట్టుకుంటున్నారు. ఒక ప్రక్రియ నచ్చింది అని అంటే ఇంకొక ప్రక్రియనే కాదు. ఇప్పుడు కవిత రాష్ట్రుడు పద్యం రాదన్నట్టు, ఏంటంటే ఎందుకు అడిగితే ఇప్పుడు పద్యమే ఎవరు చదువుతున్నారు అనేటటువంటి భావన ఉన్నది. అది వాస్తవమే, పద్యము ఎవరు చదువుతలేరు, మరి కథలు కూడా ఎవరు చదువుతలేరు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నదంతా కొంచెం కవితాలోకమే ఉన్నది. సరే, ఏదైతే అదే మనము ఒక ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉన్నాము, మనం ఒక ప్రక్రియను తక్కువ ఒక ప్రక్రియను ఎక్కువ చూసుడు ఎందుకు? చూద్దాం మరి, ఆట వెల్ది చందములో కూడా పద్యాలు రాస్తే బాగుంటది అని అనుకోని ఇట్లా మామూలుగా చూచాయిగానే చేసినాం. సందర్భోచితంగా ఏదైనా బొమ్మ చూస్తే, ఇంకేదైనా చూసినప్పుడు ఒక సందర్భము, ఇప్పుడు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయినప్పుడు గాని, లేకుంటే మాతృ అమ్మల దినోత్సవం వస్తుంది, ఆ సందర్భోచితంగా ఒక పద్యము. ఇప్పుడు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారిది జయంతి వచ్చింది, తెలుగు భాషా దినోత్సవం, అలాంటి సందర్భాలలో ఒక పద్యము రాసి పెడితే మంచిగా ఉంది పద్యము అనేటటువంటి వాళ్ళు. చూద్దాం మరి పద్యాలు కూడా రాద్దాం ఏమున్నది అనేది కొంత మనం కూడా పద్యాలు రాయొచ్చని భావన. ఇది ఎదుటి వాళ్ళు దీన్ని ఆదరిస్తారు చదువుతారు అనేటటువంటిది కాదు. ఈ ప్రక్రియలో కూడా కొంచెం ఉత్పలమాల చెంపకమాలలో రాయాలంటే కొంత టైం ఎక్కువ పడుతుంది, అది వాళ్ళకి అర్థం కాదు. కొంచెం ఆటవేల్ది చందంలో రాస్తే ఇది వేమన పద్ధతిగా సులభ శైలిలో అర్థమైతుంది. మళ్ళా నేను ఆ దాంట్లో కూడా పెద్ద గొప్ప గొప్ప పదాలు ఏమి వాడలేదు, అన్ని పల్లెటూళ్ళలో ఉండేటటువంటి మాట్లాడే పదాలతోనే పద్యం రాసిన పద్యాలున్నాయి.
0: అయితే కవితల నుంచి పద్యాల వరకు వచ్చిండ్రు, మరి భవిష్యత్తులో కథలు నవల వైపు కూడా అడుగులు వేసే ఆలోచన ఏమైనా ఉందా?
1: నవలల వైపు ఏం లేదు గాని కథలు రాయాలనేటటువంటి ఆలోచన ఉన్నది. అది ఎటువంటి కథలు అని అంటే, నాకు ఇంతకుముందు పాత సిలబస్ లో టాల్స్టాయ్ కథలు ఉండే,
0: లియో టాల్స్టాయ్,
1: టాల్స్టాయ్ కథలు, అది కోడిగుడ్డంత గోధుమ గింజ అనేటటువంటి కథానిక. ఇక ఇప్పుడు కూడా కొన్ని కథానికలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు సిలబస్ లో బొండు మల్లెలు అనేటటువంటి ఒక కథానిక ఉండే, ఇప్పుడు కూడా పాకాల యశోదారెడ్డి కొత్త బాట. అంటే ఇవిటిని నేపథ్యాలుగా పెట్టుకుని ఈ కథలు కూడా రాస్తే బాగుంటది. ఇప్పుడు చదివేటటువంటి వాళ్ళు కొందరు
0: రాసిన కూడా హెచ్చమ్మ కథలోని, అచ్చమ్మ మన పల్లె భాషలోనే
1: ఉంటాయి. ఇంకోటి ఈ కథ ఏంటిదంటే ఒక్కసారి ప్రభావితం చేసేయాలి జనాన్ని. ఇప్పుడు బండు మల్లెలు, ఏది చాగంటి సోమయాజులు, చాసో కథలు అంటారు ఆయన. ఇప్పుడు ఈ వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకముందు ఆ కథానికి రాసిండు. అప్పుడు ప్రభుత్వము, ఏ ప్రభుత్వం కూడా ఈ ముసలిలో పెన్షన్ ఇవ్వలే. ఆ సమయంలో ఆయన ఈ కథానికను రాసిండు. ఆ కథానిక ప్రభావంతో అది ప్రభుత్వం మీద కూడా ప్రభావం పడ్డది. వెంటనే వాళ్ళు ఏం చేసిందంటే ఆ 30 రూపాయలు 15 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టిండు. అంటే మనము ఈ ముసలోళ్ళని కనీసం మన ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం లేకుండా పోతే పాపము చచ్చిపోతున్నారు. వాళ్లకు కనీసం మందులు కూడు లేకుండా పోతున్నారు. అనాథ ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్లకు కొంచెం ఆసరా అనేటటువంటిది ఉంటే బాగుంటది అని అంటే ప్రభుత్వాన్ని తెలియచేసిన సందర్భాలు కథానికలకు ఉన్నాయి. అంటే ఆ మార్గంలో రాయాలనేటటువంటి తపన ఉంది.
0: చాలా సంతోషం చరణ్దాస్ గారు, మీరు రాసిన ప్రతి కవిత్వంలోనూ పల్లె జీవితంలోని తృప్తి ఆనందం కనిపిస్తాయి. అదే తృప్తి అదే ఆనందం మీరిప్పుడు ఎంచుకున్న పద్యం ప్రక్రియలో కూడా కనిపిస్తున్నాయి కొంతవరకు. రానున్న రోజుల్లో మీరు ఏదైతే కథ ప్రక్రియలోకి అడుగుపెట్టాలనుకుంటున్నారో ఆ ప్రక్రియలో కూడా మీరు రాణించాలని, మీ కవిత్వం మీ కథ ఇదే ఆనందాన్ని తృప్తిని కలిగించాలని పాఠకులకు శ్రోతలకు ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ ఈ కవిత ప్రక్రియకు సంబంధించి మీ ప్రేరణ, మీ రచనా వ్యాసంగం, మీ అనుభవాలు, అనుభూతులు వీటన్నింటినీ ఇలా తీయని మాటల్లో మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: ఇప్పటి దాకా విన్నాం ముచ్చట కార్యక్రమంలో పల్లె బతుకులకు అక్షర రూపం, తాక్సాండే కవిత్వం, కవి ఉపాధ్యాయులు తాక్సాండే చరణ్దాస్తో ముచ్చట రెండవ భాగం అది. వారితో ముచ్చట పెట్టినరు కే లెనిన్. ఈ ముచ్చట వినాలనుకున్నా మళ్ళీ మళ్ళీ ఎవరికైనా వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు, అక్కడ మీకోసం అందుబాటులో ఉంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈ కార్యక్రమాన్ని వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.

0: ఈయల భారతదేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, సాంఘిక మార్క్స్వాద సూత్రబద్ధుడు, విప్లవవాది, రచయిత, చరిత్రకారుడు, సాంఘిక విమర్శకుడే కాక కేరళ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్ నంబుద్రి పాద్ జయంతి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ తరఫున మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈఎంఎస్. భూ సంస్కరణలు, విద్యా సంస్కరణలు అనుకరించే ప్రయత్నాలు ఈనాటికి ఇతర భారతీయ రాష్ట్రాల్లోనే జరుగుతూనే ఉన్నాయి. మార్క్స్వాద కమ్యూనిస్టు పార్టీ ఆచరణ సభ్యుడిగా, 14 ఏళ్ల పాటు ప్రధాన కార్యదర్శిగా ఈయన తీసుకున్న చొరవ, ముందు చూపుగల నిర్ణయాలు వల్లనే పార్టీ ఈనాడు జాతీయ స్థాయిలో ప్రముఖమైన జాతీయ పక్షంగా ఎదిగింది.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఇవి ఇయాల్టి అంబటాళ్ల సంగతులు.
2: మంచి
0: రేపు 7:30 నుండి 8 గంటల దాకా రేపటి అంబటాళ్ల సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. గుడిసెపట్లో సమాచార ప్రభాత్ 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: retest, informs the Hindustan Times. Rain, strong winds deliver city its cleanest air since September 15th, reports the Times of India. The Statesman, on its editorial page under the caption Demanding Proof, writes, for much of the past 2 years, investors appeared willing to suspend disbelief. Artificial intelligence was not merely a promising technology, it became the foundation of a market narrative. Share prices soared, valuations stretched, and every earnings season was interrupted through the lens of an AI-driven future. The recent turbulence in global stock markets suggests that this phase may be ending. Technological revolutions have always generated excitement, but financial markets eventually demand evidence. And finally, under the caption Peck Party, the Delhi Tribune captures a serene picture of a parrot and black-rumped flame-back woodpecker feeding on a wall. And with that, it's back to you, Sarabjeet.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to embark on 6-day visit to France and Slovakia this morning. DRDO successfully conducts 3 consecutive flight tests to demonstrate multi-layered ballistic missile defense capability. External Affairs Minister Dr. S. Jaishankar lodges strong protest with U.S. Secretary of State Marco Rubio over U.S. strikes on oil ship that killed 3 Indian sailors. India and Bangladesh reaffirm their commitment to maintain peace and tranquility along the border. United States says it open to civil nuclear program of Iran under proposed peace deal. In badminton, PV Sindhu to face world champion Akane Yamaguchi of Japan in women's single semi-finals of Australian Open today. And in FIFA World Cup, United States takes 3-1 lead. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. సమయం సరిగ్గా 8:30 ఇప్పుడు విందాం పుస్తకంతో. కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలు, రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
3: భారత స్వాతంత్ర్య సంగ్రామం ముమ్మురంగా జరుగుతున్న కాలమది. భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భమది. ఆ కాలంలోనే భారత స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ స్వాతంత్ర్యం నా జన్మహక్కని ఎలుగెత్తి చాటిన కురువృద్ధులు బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలోని పుణే నగరంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించినారు. ఈనాటికీ అదే స్థలంలో గణపతిని ప్రతిష్ఠాపించి ఆనాటి ఆనవాయితీని నిలుపుతున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కాలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేవారు. ఆ సభల్లో పేరుమోసిన హిందుస్థానీ గాయికా గాయకులు తమ సంగీతాన్ని వినిపించేవారు. ఆ సంగీతాన్ని వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. సంగీతానికంటే ముందు తిలక్ ప్రజలనుద్దేశించి స్వాతంత్ర్య భారత ఆవశ్యకతను గురించి ప్రబోధిస్తూ ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించేవారు. ఆ తర్వాత శ్రోతల మధ్య కూర్చుండి సంగీతాన్ని వినేవారు. ఒకసారి ఆ సభల్లో ఆనాటి మేటి గాయకుడు పండిత్ భాస్కర్ భువా భక్లే సంగీత కచేరీ జరిగింది. అతని శిష్యులిద్దరూ చెరోవైపు తాంబూరాలు మీటుతూ గురువుగారి స్వరాలను అందుకుంటున్నారు. అందులో ఒకరి స్వరం మరీ మధురంగా వినిపిస్తున్నది. ఆ గాయకుని వయస్సు కూడా ఎక్కువ లేదు, కౌమారం దాటలేదు. ఆ మధురస్వరం వింటూ ఉన్న బాలగంగాధర్ తిలక్ ముగ్ధుడై సభ ముగిసిన వెంటనే వేదికనెక్కి ఆ బాలుణ్ణి దగ్గరికి తీసుకుని మరాఠీలో హా బాలగంధర్వ ఆహే అని ప్రశంసించినారట. అంటే ఈ బాలుడు గంధర్వుడే, లోకమాన్యుడైన బాలగంగాధర తిలక్ మాట అక్షర సత్యమని నిరూపిస్తూ ఆనాటి నుండి ఆ బాలుడు బాలగంధర్వగా చెలామణి అయినాడు. అతని అసలు పేరు నారాయణ రావు, తండ్రి పేరు శ్రీపాదరావు, ఇంటి పేరు రాజహంస్. అతని పూర్తి పేరు నారాయణ రావు శ్రీపాద్ రాజహంస్. అతడు మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో 26 జూన్ 1888 జన్మించినాడు. అతనికి చిన్ననాటి నుండే సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆగ్రా ఘరానాకు చెందిన పండిత్ భాస్కర్ భువా భక్లే వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినాడు. అతనితో పాటు కృష్ణారావు పులంబ్రీకర్ కూడా అక్కడే సంగీతం నేర్చినాడు. ఆ తరువాతి కాలంలో బాలగంధర్వ సొంతంగా

గంధర్వ నాట్య మండలి స్థాపించుకుంటే అందులో ఈ కృష్ణారావే సంగీత దర్శకుడు. అప్పుడతన్ని మాస్టర్ కృష్ణారావు అనేవారు. అతడు కొన్ని హిందీ మరాఠీ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించినాడు. నారాయణరావు శ్రీపాద్ రాజహంసది గంధర్వ గాత్రం అనుకున్నాం. అతని గాత్రం కూడా సుందరమైనదే. ఇక్కడ గాత్రమంటే మరో అర్థంలో శరీరం. తన సహజ సుందరమైన శరీరాకృతి, గంధర్వ గాత్రం, ఈ రెండింటితో మరాఠీ సంగీత నాటక రంగంలో ఒక శకాన్ని శాసించిన వారు బాలగంధర్వగా పేర్గాంచిన నారాయణరావు శ్రీపాద్ రాజహంస్. ఇతని సంగీతం మన తెలుగు నాటక రంగం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిందో, తెలుగు పద్య నాటకాల్లోని రాగాలపై బాలగంధర్వ ముద్ర ఎట్లా ఉన్నదో చెప్పాలంటే అది చాలా పెద్ద పరిశోధనా వ్యాసమవుతుంది. మరాఠీ ప్రేక్షకులు నాటక రంగంలో బాలగంధర్వ పాత్ర ప్రవేశం కొరకు ఉత్కంఠతో ఎదురుచూసేవారు. అతని పాత్ర ప్రవేశం కాగానే కరతాళ ధ్వనులు మిన్నుముట్టేవి. అతని నాట్యగీతాలకు వన్స్ మోర్లు గుప్పించేవారు. అతడు తన ప్రేక్షకులను జోహార్ మాయిబాప్ అని సంబోధించేవాడు. ప్రేక్షకులే తన తల్లిదండ్రులని, వారికి జయమగుగాక అని అతని భావం. తనకు అన్నం పెట్టేది ఈ ప్రేక్షకులే అని అతను ఎన్నో సందర్భాలలో వినయంగా మనవి చేసుకున్నాడు. బాలగంధర్వ పాత్ర ప్రవేశం జగజ్జగీయమానంగా ఉండేది. అతని కోసం బనారస్ నుండి ప్రత్యేకంగా నేయించిన 9 గజాల పట్టుచీరలు వచ్చేవి. మరాఠీ సంప్రదాయబద్ధంగా వాలుగోచితో అతను కట్టిన చీరకట్టు ఆ తర్వాత మరాఠీ స్త్రీలకు ఒరవడైంది. అగ్గిడబ్బాల మీద, తాళంచెవులకు అందంగా వేలాడే బొమ్మల మీద, రకరకాల వస్తువుల మీద ప్రచారం కోసం వేసే బొమ్మలన్నీ బాలగంధర్వ స్త్రీవేషంలో ఉన్న బొమ్మలే ముద్రించేవారంటే మరాఠీ సంగీత రసికులు బాలగంధర్వను ఎంతగా గౌరవించినారో అవగతమవుతుంది. బాలగంధర్వ 1905 సంవత్సరంలో తమ 17వ ఏట తొలిసారి కిర్లోస్కర్ నాటక మండలిలో శకుంతల పాత్ర ధరించి ప్రేక్షకులపై తమ సమ్మోహనాస్త్రం విసిరినాడంటే ఆ తర్వాత అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. మరాఠీ సంగీత నాటకాలలో డైలాగులు తక్కువ, గీతాలెక్కువగా ఉండేవి. ఈ గీతాలను నాట్యగీతాలన్నారు. ఇవి శాస్త్రీయ సంగీత గానానికేమీ తక్కువ కాకుండా ఉండేవి. వీటి ప్రభావమే మన పద్య నాటకాలపై పడింది. బాలగంధర్వ నటించిన కిర్లోస్కర్ కంపెనీ మరాఠీ నాటక రంగంలో తొలితరం నాటక రంగానికి చెందింది. ఆ కంపెనీ సంగీత దర్శకులు భూగంధర్వగా పిలువబడిన ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్. కనుక ఖాన్ సాహెబ్ శిక్షణలో నారాయణరావు రాజహంస్ నిజమైన బాలగంధర్వునిగా రాటుదేలినాడు. కిర్లోస్కర్ నాటక కంపెనీలో చేరిన నాటి నుండి చివరి వరకు అతని నటన, సంగీతం అప్రతిహతంగా కొనసాగింది. అశేష ప్రేక్షకాదరణతో పాటు చిర యశస్సును, ధనాన్ని సంపాదించినాడు. కొన్ని కారణాల వల్ల బాలగంధర్వ కిర్లోస్కర్ కంపెనీని వదిలి గంధర్వ నాట్య మండలి అనే పేరుతో సొంతంగా కంపెనీని స్థాపించుకున్నాడు. ఈ కంపెనీలో బాలగంధర్వ మిత్రుడు కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ కవిగా, రచయితగా, సంగీత దర్శకునిగా పనిచేసినాడు. ఖాడిల్కర్ రచించి నాట్యగీతాలకు స్వరబద్ధం చేసి బాలగంధర్వతో నటింపజేసిన స్వయంవర్ నాటకం బహుళ ప్రచారం పొందింది. గంధర్వ నాట్య మండలికి ఆనాటి ప్రసిద్ధ గాయని గోహర్బాయి కర్ణాటకి ఆర్థికంగా ఆదుకునేది. ఆమె బాలగంధర్వకు ఆత్మీయురాలు. మరాఠీ నాటకాల పేర్లు కూడా విలక్షణంగా ఉంటాయి. విద్యాహరన్ అనే నాటకంలోని కథ కచ దేవయానిది. కచుడు మృత సంజీవని విద్యను నేర్చుకొనడానికి దేవతలు పంపగా అసురగురువైన శుక్రాచార్యుల వద్దకు వస్తాడు. రహస్యంగా విద్యను అపహరించినాడు కనుక ఆ నాటకానికి విద్యాహరన్ అని నామకరణం చేసినారు. ప్రఖ్యాత మరాఠీ రచయిత ఆర్జీ గడ్కరీ రచించిన నాటకం పేరు ఏకచ్ ప్యాలా. ప్యాలా అంటే పానపాత్ర. ప్రతి తాగుబోతు ఈ ఒక్క ప్యాలా మాత్రమే తాగుతాను, మరింక తాగను అనుకుంటాడట. మధ్య నిషేధ సందేశంతో రాయబడినది ఈ నాటకం. ఈ నాటకంలో కథానాయిక సింధు. ఆ పాత్రలో బాలగంధర్వ అద్వితీయంగా నటించినాడు. ఈ ఒక్క నాటకంలో మాత్రమే బాలగంధర్వ మామూలు నేత చీరలో దర్శనమిస్తాడు. తాగుబోతు భార్యగా, నాదు వల్ల భుండు నటుండు కితవుండును
అని తిక్కన

భారతంలో సైరంధ్రితో పలికించిన మాటలు గుర్తుకు వస్తాయి. తాగుబోతు, జూదగాళ్ల భార్యలకు సంఘంలో ఎటువంటి చోటు ఉంటుందో వ్యంగ్యంగా ఎత్తిచూపుతుంది సైరంధ్రి. ఏకచ్వ్యాల నాటకంలో బాలగంధర్వ భైరవి రాగంలో ఆలపించిన ప్రభువజి గమల మనీ తోచల నాట్యగీత్ బహుళ జనాదరణ పొందింది. బాలగంధర్వ గానం చేసిన ప్రఖ్యాత నాటకాలలో అనృతచి గోపాల మృత్యు ఆల, నాత్ హా మాఝా మోహి ఖళ, మూర్తిమంత భీంతి ఉభి, మర్మ బంధాతిలా ఠేవి, మమ మణి కృష్ణ సఖా రమళ, సత్యవదే వచనాల నాథ, మధుకర వనవన ఫిరత కరి, జయ జయ రాధాధర మధు మిలింద, జయ జయ రమాహరమన హరి గోవింద, ఇంకా నరవర కృష్ణ సమాన్, స్వకులతారక సుత మొదలైనవి బహుళ జనాదరణ పొందినాయి. బాలగంధర్వ నటించిన పాత్రలలో ముఖ్యమైనవి శకుంతల, దమయంతి, రుక్మిణి, వసంతసేన, దేవయాని, రత్నావళి మొదలైన పురాణ పాత్రలతో పాటు ఏకచ్ప్యాల వంటి సాంఘిక నాటకంలో సింధు పాత్ర కూడా అద్వితీయమైనది. శంకరాభరణం చిత్రంలో శంకరశాస్త్రి ఇందోళ రాగంలో ఋషభస్వరం వర్జితమని చెప్పిన పాఠం వలన సామాన్యులకు కూడా ఇందోళ రాగమంటే ఏమిటో అర్థమైందేమో. ఈ రాగాన్ని హిందుస్థానీలో మాల్కౌన్స్ రాగమంటారు. ఈ రాగంలోనూ ఋషభస్వరం వర్జితమే, కాని బాలగంధర్వ ఈ రాగంలో బుద్ధిపూర్వకంగా ఋషభాన్ని ప్రయోగించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. అయితే దాన్ని మిశ్ర మాల్కౌన్స్ అనాలి. మాల్కౌన్స్ రాగంలో బందిషులు ఖయాళ్లు పాడతారు. అది శాస్త్రీయ రాగం కనుక దాన్ని మిశ్రమం చెయ్యరాదు. ఉపశాస్త్రీయ రాగాలైన ఖమాష్, పీలు, గారా, శివరంజని, పహాడి వంటి టుమ్రి అంగ్ రాగాలను మిశ్రమం చెయ్యవచ్చు, కాని బాలగంధర్వ చేసిన మిశ్రమం శాస్త్రీయ సంగీత విద్వాంసులకు సమ్మతం కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని పేరుగాంచిన ఆనాటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ కు బాలగంధర్వ చేసిన స్వరసంకరం సమ్మతమైంది. సంగీతంలో మాధుర్య గుణానికే ప్రాధాన్యత ఇవ్వాలి గాని శాస్త్రీయతకు అవసరం లేదన్నారు. ఇది బాలగంధర్వకు ఖాన్ సాహెబ్ అందించిన గొప్ప ప్రశంస. తెలుగు సాహిత్యంలో ఆనాటి గొప్ప రచయిత విమర్శకుడు శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు 1967 ఆగస్టు భారతి సంచికలో బాలగంధర్వ గురించి ప్రస్తావిస్తూ రాసిన వ్యాసం వారి మాటల్లోనే, గ్రామఫోనుకు కీ ఇచ్చి ఆ రికార్డు పెట్టాను. అది మోగిన 3 నిమిషాల్లో నాకు కలిగిన భావావేశం వర్ణనాతీతం. నేను అంతవరకు మంచి సంగీతమనుకుంటూ వచ్చిన దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇది సంగీతమనుకుంటే మిగిలినది సంగీతమే కాదు. మనుష్య మాత్రుడెవడూ ఇట్లా పాడలేడు. అది ఏ భాషో, ఆ రాగం పేరేమిటో నాకు తెలియదు. ఈ వాక్యాలు చాలు బాలగంధర్వ సంగీతం ఎంత గొప్పదో తెలియాలంటే. బాలగంధర్వ సంగీత ప్రభావం తెలుగు పద్య నాటకం మీద ఎంత ఉన్నదో చెప్పలేం. జొన్నవిత్తుల శేషగిరిరావు అనే తెలుగు నటుణ్ణి ఆంధ్రా బాలగంధర్వ అన్నారు. ఇంకా సిఎస్ఆర్ ఆంజనేయులు, తుంగళ జలపతిరావు, పార్పల్లి సత్యనారాయణ, పార్పల్లి సుబ్బారావు మొదలైన నటుల గాత్రంపై బాలగంధర్వ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. వీరందరికంటే ఈలపాట రఘురామయ్య గారికి బాలగంధర్వ పాటలంటే చాలా ఇష్టం. రత్నావళి నాటకంలో బాలగంధర్వ పాడిన మూర్తిమంత భీంతి ఉభా అనే పాటకు అనుకరణగా తెలుగు పాట పాడి రఘురామయ్య బాలగంధర్వను తెలుగు నాటక రంగానికి దింపి మెప్పించేవారు. వారి గాత్రాన్ని హైదరాబాదులో విన్న ప్రఖ్యాత మరాఠీ రచయిత పూళా దేశ్పాండే రఘురామయ్యకు బాలగంధర్వ పురస్కారాన్నివ్వాలని పుణే వాళ్లకు రికమెండ్ చేసి ఆ పురస్కారాన్ని ఇప్పించినారట. ఆ సభలో రఘురామయ్య మరాఠీలో అర్థం తెలియకుండానే బాలగంధర్వ గీతాలను అలవోకగా ఆలపించి మరాఠీ సంగీత రసికులను ఆశ్చర్యానందాబ్దిలో ముంచి శభాష్ అనిపించుకున్నాడు. ఈనాడు బాలగంధర్వ రికార్డులు దొరుకుతున్నాయి, కాని అంత స్పష్టంగా వినరావడం లేదని భావించిన కుమార్ గంధర్వ అనే మరో హిందుస్థానీ సంగీత విద్వాంసుడు, మలా ఉమజులేలా బాలగంధర్వ
అనే పేరుతో బాలగంధర్వ పాడిన ప్రముఖ

0: నాట్యగీతాలను తాను పాడి రికార్డును విడుదల చేసినాడు. అంటే నాకు నచ్చిన బాలగంధర్వ పాటలు అన్నమాట. బాలగంధర్వ మీదున్న గౌరవాభిమానాల వలన పుణే నగర పురపాలక సంఘం వారు బాలగంధర్వ రంగమహల్ పేరిట ఒక ఆడిటోరియం నిర్మించ తలపెట్టి ఆ సౌధానికి బాలగంధర్వతోనే శంకుస్థాపన చేయించినారు. కాని ఆ భవన నిర్మాణం పూర్తి కాకుండానే బాలగంధర్వ స్వర్గస్థుడైనాడు. కనుక బాలగంధర్వకు ఆత్మీయులైన ప్రఖ్యాత మరాఠీ రచయితలు పూలా దేశ్పాండే, ప్రహ్లాద్ కేశవ్ ఆత్రేయులు ఆడిటోరియంను ప్రారంభించినారు. బాలగంధర్వను 1955 భారత రాష్ట్రపతి స్వర్ణ పతకంతో గౌరవించినారు. అంతేగాక 1964 భారత ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో సత్కరించింది. మరాఠీ నాట్య సంగీతంలో శిఖరాయమానంగా వెలుగులు విరజిమ్మిన బాలగంధర్వ అనే ఈ ధృవతార 1967 జూలై 15 పుణే నగరంలోని తమ స్వగృహంలో రాలిపోయింది. భౌతికంగా అతను లేకపోయినా అతని సంగీతం ఉన్నది, ఇంకా ఉంటుంది.
1: పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 3వ భాగంలో బాలగంధర్వ గురించి విశేషాలు, రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇయాల రాత్రి 9 గంటలకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 4వ భాగంలో కుమార గంధర్వ గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ప్రతి మనిషికి సంతోషం అవసరమే. ఏదో ఒక విధంగా ఖుషీని కూడగట్టుకొని ఎంతో కొంతనో ఎంతో ఎంతెంతో ఖుషీతోటే ఉండాలనుకుంటారు. అందుకే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. చిరాకుతోటి, చికాకుతోటి, అంకరటింకర ముఖాలతోటి, బుంగమూతులతోటి ఉండకుండ్రి. ప్రశాంతమైన ముఖం చూడతందుకు మంచి అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. మనకేమన్నా కోపం వచ్చినా కూడా ఆ మొహన్ను చూస్తే అంత ప్రశాంతంగా అనిపించాలి. అబ్బా, ప్రశాంతత అంటే ఇదే అన్నంత ప్రశాంతంగా ఉండాలి మనం. మీరెప్పుడు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ నవ్వును చూసి ఆ బాధలకే విసిగొచ్చి, చి వీళ్ళు మనకు సెట్ గారు అని ఆ బాధ పారిపోవాలి నీ నుంచి. అంతలా నవ్వుతూ హాయిగా ఉండాలి. ఇక నవ్వుతూ ఉండుండ్రి, గట్లనే ఆ నవ్వుతోనే ఈ అల్లటి ఈ సింగిడిలా సరదా సరదాగా మాట్లాడుకుందాం. మరి ఈ సింగిడిని ఈ పాటతో షురు చేసేద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగడి కార్యక్రమం ఇది. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం నాతో సరదాగా మాట్లాడతందుకు. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబర్ కూడా ఉంది 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి, సరదాగా నాతోడు గోడ్సేపు మాట్లాడుండ్రీ.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్పండి.
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: ఈరోజు మేడం మాకు ప్రముఖ సింగరు మరియు సంగీత మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నటువంటి రమణ గోగుల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ తీసుకొని సింగర్ గా 15 సంవత్సరాల తర్వాత మళ్ళా సంక్రాంతి వస్తున్న మూవీ నుంచి మళ్ళా కొత్త సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాట పాడారు మేడం. సూపర్ హిట్ అయింది మేడం పాట. సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
0: నేను చెప్పక ముందే మీరు రమణ గోగులా గురించి చెప్పేసిండ్రు. ఆయన గుర్తు చేసి మరి ఆయన పాడిన పాట, సంగీతం దర్శకత్వం వహించిన పాటను అడిగిండ్రు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి.
1: ఇంత ముందు మామూలుగా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి మంచి ర్యాప్ సాంగ్స్ పాడేవాడు.
0: అవును, నిజమే.
1: మంచి ఫేమస్ సింగర్
0: అప్పట్లో ఎక్కువ పవన్ కళ్యాణ్ కోసం, వెంకటేష్ కోసం కూడా కొన్ని కొన్ని పాటలు పాడిండు తను. అదే అదే, చాలా మంచి సింగర్ ఉండే అప్పుడు.
1: మంచి సింగర్ అందులో.

0: ఫిజిక్స్ డైరెక్టర్.
1: అవును
0: ఆయన
1: కరెక్టే.
0: ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఆయన పాడిన పాట గోదావరి గట్టు మీన రామ చిలకవే.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తున్నా, వినేద్దాం. మరి ఇంత హ్యాపీగా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: తెలంగాణ వింటున్న మా శ్రోతలందరి కోసం ఈ పాట డెడికేట్. అలాగే రమణ గౌడిగల గారి పుట్టిన సందర్భంగా ఆయనకి పాట డెడికేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్ మేడం.

0: పొద్దు పొద్దున్నా ఊరి మీద పడ్డాక
1: ఊరిని అప్పుడే తెల్లారిపోయిందా.
2: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
3: ముఖాన మొటిమలా గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081 మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు, సరదాగా గుడిసేపు నాతో మాట్లాడచ్చు. అట్లనే

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు. భరత్ సిద్ధార్థ నగర్ నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో భరత్ గారు, బాగున్నారా? భరత్ అనే నేను కాల్ చేశాను అనాలి మీరు. భరత్ అనే నేను కాల్ చేశాను అనాలి మీరు.
1: భరత్ అనే నేను కాల్
0: చేశాను సింగిడి కార్యక్రమానికి. బాగున్నారా భరత్ గారు? బాగున్నారా భరత్ గారు అంటున్నా. చెప్పండి, ఏంటి సంగతులు? మరి ఈరోజు ఫోన్ చేసిండ్రు. అచ్చా, హలో చెప్పండి, ఏ పాట వింటారు? ఓకే, రాంబాయి పాట వింటారా? ఏం చేస్తూ ఏ ఇంత పొద్దున వచ్చిండ్రు, మరి ఏ పని మీద వచ్చిండ్రు ఆదిలాబాద్కి? అంతేనా, ఇంకా ఏదైనా వ్యాపారం పెట్టుకోలేదా ఇంతవరకు? మరి ఓకే, కూలి పని చేస్తూ ఉంటారు కదా?
1: అవును మేడం.
0: ఓకే, ఏమేం పనులు చేస్తూ ఉంటారు? అవునా, ఆడుతూ పాడుతూ హాయిగా ఉందా పని? మరి కష్టంగా ఉందా? మంచిగా ఉందా? ఇంకేదైనా మంచి వ్యాపారం పెట్టుకోండి, కూలి పనే కాకుండా మంచి శాశ్వత వ్యాపారం పెట్టుకొని హాయిగా లాభాలు పొందుతూ హాయిగా ఉండండి, సరేనా? మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఓకే, పాట విందాం భరత్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి, ఎవరు
1: మాట్లాడుతున్నారు? నేను దోమకొండ సుధాకర్, గుడియత్నూర్ మండలం డోంగర్గావ్ నుంచి.
0: చెప్పండి సుధాకర్ గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఈరోజు సింగిడికి కాల్ చేసిండ్రు కదా?
1: ఈరోజు మా చిన్న బాబు 14వ పుట్టినరోజు మేడం, దోమకొండ శ్రీకర్.
0: ఓకే, శ్రీకర్ ఏ స్కూల్? ఇప్పుడు ఏ క్లాస్? గుడియత్నూర్లో చదువుకుంటాడా?
1: అవును మేడం.
0: అవునా, పెద్ద పిల్లాడే మరి. ఓకే, పుట్టినరోజు హ్యాపీగా జరుపుకోండి. మరి మీకోసం ఏ పాట వినిపించాలి నేను? తప్పకుండా అండి, పాట వినిపించేస్తున్నా, వినేసేయండి మరి.
1: ధన్యవాదాలు మేడం.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇలా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత, తెలుగు తమిళ కన్నడ సినిమా పరిశ్రమలో పనిచేసిన రఘు కుంచే ది ఇవాళ పుట్టినరోజు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను 5 సార్లు 5 వేరు విభాగాలలో అందుకున్నాడు అతను. రఘు కుంచే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించిండు. చిన్నప్పటి నుండి హై స్కూల్ చదువు కోసం చదువుకునేటప్పుడు తన పల్లెటూరులో రేడియోలలో పాటలు విని అట్లనే పాడడానికి ప్రయత్నం చేసేటోడు. పాఠశాల స్థాయి నుంచి అనేక పాటల పోటీల్లో పాల్గొన్నాడు. 10వ తరగతి ఉన్నప్పుడే కోరుకొండలో జరిగిన జిల్లా స్థాయి పాటల పోటీల్లో మొదటి బహుమతి కూడా గెలుచుకున్నాడు. డిగ్రీకి వచ్చేసరికి స్నేహితులంతా గొంతు బాగుంది అనడంతో సినిమాల్లో ప్రయత్నించమని సలహాలు ఇచ్చేటోళ్ళు. అయితే మొదటగా తండ్రి ఒప్పుకోలేదు, తల్లి మాత్రం ప్రయత్నించమని ప్రోత్సహించింది. అట్లా డిగ్రీ చదువుతుండగానే సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చేసిండు. అట్లా రైల్లో పరిచయమైన ECIL ఉద్యోగి రాధాకృష్ణ సహాయంతో సికింద్రాబాద్లోని ఒక సంగీత కళాశాలలో చేరిండు. ఒక గదిలో ఉంటూ సినిమాల కోసం సినిమాలలో పాటలు పాడడానికి ప్రయత్నం చేసిండు. పూరి జగన్నాథ్తో అప్పుడే పరిచయం ఏర్పడింది. అప్పటికి జగన్ తనకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉంటూ రఘు హీరోగా జగన్ కొన్ని సింగిల్ ఎపిసోడ్లలోకి దర్శకత్వం వహించిండు. రఘు గాయకుడిగా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు అతని గొంతులో ఇతర గాయకుల అనుకరణ కనిపిస్తుందని నిరాకరించడంతో సొంతగా పాటలు రాసుకుని బాణీలు కట్టడం షురు చేసిండు. ఇక జీకే మోహన్ అనే స్నేహితుడు విజేత అనే టెలిఫిల్స్ ఫిలిమ్స్ దర్శకత్వం చేస్తుంటే అందులో రఘుకు హీరోగా అవకాశం వచ్చింది.

వ్యాఖ్యాతగా ఝాన్సీ కూడా దీని ద్వారానే బుల్లితెరకు పరిచయం అయింది. తర్వాత మరికొన్ని టీవీ కార్యక్రమాల్లో వరుసగా అవకాశాలు వచ్చినాయి. యుఎస్ లవింగ్లీ అనే కార్యక్రమానికి రఘు వ్యాఖ్యాతగా పనిచేసిండు. అది మంచి ఆదరణ పొందడంతో తర్వాత పోస్ట్ బాక్స్ నంబర్ 1562 సాంగుభల అంత్యాక్షరి లాంటి కార్యక్రమాలలో అవకాశాలు వచ్చినాయి. వ్యాఖ్యాతగా టీవీ నంది పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. టీవీ కార్యక్రమాలలో బిజీగా ఉండడంతో ఉంటూనే గాయకుడు కావాలనే అసలు లక్ష్యం మర్చిపోలేదు. ఇక పూరి జగన్నాథ్ బాచీ సినిమాను మొదలుపెట్టిండు. అందులో లక్ష్మీ లక్ష్మీ అనే మాస్ పాట పాడే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు చక్రికి కూడా అదే మొదటి సినిమా. ఆ పాట మంచి ఆదరణ పొందడంతో సినిమాలలో అవకాశాలు రావడం షురు అయినాయి. తర్వాత చిరంజీవి మృగరాజు సినిమాలో ఒక పాటను పాడే అవకాశాన్ని కల్పించుంటూ తర్వాత దేశముద్రు శివవాణి శివమణి లాంటి చిత్రాలలో పాడిన పాటలతో కెరీర్ మరింత పుంజుకుంది.

0: పంతులు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. చాలా రోజులకు పంతులు ఫోన్ చేసిండ్రు. హలో హలో హలో, బాగున్నారా పంతులు?
1: బాగున్నా, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాం. మీ ఆరోగ్యం ఎలా ఉంది?
1: ఆరోగ్యమా? ఇట్లానే ఉంటుంది, ఏ ప్రాబ్లము?
0: ఆరోగ్యం మహాభాగ్యం మీది.
1: ఆపరేషన్ ఒకలో కొంచెం వీక్ అయినా. అయితే మన నేను శని త్రయోదశి కదా, నవగ్రహ పూజ మహిమలో గ్రహ దేవతలారా అని ఉన్నది ఒక పాట, మంచి ఉంటాయి నవగ్రహ అంతా పాటలో ఉంటాయి.
0: అచ్చా,
1: నేను ఆ పాట వింటే గ్రహాల కొంచెం ప్రభావం అవుతుంది.
0: అవును,
1: శని మహారాజు నవగ్రహాలు జపం చేస్తా పఠిస్తే బాగా దూరం అవుతుంది. కాబట్టి అందుకోసమే ఆ ఉద్దేశంతో శని త్రయోదశి కాబట్టి
0: అవును
1: ఆ పాట ఇవ్వండి.
0: తప్పకుండా. అయితే పంతులు, ఈరోజు ఎలాగో మీరు ఫోన్ చేసిండ్రు కాబట్టి ఒక మాట కూడా మా శ్రోతలకు చెప్పుండ్రి. మరి ఈ సంవత్సరం వర్షాల జాడ ఎట్లున్నది? మరి వర్షాలు పడే అవకాశం ఎంత ఉంది? రైతులకు తీపి కబురు చెప్పండి. మీకు పంచాంగంలో తెలుస్తూ ఉంటుంది కదా.
1: మన చెయ్యి మన నెత్తి నిన్న పెట్టే కాలం వస్తున్నాయి. రేపు ఇంకా రాబోయే కాలం కఠినం ఉంటుంది నా భాష.
0: అవునా?
1: మన మన చేసి మన నెత్తి మీద పెట్టుకుంటున్నాము, మనమే బస్వాసుడు అయిపోతున్నాం మనం.
0: అంతే అంతే.
1: అందులో అంటే అంటే వర్షం పడుతుంది, మానవుల్ని బతికిస్తుంది, జీవరాశుల్ని బతికిస్తుంది, కానీ మనం నేర్పిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు నిత్యం మీరు చూస్తున్నారు కదా, నా ధాన్యం పోయింది, నా ధాన్యం పోయింది. ఇంతకంటే పెద్ద కుంభ వృష్టి వారిన జమాన్లో మీడియా ఉండే నా అప్పుడు
0: లేకుండే
1: ఏం బోనోడు కూడా వాడు కూడా నా పోయింది అంటున్నాడు.
0: అంతే కదా.
1: ఒకప్పుడు మాకు 6 ఎకరాల పొలము, మరెంతా కుప్ప ఊడిపోయింది, 25% వడ్లు వెళ్ళినప్పుడు. అదే మీడియా అప్పుడు ఉంటే ఎఫీ చేస్తుంది మీ నోడు, అదే ఏడుపు పోనోడు, అదే ఏడుపు. సత్యం లేదు, అంతా అసత్యం మాట. అందుకోసమే ఏదైనా భగవంతుడు కాపాడతాడు, ఏం బాధపడే అవసరం లేదు. వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, మంచి ఆనందంగా ఉంటారు మంది.
0: అవును, థ్యాంక్ యూ పంతులు గారు.
1: జపం నవగ్రహ జపం పాట ఉన్నది, వేయండి.
0: ఓకే, మా శ్రోతలకు మంచి విశేషాలు తెలియజేసిండ్రు మీరు ఫోన్ చేసి, మాకోసం సమయం ఇచ్చిండ్రు. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: ఓకే ఓకే అమ్మా.

ఇవాళ మాజీ క్రికెట్ క్రీడాకారుడు మనీందర్ సింగ్ పుట్టినరోజు. భారత జట్టు తరఫున ఇతడు 35 టెస్టులు 59 వన్డేలలో ప్రాతినిధ్యం వహించిండు. బౌలింగ్లో చక్కటి నైపుణ్యం ప్రదర్శించి బిషన్ సింగ్ బేడి వారసుడిగా పరిగణించబడ్డాడు. కానీ 1986-87 ప్రపంచకప్లో పాల్గొన్న భారత జట్టులో టెస్టు టైగా ముగియడానికి అతడే కారణమని విమర్శలను అందుకున్నాడు. అప్పుడు ప్రపంచకప్లో పాల్గొన్న భారత జట్టులో ఇతడు ముఖ్య సభ్యుడిగా ఉండే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించిండు మనీందర్ సింగ్.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 సి చల్నే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కే యాత్రు
1: నేను ఇక్కడే ఉన్నా
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ చార్జ్ చేయాలి
1: బుర్రని చార్జ్ చేయి
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్
1: చూసావా
2: నా నా అగండి నేను పే చేస్తాను సిగ్నల్ లేదు
3: ఇప్పుడు ఎలా మరి
2: ఉందిగా ఫ్రీ వైఫై
1: బుర్రని వాడు కాస్త
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై
3: ఆర్బిఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ చివరగా ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నంద్యాల నుంచి రామయ్య ఫోన్ చేసిండ్రు, ఫోన్ లైన్ కట్ అయిపోయింది. మరి తను యువరాజు చిత్రంలోని పాటను కోరిండ్రు. మీకోసం రామయ్య గారు పాట వినిపిస్తున్నా. మీ మాట వినలేకపోయినాం, చింతిస్తున్నాం. పాట వినేద్దాం మరి.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
1: ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం.

బొజ్జమ్మట ప్రసారమయ్యే మాట చెప్పుండ్రీ పాట అయినుండ్రీ కార్యక్రమానికి 5 గంటలకు. ఇక రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమంలో కాల్ చేసి మరిన్ని పాటలను, పసందైన పాటలను అడగచ్చు, మాతో సరదాగా మాట్లాడచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలుగా వస్తున్నది. గొడిసెపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ట్యూన్ చేసే ఉంచండి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

పరేడ్లో పాల్గొనడం విశేషం. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్ర మార్గంలో పర్యాటక ప్రాంతంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలు ఖండిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్టం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈరోజు రేపు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 3 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎప్పటికీ మధురంగా నిలిచే చిరస్మరణీయాల గీతాల సమాహారం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైన 2 తెలుగు చిత్రాల నుంచి పాటలు వినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపించండి. రమణ గోగుల గారి బర్త్డే

సందర్భంగా మా కోసం భద్రి మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ కోరుతున్న వారు సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి చిత్రాల నుంచి, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి దండా సునీత, కిరణ్ సుబ్రహ్మణ్యం ఓల్డ్ మలక్పేట నుంచి, పెద్ద అంబర్పేట నుంచి గుండమ్మదా, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్విని, ఇంకా జయరాం, రాధా, శ్రావణి, మహేష్ బాబు, రాజు, సౌజన్య, రోహన్, కన్నా, కుడుమూరు, కర్నూలు జిల్లా నుంచి. బద్రి మూవీ నుంచి రమణ గోగుల స్వీయ సంగీతంలో సునీతతో ఆలపించిన గీతం, గీత రచన వేటూరి.

ನಾಟಿ ಮೇಟಿ ಸಿನಿ ಗೀತ ಮಾಲಿಕ ಮಧುರಿಮ ಅಜರಾಮರಮನಿಪಿಂಚೇ ಗೀತಾಲು

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ విట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మా కోసం సుబ్బు మూవీ నుంచి పాట వినిపించండి అంటూ న్యావనంద నుంచి స్వరాగిని రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరి, వేద, ఇమ్మడి నాగరాజ్, లత, నిహాల్ మరి కుటుంబ సభ్యులు, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి, ఆర్మూర్ని చేనేత కాల నుంచి, రంగచారి నగర్ నుంచి, ఇంకా ఉమ్మడ నుంచి దివాకర్, విమల, యష్ణ వీరంతా అడుగుతున్నటువంటి పాట, సుబ్బు నుంచి ఆర్పి పట్నాయక్ గంగా పాడిన పాట, సాహిత్యం కులశేఖర్, సంగీతం మణిశర్మ.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీగా ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయంలో సమయం 10 గంటలు దాటి 17 నిమిషాలు అవుతుంది. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి మన్మధుడి మూవీ నుంచి మా కోసం ఏదైనా పాట ప్లేయింగ్ చేయండి అంటూ కోరుతున్న వారు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, ఇంకా సాయిమన్విత వారి కుటుంబ సభ్యులు, ఇంకా జగిత్యాల నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్ష్ వారి కుటుంబ సభ్యులు, గంభీరావుపేట నుంచి అవునూరి దేవేందర్, విజయలక్ష్మి, సంతోష్, సాయికిరణ్, రమ్య, నందన్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినా, సుచిత్ర వీరందరూ అడుగుతున్నటువంటి పాట. మన్మధుడు మూవీ నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈడియట్ సినిమాలోని పాట వినిపించగలరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని వారి కుటుంబ సభ్యులు, ఇంకా బోడుపల్లి నుంచి కృష్ణగీత, గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, బొగ్గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి అడుగుతున్నారు, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫూల్, అలాగే సయ్యద్, ముబిన్ బాయ్, వీరందరూ ఈడియట్ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్ కౌశల్య పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం చక్రి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే లేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని.

0: ప్లేయర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చేనేత సంత అసలైన చేనేత వస్త్రాలకేవిచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు చౌరాహా ఆడిటోరియం ఎస్డీ రోడ్ సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792102.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నీలంలో సమయం 10 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి పాట ప్లే చేయగలరంటూ వరంగల్ కాశిబుగ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, ఇంకా టి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి, ఇంకా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ తోట శివపార్వతి, మురళీకృష్ణ ఉప్పల్ నుంచి, నమస్తే వివిధ భారతి, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్షిగుట్ట సికింద్రాబాద్ నుంచి అడుగుతున్నారు. లక్ష్మీ నరసింహ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మాకోసం మల్లీశ్వరి చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్దన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కె ఆనందరావు వారి కుటుంబ సభ్యులు, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, నిక్షిత్, సాయి కిరణ్, నల్లకుంట హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వీరందరి కోసం మల్లీశ్వరి చిత్రం నుంచి రచన సిరివెనెల, సంగీతం కోటి, గానం శంకర్ మహాదేవన్, చిత్ర పానపట్ట. ఈ పాట మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మా కోసం ఆయుధం మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా తాళ్ళరాంపురం నుండి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ, గుడ్ మార్నింగ్ ఎవర్ గ్రీన్ లో మంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య వారి మిత్ర బృందం. మరి వీరందరి కోసం ఆయుధ మూవీ నుంచి శంకర్ మాదేవన్, స్వర్ణలత పాడిన పాట, రచన వరంగల్ శ్రీనివాస్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఘర్షణ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరాజ్ నుంచి, ఇంకా నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, సరోజ సంతోష్ కుమార్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష వీరంతా వారి మిత్ర బృందం కోరుతున్నారు. ఇంకా కల్వకుర్తి నుంచి వెంకటేశం, యాదమ్మ, అఖిల, హన్మకొండ జిల్లా వడ్డేపల్లి నుంచి కవిత, సదానందం, ఆర్మూర్ నుంచి రాధాకుమారస్వామి, రియాన్ సహస్ర, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేశ్ సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. మరి వీరంతా తిరుగుతున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఏదైనా పాట మాకోసం వినిపించండి అంటూ వైభవి, రాకేష్ కుమార్, మమత, దిశ, రాజేంద్ర, జీవిత, హర్షిత వారి ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు. వీరంతా జేఎన్టీయూ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర, కృప. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, జరిపోతల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా కాజుపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. పుట్ట, చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్ వీరి దయానంద కాలనీ వరంగల్ నుంచి అడుగుతున్నారు. మనసంతా నువ్వే చిత్రం నుంచి ఎస్పీ చరణ్, సుజాత పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరింతవరకు ఎవర్గ్రీన్ హిట్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగేలా చూసేందుకు యాత్రా మార్గంలో పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయుల నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతీయుల నౌకలపై దాడులు చేసింది ఇరానే అని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే భారత్లో ఇరాన్ రాయబారి కార్యాలయం ఈ ఆరోపణలు ఖండించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసింది. రాజ్యసభ నామినేషన్ పత్రం తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేవని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ల ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో లింగ నిర్దారణ పరీక్షల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైగ్రీవ ఆసుపత్రిలో నిర్వహించిన డకాయ్ ఆపరేషన్లో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు ఓటర్ జాబితా సవరణల కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ రోజు రేపు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆస్టేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ఒక సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. వీటిల్లో ఒకటి తక్కువైంది అనిపించట్లేదా మీకు? ఎస్, మాటలు, సంభాషణలు లేదంటే డైలాగ్స్. ఏ పేరుతో చెప్పినా భావం ఒకటే. సినిమాకు ప్రాణం సంభాషణలే. సినిమా విజయవంతం కావడమే కాదు, మనందరి జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిన డైలాగ్స్ బోల్డ్ కదా. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్న సంభాషణల రచయిత ఎవరంటే, ఈ పాటతో మీకే అర్థమవుతుంది. వినిపించేస్తున్నాను

పాట వినగానే అర్థమైపోయింటుంది కదా మీకు. ఎస్, ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన రాసిన సంభాషణల గురించి మాట్లాడుకుంటూ ఆయన సంభాషణలు రాసిన కథలు సమకూర్చిన సినిమాలోని పాటలను వినబోతున్నాం అన్నమాట. యాక్చువల్గా ముళ్ళపూడి వెంకటరమణ గారు సినిమాల్లోకి రాకముందు ఒక పత్రికలో, అంటే ఫస్ట్ డైలీ పత్రికలో, ఆ తర్వాత వీక్లీ పత్రికలో పనిచేసేవాళ్ళు అనమాట. బుడు అనే పాత్రను క్రియేట్ చేసింది కూడా వెంకటరమణ గారు, తెలుసు కదా మీ అందరికీ. యాక్చువల్గా పిల్లలు పెద్దవాళ్ల గురించి ఎవరుకుంటారు అనే విషయాన్ని హాస్యభరితంగా తన బుడుగు క్యారెక్టర్ ద్వారా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత సినిమాల మీద రాసే రివ్యూలు వీటి వల్ల పాపులర్ అయ్యారు. సో సినిమా వాళ్లతో, అంటే సినిమా పరిశ్రమలోని వాళ్లతో ఫ్రెండ్షిప్ అది కుదిరి, స్నేహం కుదిరి వాళ్ల ద్వారా, అంటే డూండి అనే రచయిత ద్వారా సినిమా పరిశ్రమలకు ప్రవేశించారు. సో తొలుత రక్త సంబంధం, ఎన్టీఆర్ గారు సావిత్రి గారు నటించిన కల్ట్ క్లాసిక్ ఆ మూవీకి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు వెంకటరమణ గారు. సో అలా మొదలైందనమాట సినీ ప్రయాణం. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన కబుర్లు, చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో రమణ గారు సంభాషణలు అందించిన ముత్యాల ముగ్గు సినిమాలోని ఈ అద్భుతమైన పాట మీకోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తాం. ఒకదాన్ని మించి ఒకటి క్లాసిక్ సాంగ్స్ ఈరోజు అయితే అసలు మనకు వీణులు విందనే చెప్పొచ్చు. అంత చక్కగా ఉంటాయి పాటలు కదా. యాక్చువల్గా మరి పత్రికలో పనిచేసే వెంకటరమణ గారు కొంతమంది సినిమా మిత్రుల ద్వారా సినిమాలకి అంటే పరిచయం అయ్యారు. చాలా సినిమాలకి అంటే రక్త సంబంధం నుంచి మొదలయ్యి ఇద్దరు మిత్రులు, మూగ మనసులు, వెలుగు నీడలు, దాగుడు ముత్తలు, ప్రేమించి చూడు, తేనె మనసులు, కన్నె మనసులు, నవరాత్రి, పూలరంగుడు, ప్రాణమిత్రులు, వీటన్నిటికీ కొన్నిటికి సంభాషణలు అందించారు, మరికొన్నిటికి కథ సంభాషణలు అందించారు అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా లేదా ఈ లిస్ట్ లో ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలా తన మాటల ప్రయాణాన్ని సినిమాల్లో ప్రారంభించారు వెంకటరమణ గారు. ఆ తర్వాత అంటే యాక్చువల్గా వెంకటరమణ గారు బాపు గారు ముందు నుంచి స్నేహితులు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఒకే స్కూల్లో చదువుకున్నారు కానీ సినిమాల్లో వారి స్నేహంగా ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూనే ఉండండి, గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడైతే మూగ మనసులు ఈ సినిమాకి సంభాషణలు అందించారు. ఆ సినిమాలోని ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మీకోసం.

వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. ప్రముఖ మాటల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని

రచనను, చక్కటి ఆపత మధురలను ఆస్వాదిస్తున్నాం కదా. యాక్చువల్ గా ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారికి బహిప్రాణం. ఆయన చిత్రాలన్నిటికీ మాటలు రాసింది రమణ గారే. వీళ్ళ కాంబినేషన్ తెలుగు వాళ్లకి వేడన్నం ఆవకాయంత ఇష్టం. బాపుగారు వెండితెర మీద ఆవిష్కరించే అచ్చ తెలుగు పదహారణాల సినిమాకు తన సంభాషణలతో మరింత వన్నె తీసుకొచ్చే ముళ్ళపూడి వారి మాటల గాడి గురించి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక చక్కటి పాట వినిపించి. ఇప్పుడైతే భక్త కన్నప్ప సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేద్దామా?

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఇందాక మనం విన్నాం కదా భక్త కన్నప్ప సినిమాలోని పాట, కృష్ణంరాజు గారికి హీరోగా మంచి గుర్తింపు పేరు తెచ్చిన సినిమా అది. ఆ తర్వాత ఆయన ఎక్కడ విని తిరిగి చూసుకోలేదు, హీరోగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో మనందరికీ తెలుసు. ఇక ముళ్ళపూడి గారు అనగానే చప్పున ఎవరికైనా గుర్తొచ్చే డైలాగ్, మనిషి అన్నాక కుసంత కళాపోసన ఉండాలా, తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటది అని కదా. అసలు రాఘోపాలరావు గారు చెప్పిన ముత్యాల ముగ్గు చిత్రంలోని ఈ డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఎన్ని ప్యాడీలు వచ్చాయో మీకు తెలుసు అనుకోండి కదా. విలనిజాన్ని విలక్షణంగా కళాత్మకంగా ప్రజెంట్ చేసిన ఘనత ముళ్ళపూడి గారిదే. ఆ తర్వాత రాఘోపాలరావు గారు విలన్ గా కనిపించింది ఈ సినిమాలోని తొలిసాగా. ఇక ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లకి ఆయన పెట్టింది పేరే పేరు కదా. అసలు తన ముద్రల వేసేసారు అంతే. అంత గొప్ప ఘనత ఉంది ముళ్ళపూడి గారి డైలాగులకి. అది పలికించిన బాపు గారికి, నటించిన రాఘోపాలరావు గారికి వెరసొక్క చక్కని కళాఖండం ముత్యాల ముగ్గు. ఇక మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను బుద్ధిమంతుడు సినిమాలోని ఈ యుగళ గీతం.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణల రచయిత ముళ్ళుపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపాత మధురాలను ఆస్వాదిస్తున్నాం. మరి అంతకుముందు వేరే వాళ్ల సినిమాలంటే వేరే డైరెక్టర్స్ కి కథలు సమకూర్చారు, సంభాషణలు రాశారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. కానీ తన ప్రాణమిత్రుడు బాపు గారితో సినీ ప్రయాణం మొదలైంది మాత్రం సాక్షి చిత్రంతో. చమత్కారాలు, వీలైనంత సరళమైన పదాలతో పాటు తెలుగు భాష ప్రాస పదాల విరుపులతో అత్యద్భుతంగా సంభాషణలు రాస్తారు. అలాగే పౌరాణిక చిత్రాలకు కూడా ఇదే పంథాను అనుసరించడం ముళ్ళపూడి గారి ప్రత్యేకత. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, సంపూర్ణ రామాయణం కానివ్వండి, సీత కళ్యాణం కానివ్వండి, మనకెక్కడ పెద్ద పెద్ద గ్రాంధిక పదాలేవి వినిపించవు. చాలా సహజంగా మనం మామూలుగా సాంఘిక సోషల్ పిక్చర్స్ లో ఎలాంటి మాటలు సంభాషణలో వింటామో అలాగే పౌరాణిక సినిమాల్లో కూడా రాస్తారు ముళ్ళపూడి గారు. సో అది ఆయన ప్రత్యేకత. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మరో పాట వినిపిస్తాను, మనవరు పాండవుల సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ని. అసలు ఈ పాటను ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? నాకైతే డౌటే. వినేసేయండి.

ముక్కు చీర బెడత ముక్కు మీద ముద్దెడత కాపోరం హోటలు కాడ కాపీ నీళ్లు తాపిస్తా దొరగారు

ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుకొస్తున్నాయిలో ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపత మధురాలను ఆస్వాదిస్తున్నాం. పెళ్లి పుస్తకం తెలుగువారు అమితంగా ఇష్టపడే క్లాసిక్. బాపుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముళ్లపూడి వారి మాటలు ప్రాణం పోశాయి. కస్టమ్స్ అండ్ సుకమ్స్ కాంబినేషన్ జీవితం అనే డైలాగ్ చూడండి, ఎంత సింపుల్ గా అంటే హీరో చేత చెప్పిస్తారు, హీరోయిన్ చేత చెప్పిస్తారు ఈ డైలాగ్ ని, ఎంత సింపుల్ గా గొప్ప అర్థాన్ని చెప్పారు. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతాడు, ఎడపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో అని ఈ మాట ఎన్ని జనరేషన్స్ కైనా సూట్ అయ్యే మాటలు ఇవన్నీ కూడా కదా. యాక్చువల్ గా ముళ్లపూడి వెంకటరమణ గారు ఎక్కువ భాగం మాటలు రాసింది బాపుగారి చిత్రాలకు మాత్రమే కాబట్టి ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా బాపుగారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక బాపుగారు ఎక్కువగా నాయక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే తీశారు. మరి ముళ్లపూడి గారి మాటలు కూడా ఆ పాత్రను ఎలివేట్ చేసేలా, గొప్పతనాన్ని తెలియచేసేలా ఉంది. మరి ఆ చిత్రాన్ని మరో బిడ్డెక్కిస్తాయి. ఆ మాటలు సంభాషణలు కూడా ఎప్పటికీ మన మనస్సుల్లో ముద్రించుకుపోతాయి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్, ఆ తర్వాత మరెన్ని కబుర్లు. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒక పాటకు మించి ఇంకో పాట. అసలు పాట వింటుంటే మనం ఇప్పుడు 2026లో లేము, ఒక కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అంత గొప్ప సాహిత్యం, అంత గొప్ప సంగీతం, అంత గొప్ప సినిమాలు. ఎనివేస్, మరి ముళ్లపూడి గారు సంభాషణలు రాసిన చిత్రాలు ఎక్కువ కుటుంబ కథ చిత్రాలే. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలు, ఇగో క్లాషెస్, అంటే ఎవరెక్కువ ఎవరు తక్కువ కథాంశాలతో వచ్చిన సినిమాలు. మిశ్రీ పళ్ళల్లో ఒక డైలాగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ భర్త కొంచెం ఎక్కువ సమానం. ముళ్లపూడి గారి కలం నుంచి జాలివారిన చమ్మక్కులలో ఇది మచ్చుకు మాత్రమే. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు ఇప్పుడైతే వినిపిస్తున్నాను ముళ్లపూడి గారు కథ అందించి సంభాషణలు రాసిన తేనె మనసులు. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సినిమా, ఎంతో పేరు తెచ్చింది ఆయన హీరోగా. అని ఈ సినిమాలో ఆత్రేయ గారు కూడా అలతి అలతి పదాలతో రాశారు ఈ పాట. ఎంత అద్భుతంగా ఉంటుందో ముళ్లపూడి గారి మాటల్లాగే ఆస్వాదిద్దాము.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి ప్రముఖ సంభాషణల రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని ఆపత మధుర గీతాలను ఆస్వాదిస్తున్నాం. సునిశ్చిత హాస్యంతో కూడిన చమత్కార మాటలను అలవకగా రాసేస్తారు ముళ్లపూడి గారు. అప్పుడప్పుడు వ్యంగ్యార్థం, అవసరమైతే మనవరి పాండవులలోగా అన్యాయాన్ని ఎండగట్టే స్ఫూర్తినిచ్చే మాటల తోటాలు ఉంటాయి. ఇక సంపూర్ణ రామాయణం, సీత కళ్యాణం చిత్రాలు తెలుగు సినీ కళామ తల్లికి బాపు రమణ గారు సమర్పించిన నీరాజనమని చెప్పొచ్చు. మరి ఇంకా ఉన్నాయి రమణ గారి గురించిన విశేషాలు చెప్తాను. చెప్పే ముందు రాంపంట సినిమాలోని ఈగల గీతం, ఈగల గీతం కాదు శౌల గీతమే, వినేయండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ప్రముఖ సంభాషణ రచయిత ముళ్లపూడి వెంకటరమణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన మాటలు రాసిన సినిమాల్లోని చక్కటి గీతాలను ఆస్వాదిస్తున్నాం. రక్త సంబంధం నుంచి శ్రీరామరాజ్యం వరకు క్లాసిక్ సినిమాలన్నింటిలో తెలుగు ప్రేక్షకులకు బహుమతిగా ఇచ్చారు ముళ్లపూడి వెంకటరమణ గారు. తెలుగు తన మాటల చాతుర్యంతో నైపుణ్యంతో తెలుగు భాషకు పట్టాభిషేకం చేశారు. ఇక బాపుగారు గీసే బొమ్మలకు పలుకులతో ప్రాణం పోశారు. అచ్చ తెలుగు సినిమాకు ప్రతిరూపంగా నిలిచారు. తెలుగు భాష మీద తనకున్న పట్టును ప్రదర్శిస్తూనే సహజంగా ఉండే సంభాషణలు రాయడం ముళ్లపూడి గారికి చెల్లింది. కాస్త హాస్యం, కుసింతో వ్యంగ్యం, ఆహా అనిపించే చమత్కారం, ఆలోచింపచేసే అర్థం, అక్షరక్షరంలో కనిపించే తెలుగు భాష సోయగం, వీటన్నిటి మేళవింపు ముళ్లపూడి వెంకటరమణ గారు. తెలుగు సినిమా మాటకు విలక్షణతను, విశిష్టతను ఆపాదించిన దిగ్గజ రచయిత. అందుకే ఎప్పటికీ ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం, గుర్తు చేసుకుంటూనే ఉంటాం.

సమయం 12 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోల సమయం 12:05 దాటింది. స్టే ట్యూన్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: చేనేత సంత, అసలైన చేనేత వస్త్రాలకే విచ్చేయండి. చేనేత సంత జూన్ 12 నుండి 14 వరకు, చౌరాహా ఆడిటోరియం, SD రోడ్, సికింద్రాబాద్. కాంటాక్ట్ 7995792100.

వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి అండ్ నేను మీ ఆర్జే లక్ష్మి. ఒకే ఒక్క గీతంతో 5 చరణాల్లో భారతదేశ భౌగోళిక సాంస్కృతిక విభిన్నతను వైవిధ్యాన్ని కూర్చిన కవీంద్రుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది భారతీయుల్లో నిరంతరం దేశభక్తిని జాగృతం చేసిన చైతన్య స్ఫూర్తి. ఎవరు చెప్పిన కొంతమంది వ్యక్తులను స్మరించుకోవడానికి గుర్తు చేసుకోవడానికి మనకి సందర్భాలక్కర్లేదు, గుర్తు చేసుకున్న ప్రతిసారి ప్రత్యేక సందర్భమే. అలాంటి గొప్ప వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయనే ఇవాళ చైతన్య స్ఫూర్తి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. కోల్కతాలోని జోరాసాంకో ఠాకూర్ బారి అనే ధనిక కుటుంబంలో 1961 మే 7న జన్మించారు. రెగ్యులర్ గా ఉండే స్కూలింగ్ నచ్చక, అంటే మూస పద్ధతుల్లో ఉండే చదువు నేర్పే విధానాలు స్కూళ్లలో ఉండేవి నచ్చక ఇంట్లోనే చదువుకున్నారు. అండ్ మీకు తెలుసా, 8 వయసు నుంచే రచనలు ప్రారంభించి సుమారు 1000 కవితలు, 2000 పాటలు, వందలాది కథలు, 8 నవలలు, 40 నాటకాలు రాసిన సాహితీ దిగ్గజం రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలా నుంచి సంపూర్ణ వినోదంలో ఈ మెస్పరైజింగ్ మెలడీ మీకోసం ఆన్ ద వే.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో గంగోత్రి సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ వినేశాం. నిజంగా ఇన్స్పిరేషనల్ సాంగ్ కూడా కదా. మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. గీతాంజలి రచనకు ఆసియాఖండంలో తొలి నోబెల్ బహుమతి సాధించి వినువీధిలో భారతీయ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. రవీంద్రుడు మంచి కవి మాత్రమే కాదు, చక్కటి స్వరకర్త కూడా. హిందుస్థానీ, కర్ణాటక శాస్త్రీయ సంగీతాలు, బెంగాలీ జానపద బాణీలు, పాశ్చాత్య సంగీతాలను మిళితం చేసి రవీంద్ర సంగీత్ అనే ప్రత్యేక బాణిని సృష్టించారు. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్తాను, వింటూనే ఉండండి చైతన్య స్ఫూర్తి. ఇప్పుడైతే మరో ఇన్స్పిరేషనల్ సాంగ్ మీకోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప చిత్రకారుడు అని తెలుసా మీకు? 60 ఏళ్ల వయసులో కుంచెపట్టి 3000కు పైగా చిత్రాలు గీశారు. అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించారు. చదువు 4 గోడల మధ్య కాదు, చల్లని ప్రకృతి ఒడిలో ఉండాలనే ఉద్దేశంతో శాంతినికేతన్ను స్థాపించారు. ఇందిరాగాంధీ, సత్యజిత్ రే, అమర్త్యసేన్ ఈ మహామహులెందరూ ఇక్కడ చదువుకున్న వాళ్లే. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది శాంతినికేతన్. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

దేశభక్తి అంటే నా దేశం గొప్పదని ఊరికి చెప్పుకోవడం కాదు, సాటి మనిషి కన్నీరు తొడవటం అంటారు రవీంద్రుడు. మన జాతీయ గీతం జనగణమనను రచించి స్వరపరిచిన విశ్వకవి. జాతీయ గీతంలోని ప్రతి పదంలో, జాతీయ జెండా రెపరెపల్లో, గీతాంజలి భావధారలో, శాంతినికేతన్ రూపంలో ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారు రవీంద్రనాథ్ ఠాగూర్.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

0: G7 సదస్సులో మోదీ పాల్గొంటారు. జూన్ 18 ప్యారిస్లో మాక్రాన్తో కలిసి వివాటెక్ 2026 కార్యక్రమానికి హాజరవుతారు. చివరిగా ప్యారిస్లో ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలు ఐరోపా, G7 దేశాలతో భారతదేశ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక ఉత్పత్తి, అంతరిక్షం, సెమీకండక్టర్లు, డ్రోన్ల వరకు వివిధ రంగాల్లో భారత యువత తమదైన ముద్ర వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అగ్రగామి స్టార్టప్ గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, ఈ విజయగాథల్లో చాలా వరకు చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చిన యువశక్తే ఉన్నారని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. క్రీడారంగంలో దేశానికి అపార కీర్తి తీసుకురావడమే కాకుండా అనేక అంతర్జాతీయ పోటీల్లో యువ అథ్లెట్లు దేశ ప్రతిష్ట పెంచుతున్నారని యువతను ప్రశంసించారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ సహా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ప్రస్తావిస్తూ, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, వ్యాపారాలు ప్రోత్సహించే ఒక పర్యావరణ వ్యవస్థను నిర్మించినట్టుగా ప్రధానమంత్రి తెలిపారు. బలమైన క్రీడా వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు అథ్లెట్లకు కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా క్రీడలపై ప్రోత్సహించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం యువత నేతృత్వంలో అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. ఈ ఏడాది జరిగే పాసింగ్ అవుట్ పరేడ్లో తొలిసారిగా మహిళా క్యాడెట్లు పురుష క్యాడెట్లతో కలిసి శిక్షణ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వేడుకల్లో 500కు పైగా భారత సైన్యంలో అధికారులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్లో దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈరోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో కీలక భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా, నిఘా వ్యవస్థ నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమన్నారు. సవాళ్లు ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కష్టపడి పనిచేయడంతో పాటు మేధోశ్రమం ముఖ్యమైనని వివరించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం వైమానిక దళంలో చేరింది. కార్యక్రమంలో Sukhoi-30 MKI సారింగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: భారత్ కి ఢాల్ ఔర్ భారత్ కి తల్వార్ బన్ కర్ రహీ హై. హాల్ హీ మే ఆపరేషన్ సింధూర్ మే భీ హమ్నే యహీ భావనా ఆప్ సబ్కే అందర్ దేఖీ హై. కే సాథ్ ఆతంకీ ఠికానో కో నష్ట నాబూద్ కర్నే మే కామ్యాబీ హాసిల్ కీ. యది హమ్ ఉతనా బడా ఆపరేషన్ సఫలతాపూర్వక అంజామ్ దే పాయే తో ఉస్కే పీఛే హమారే ఇండిజినస్ ప్లేట్ఫార్మ్ కే సాథ్ సాథ్ హమారీ ఎయిర్ ఫోర్స్ కే ట్రైన్ కరేజియస్ ఔర్ డిసిప్లిన్ ఆఫీసర్స్ కా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ థా. నిశ్చిత హీ భవిష్య కే ఆపరేషన్స్ మే భీ హమారే ఎయిర్ ఫోర్స్ కీ యహీ భూమికా దేఖనే కో మిలేగీ ఐసా మేరా విశ్వాస్ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @HAIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నతాధికారులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పారదర్శకమైన, ఖచ్చితమైన సాంకేతిక ఆధారిత వ్యవస్థ అవసరమని తెలిపారు. డిపార్ట్మెంటల్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్లోకి మార్చడంలో సాధించిన పురోగతి సమీక్షించిన ఆయన, నియామకాలు మరింత వేగంగా, సమర్థవంతంగా, అభ్యర్థులకు సులభతరంగా మార్చేందుకు మరిన్ని టాబ్లెట్ ఆధారిత పరీక్షలు ప్రవేశపెట్టాలని సూచించారు. కాగా భారతీయ రైల్వేలు 6 ప్రధాన విభాగాల్లో 47,000కు పైగా ఖాళీలకుగాను 2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామక ప్రక్రియలు పూర్తి చేసి 43,000 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టుగా రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ తీరంలో భారతీయులను నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాణాంతక చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో 21 మందిని రక్షించారు. కమర్షియల్ నౌకలపై దాడులు అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రతను దెబ్బతీస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తుంది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే నిలిపేయాలని

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ గతంలోనే డిమాండ్ చేశారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో శాంతి సామరస్యం స్థిరత్వం కాపాడేందుకు ఇరు దేశాలు తమ నిబద్దత చాటాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మధ్య 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దులు సమన్వయ సదస్సు ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రస్తుత సరిహద్దు పరిస్థితి సమీక్షించేందుకు సరిహద్దు భద్రత నిర్వహణకు సంబంధించిన పరస్పర అంశాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఈ నిర్ణయాలు ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంతో పాటుగా సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణకు ఇరు దేశాల స్నేహ సంబంధాలకు దోహదపడతాయని ఇరు బృందాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి డీజీసీ సదస్సు నవంబర్ 2026లో ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. నీట్ పునఃపరీక్ష సన్నద్దతపై కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్తో కలిసి సమీక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సంబంధిత భాగస్వాములందరి మధ్య సరైన సమన్వయం ద్వారా పునఃపరీక్ష పారదర్శకంగా సజావుగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీట్ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలు ఒకరితో ఒకరు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సోమనాథన్ తెలిపారు. అస్సోం మేఘాలయ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్ కేరళ మహే ఒడిశా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు పశ్చిమ బెంగాల్ బీహార్లోని మరికొన్ని ప్రాంతాలు అలాగే ఒడిశా జార్ఖండ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ హర్యానా చండీగఢ్ పంజాబ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ కొంకన్ గోవా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా లాస్ ఏంజల్స్ లో సూపర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్ లో అమెరికా 4-1 తేడాతో పరాగ్వేపై విజయం సాధించింది. మరోవైపు కెనడాలో జరిగిన మ్యాచ్ లో కెనడా గోల్స్ సాధించి బోస్నియా హెర్జెగోవినాతో 1-1తో మ్యాచ్ ను డ్రా చేసుకుంది. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఈరోజు సిడ్నీలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పివి సింధు జపాన్ క్రీడాకారిణి యామాగుచితో తలపడతారు. క్వార్టర్ ఫైనల్లో పివి సింధు ప్రత్యర్థి చెన్ సూయుపై 21-6, 21 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యామాగుచి భారత్కు చెందిన తన్వి శర్మను 21-14, 21-14 తేడాతో ఓడించి పివి సింధుతో సెమీఫైనల్ వరకు సిద్దమయ్యారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈరోజు తొలి మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మిగిలిన 2 మ్యాచ్లు లక్నో చెన్నైలో జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రాన్స్ స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఈరోజు పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్షించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే తొలి మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వీబీక్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: The sky is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAD 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcad.edcil.co.in.
0: ఆకాశవాణి మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఒక చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్తాను ఇంట్రెస్టింగ్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

ఏమన్నా పాట కదా, స్మిత గారు వాయిస్ లో పాట అలా పరవలు తొక్కేసిందంతే. అనుకోకుండా ఒకరోజు సినిమా నుంచి ఆ ఎనర్జెటిక్ సాంగ్ వినేసా అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇట్ ఫిట్ టైం అండ్ నేను మీ ఆర్చి లక్ష్మి. సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, అంటే ఒక సినిమాలో అనమాట, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని అందరికీ తెలిసింది అనుకోండి. కాకపోతే ఇక్కడ ఫుడ్ విషయంలో ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఏం తినాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో తినకూడనివి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మరి వెంట చెప్తాను, వింటూనే ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి.

స్వరమంత్రికులను ఊరికే అంటారా చెప్పండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో, వాయిస్ పాట కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. పెద్ద సినిమా నుంచి ఒక ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ వినేశాం, అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్ గా కొన్ని క్రేజీ ఫుడ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ కూల్ డ్రింక్. అస్సలు మామూలు కాంబో కాదు కదా, చాలా మంది ఇష్టపడతారు బిర్యానీతో కూల్ డ్రింక్. కానీ ఇది హెల్త్ కి మంచిదేనా? డౌట్ వస్తుంది కదా మీకు కూడా. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా? చెప్తాగా వింటూనే ఉండండి.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా ఇందాక మీకు చెప్పా కదా, కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ, కూల్ డ్రింక్. బిర్యానీ తింటే కంపల్సరీగా కూల్ డ్రింక్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంది ఇష్టపడతారు. అండ్ అంతకు తగినట్టుగా ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఆ కంపెనీలు, ఫుడ్ అవి మార్కెటింగ్ వాళ్ళు కూడా. కాకపోతే బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం మంచిదేనా అనే డౌట్ కూడా వస్తుంది. మరి నిపుణులు ఏం చెప్తారంటే, బిర్యానీని వేడిగా తింటాం, కాంబినేషన్గా చల్లగా ఉండే కూల్ డ్రింక్ తీసుకుంటాం. ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు ఇది అంటున్నారు. కడుపులో గ్యాస్, అసిడిటీ పెరిగి స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందట. పర్టికులర్గా పిల్లలకు అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. సో ఆలోచించండి పెద్దవాళ్ళు, అండ్ పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకు కూడా వీలైనంత వరకు ఈ కాంబినేషన్ ఇవ్వకపోతే మంచిది అని అంటున్నారు. మరి ఇలా ఎందుకు మంచిది కాదా చెప్పే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో అనగనగా ఒక సినిమా నుంచి సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

సో అలా ఉంటుంది అనమాట పెళ్లిలో సందడి కదా. సందడి సందడిగా ఉండే పాట వినేసాం అనగనగ ఒక రాజు మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి బిర్యానీ కూల్ డ్రింక్ ఈ క్రేజీ కాంబోలో ఉండే డిజడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. యాక్చువల్గా బిర్యానీలో ఉండే కొలెస్ట్రాల్, మసాలాలు, కూల్ డ్రింక్లో ఉండే కెఫిన్, షుగర్ వల్ల వీటిని కలిపి తీసుకోవడం ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ఈ విషయాలను గుర్తుంచుకుని ఫాలో అయితే బెటర్. ఏమంటారు? అంతేనంటారా? ఓకే, ఎనీవేస్ మరి మీకోసం ఇప్పుడు మనుశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: మిసాలా పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరి వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ రోయల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి ఈరోజు సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ఈరోజు మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడర్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. ప్రత్యర్థి దేశాల సమాచార రవాణా నిఘా వ్యవస్థలను నియంత్రించడం కూడా యుద్దంలో కీలకమని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు

0: ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని, పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూతన అధికారులకు సూచించారు. కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతూ మేధోశ్రమ ప్రాముఖ్యతను వివరించారు. ఈ పరేడ్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొందిన తొలి మహిళా క్యాడెట్ల బృందం భారత వైమానిక దళంలో చేరింది. ఈ కార్యక్రమంలో సుఖోయ్ 30 ఎంకేఐ, సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందాల వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
1: हाल ही में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी कि सात आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి స్వయంగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే తన సంకల్పమని చెప్పారు. కరీంనగర్ మేయర్ కులగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మనబడి మన బాధ్యత స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నిర్వహించారు. చెత్తను తొలగించి పరిసరాలను పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ మనబడి మన బాధ్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే విద్యార్థులు ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ది, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మేయర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మహబూబాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సీతారాం నాయక్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, గిరిజనులు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు గృహాలు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం, చిన్న వ్యాపారులకు ముద్రా రుణాలు వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
2: తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఆదిలాబాద్ వైమానిక శిక్షణ కేంద్రం, కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ యూనిట్, జాతీయ రహదారుల విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట అభివృద్దికి కొత్త దిశ చూపుతున్నాయి.
0: పుస్తకాలకే పరిమితమైన పరిశోధన, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుండి రైతులకు అందించి ఉత్పాదకత పెంచాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సిట్రస్ రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్దతులు, శాస్త్రీయ సలహాలు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్టస్థాయి సిట్రస్ సెమినార్ 2026లో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు బత్తాయి రైతులకు ప్రత్యేకంగా ఒక వేదిక లేకపోవడం లోటుగా ఉండేదని, రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి ఏర్పడిన బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం నుంచి ప్రయత్నమని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంతో మరింత మందికి దీనిపై అవగాహన కలుగుతోందని ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యోగా గురువు దొడ్డజీ అన్నారు. ఆకాశవాణి ప్రతినిధితో యోగా ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు గంటపాటు యోగా చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు దక్కుతాయని తెలిపారు.
3: 24 గంటలు మనం పని చేస్తాం కదా, ఒక గంట మనం యోగా చేస్తే హెల్త్ ఎప్పుడే అన్న మంచిగా ఉంటది, రోగాలు రావు. పరిపంచ యోగా దినోత్సవం అందరికి తెలియాలి, తెలిసి అందరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ రోజుతో ముగుస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 3034 మంది రైతుల నుండి 14962 మెట్రిక్ టన్నుల వరి

ధనాన్ని సేకరించినట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం క్వింటాల్కు గ్రేడియ రకానికి 2389, సాధారణ రకానికి 2369 చొప్పున గరిష్ట మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో రైతులందరి బ్యాంకు ఖాతాల్లో వారి బకాయి మొత్తాన్ని పూర్తిగా జమ చేస్తామని చెప్పారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలియజేశారు. 258 సెంటర్లలో 1.77 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. తేమ తగలకుండా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. రాష్టంలో ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల తీవ్రమైన వడగాల్పులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పెద్దపురం మండలం పులిచెర్లలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలిదాటికి ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్, తాళ్లపల్లి, పత్తికుంటపల్లి గ్రామంలో కొన్ని విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఎలకతుర్తి నుండి సిద్దిపేట వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయాలని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. జాతీయ రహదారి పెండింగ్ పనుల పురోగతిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఈ మధ్యాహ్నం మంచిర్యాలలో పర్యటిస్తారు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సింగరేణిలో కారుణ్య నియామకాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేసి అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే తమ లక్ష్యమని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవర్ణ 2026 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరుతూ హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో నిన్న సమావేశం నిర్వహించారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను మంత్రి సమీక్షించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా స్వచ్చ పాఠశాల కార్యక్రమం మొదలైంది. రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈరోజుతో ముగిశాయి. 3 రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో బకాయి మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాబోయే 2 రోజుల పాటు రాష్టంలోని ఉత్తర, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, క్లైమేట్ అంతా కూల్ కూల్ గా మారింది. అఫ్ కోర్స్ మనం మెను కూడా అనుకోండి, మొన్నటిదాకా చల్లచల్లని జ్యూస్లు ఐస్ క్రీమ్లు, ఇప్పుడైతే స్పైసీ బజ్జీలు, వేడివేడి కాఫీ టీలు. సో అలా సీజనల్ గా మారుతుంటాయి మన ప్రయారిటీస్. కానీ ఎప్పుడు మారినది ఏంటో తెలుసు కదా? ఎస్, వివిధ భారతి ఎప్పుడు మీ తోడుగా ఉంటుంది, విజ్ఞానాన్ని కూడా అందించే సంపూర్ణ వినోదం. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇంతకు ముందు మనకి టెలిగ్రామ్ అనేది ఒకటి ఉండేది. అసలు మామూలుగా టెలిగ్రామ్ అంటేనే భయపడేవాళ్ళం. ఏం న్యూస్ వస్తే, చిన్నగా ఉన్నప్పుడు అనమాట, టెలిగ్రామ్ వస్తే ఏం న్యూస్ వస్తుందో, ఏం బ్యాడ్ న్యూస్ వస్తుందో ఏంటో. ఎందుకంటే అత్యవసర సమాచారాన్ని అందించడానికి అదొక్కటే మార్గం మనకు అప్పట్లో. సో శుభాలు అనేవి మనకేమంత అర్జెంట్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు, అందరికీ తెలిసిపోతుంది. కానీ కొంచెం బ్యాడ్ న్యూస్ ఎక్కువగా టెలిగ్రామ్ ద్వారా తెలియజేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో టెలిగ్రామ్ అంటే కొంచెం భయం వేసేది. తర్వాత మొత్తం మనకు టెక్నికల్ గా వచ్చిన డెవలప్మెంట్ వల్ల మొబైల్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు అవన్నీ అయిపోయి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసి హ్యాపీగా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి టెలిగ్రామ్ ని ఆపేశారు, తీసేశారు మొత్తం. ఏ సంవత్సరంలో జరిగింది అది మరోసారి వినండి. భారతదేశంలో టెలిగ్రామ్ ను పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852 అని ఇప్పుడు మీకోసం ఈ సూపర్ డేట్ ఆన్ ద వే.

పెదరాయుడు మూవీ నుంచి ఒక సూపర్ హిట్ డ్యూట్ వినేశాం. నిజంగా అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ పెదరాయుడు అనేది కదా. మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు, అసలు ఏమన్నా సినిమా చెప్పండి. సినిమా ఎంతలా ఉంటుందో కోటి గారి మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. సో మ్యూజికల్ హిట్ అనమాట. ఎనీవేస్, మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో టెలిగ్రామ్ ని పూర్తిగా ఏ సంవత్సరంలో తొలగించారు అని. చాలా మంది పంపించారు రైట్ ఆన్సర్. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నారు, కేర్ఫుల్ గా వినండి. గజ్వేల్ నుంచి అనిత, ఇక భోగ మార్కండేయ అనిత, పద్మావతి శిల్ప, వెంకట్ శివప్రసాద్, కేవీరావు, ఊర్మిళ సతీష్, మహమ్మద్ జైనుద్దీన్, దమ్మోజి వెంకటచారి, వరలక్ష్మి, కస్తూరి రాముడు, ప్రేమనాథ్ కళావతి, కాక్తీయ పాష, చిలుక నారాయణ, అనుసూయ యమున, పోలెం పాలయ్య, నాగనాథ్ గుప్తా, విజయ్ కుమార్, మహమ్మద్ జైనుద్దీన్, శ్రీపతి బాబు, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ 2013. 2013 సంవత్సరంలో టెలిగ్రామ్ ని పూర్తిగా తొలగించింది మన ప్రభుత్వం. సో అదనమాట, అంటే మనం ఒక అప్పట్లో మనకి కష్టంగానే అనిపించదు కానీ టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మాత్రం ఒక తీపి గుర్తుగా మిగిలిపోయింది అది. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి చక్కటి పాటలు వింటున్నారు అండ్ క్వశ్చన్ కోసం కూడా మీరు రెడీ అయిపోయి ఉంటారు. అడిగేస్తున్నాను, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? మరోసారి వినండి, ఇండియాలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు? టీ అంటే అసలు మనకి ఎంత క్రేజ్ చెప్పక్కర్లేదు కదా. ఎవరైనా తాగిన వాళ్ళంటే చాలా తక్కువగా ఉంటారు. కొంచెం మూడ్ అప్సెట్ అయినా, హ్యాపీగా ఉన్నా, రిలాక్స్ అవ్వాలన్నా టీ ఉండాల్సిందే కంపల్సరీగా. కాకపోతే టీ వెరైటీస్ లో బట్టి ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు తీసుకుంటారు, కానీ ఇది మాత్రం కంపల్సరీ. అందుకే మన ఇండియాలో ఒక రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు. ఏంటది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంట వాట్సాప్ 2040232408052 అండ్ ఇప్పుడు మీకోసం

మీరు వింటున్నారు షో టైం. మరి ఆలాపన సినిమా నుంచి ఇళయరాజ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక టైమ్లెస్ మాస్టర్ పీస్ సాంగ్ వినేశారు కదా. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగా ఉంటుంది పాట, అంత చక్కగా ఉంటుంది. ఎనీవేస్, మరి షో టైంలో ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని టీ రాజధాని అని పిలుస్తారు అని అడిగారు. మరి చాలా మంది పంపించారు కూడా ఆన్సర్స్, అన్ని కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. భూమిదేని లక్ష్మీనారాయణ, దస్తగిరి సంధ్య, ఆనందం, రామలక్ష్మి, సివి శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, అనిత, భోగ మార్కండేయ, శ్రీకాంత్, ఇంకా సిహెచ్ విజయ్ కుమార్, నాగనాథ్ గుప్తా, ఇంకా పంపిస్తున్నారు ఆన్సర్స్ కూడా. మురహరి, యశోద వీళ్ళు కూడా, అలాగే ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ప్రసాద్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అస్సాం. ఎస్, అస్సాంలో ఎక్కువగా మనకి టీ తోటలు ఉంటాయి, అక్కడ ఎక్కువగా పాటిస్తారు కాబట్టి అస్సాంని మనకి టీ రాజధాని అని పిలుస్తారు భారతదేశంలో. అది మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజంగానే అలాగే ఉంటాయి ఇలాంటి పాటలు. అందులో ఇలాంటి టైంలో వింటుంటే మనకు మూడ్ అంతా కూడా రిఫ్రెష్ అవుతాం. ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ అవుతుంది ఇలాంటి సాంగ్స్ అన్ని కదా, అందుకే వివిధ భారతి వినిపిస్తుంది ఇలాంటి పాటలన్నీ కూడా. ఎనీవేస్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీనా మీరు? అడిగేస్తున్నాను. జందల్ గారు, హాస్యబ్రహ్మ జందల్ గారు తెలుసు కదా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే కథా రచయితగా ఎంత ప్రముఖులు, ఆ తర్వాత డైరెక్టర్గా కూడా అంతే సక్సెస్ అయ్యారు. ఎన్నో మంచి మంచి సినిమాలన్నీ మనకు అందించారు. అలాంటి వాటిలో ఒకటి పడమటి సంధ్యారాగం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా టైటిల్ ఎవరు చెప్పారు? పడమటి సంధ్యారాగం అనే టైటిల్ని ఎవరు చెప్పారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని పెట్టిన వాట్సాప్ 2042032408052. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎనర్జెటిక్ డ్యూయట్ ఆన్ ద వే.

పాట అలా వింటుంటే మీరు కూడా పాటతో పాటు మూవ్ అయినట్టు అనిపిస్తుంది కదా, మనం కదులుతున్నట్టు మన మైండ్ లో అలా సెట్ అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్ గా ఉంటుంది ఇళయరాజా గారి బీట్ అండ్ డాన్స్ కంపోజిషన్ కూడా, అసలు సూపర్ హిట్ సాంగ్ ఆఖరి పోరాటం నుంచి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన పడమటి సంధ్యారాగం సినిమా టైటిల్ ఎవరు చెప్పారు అని. మీరు నమ్ముతారో లేదో మొత్తం అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఏ ఒక్కరు ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఎంతమంది పంపించారు మీరే వినండి. శాంతి, రిషిత, సతీష్, వెంకటేశం, హేమలత, జయలక్ష్మి, నాగనాథ్ గుప్తా, ఝాన్సీ కృష్ణ, భోగ మార్కండేయ, అనిత, నరేష్ రోజా, మొహమ్మద్ జైనుద్దీన్, వాణి, జీవీకే శర్మ, కాళ శ్రీనివాసరావు, శైల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, చోడవరపు రామాదేవి, అరుణ పద్మనాభం, కట్ల సతీష్, మురహరి, యశోద, చిలుక నారాయణ, అన్సీయ. చూసారు ఎంతమంది పంపించారు, ఇంకా ఉన్నాయి, కాకపోతే మనకి టైం సరిపోదని వీళ్ళ పేర్లు మాత్రమే చదవాల్సి వచ్చింది, మిగతా వాళ్ళు ఏమనుకోకండి, టైం సరిపోదు కాబట్టి చదవట్లేదు అంతే. మరి వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాకి. యాక్చువల్ గా ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు జంధ్యాల గారు ఒక క్విజ్ కాంపిటీషన్ లాగా పెట్టారంట. అంటే ఈ సినిమా ఇది స్టోరీ, ఎవరైతే కరెక్ట్ గా టైటిల్ సూటబుల్ టైటిల్ చెప్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తాను అని. సో బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు అండ్ ప్రైజ్ మరి కూడా గెలుచుకున్నారు. నిజంగా పడమటి సంధ్యారాగం ఎంత బాగుంది కదా. యాక్చువల్ గా సంధ్య అనే అమ్మాయి లవ్ స్టోరీ అక్కడ యూరోప్ కంట్రీస్ లో ఉండే ఒక

అబ్బాయి తోటి లవ్ లో పడ్డం, వాళ్ళ తర్వాత అదంతా కూడా వాళ్ళ పెళ్లి వరకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక్క టైటిల్ తోటి చెప్పేశారు మనకి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్, దట్స్ వై ఇస్ గ్రేట్. ఎనివేస్, మరి మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం

0: ట్యూన్ చేసుకోండి మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం లో.
1: సఖత్ ఎహ్తిజాజ్ కియా హై. ఇస్కే సాథ్ హీ ఖబరో కా యే బులెటిన్ ఖత్మ్ హువా.

యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్ధమవ్వండి యోగ సంబరం కోసం. ఇక శక్తిశీలి విషయానికి వస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సౌమ్యకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్, అందుకే వెరైటీ వెరైటీ డిజైన్స్ లో బట్టలు కుట్టించుకుని మురిసిపోయేదన్నమాట వేసుకుని. ఆ ఇంట్రెస్ట్తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని అరోవిల్ అనే ప్రాంతానికి వెళ్ళింది. మరి అక్కడ ఏం జరిగింది, ఎలా తను ఇన్స్పైర్ అయింది పర్యావరణ పరిరక్షణ దిశగా, ఈ వివరాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరిగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా తనకి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ తోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇంటర్న్షిప్ కోసం తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్లింది. మరి అక్కడ తన ఎలా ఇన్స్పైర్ అయిందంటే, ప్రకృతికి నెలవైన ఈ ఊళ్ళో ప్రజల జీవన శైలి విభిన్నంగా ఉండేదట. అంటే సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ హితమైన వస్తువులు, ఫ్యాషన్లకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి ఇన్స్పైర్ అయిన సౌమ్య పరమేశ్వరన్ ఆలోచనకు రూపమే నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాషన్ బ్రాండ్ అనే సంస్థ. మరి ఈ సంస్థ ద్వారా తను చేస్తున్న కృషి సేవలేంటనేవి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14 ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. మరి సిద్దమవుతారుగా? ఇక శక్తిశీలి విషయానికొస్తే, బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తమిళనాడులోని ఆరోవిల్ అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రజల జీవన విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ఒక సంస్థను నెలకొల్పింది. 2020లో హైబిస్కస్ హీరోస్ పేరుతో సస్టైనబుల్ ఫ్యాషన్ బ్రాండ్ని ఏర్పాటు చేసింది సౌమ్య పరమేశ్వరన్. పర్యావరణ హిత ఫ్యాషన్లను ప్రోత్సహించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే కెమికల్ కలర్స్ కాకుండా మొక్కలు, పూలతో తయారు చేసిన సహజ సిద్దమైన డైలు వాడుతున్నారు. మరి ఇంకా ఉన్నాయి విశేషాలు చెప్పాల్సినవి. వింటూనే ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 14న ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రయత్నాన్ని నిర్వహిస్తూ యోగా సంఘం పోర్టల్ ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాము. యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిసి జరుపుకుందాం. యోగా సంఘం పోర్టల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలతో కలిసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం. ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా. ధన్యవాదాలు. సిద్ధమవ్వండి. మరి ఇక మీరు వింటున్నారు శక్తిశీలి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన సౌమ్య పరమేశ్వరన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

0: సహజ సిద్దమైన డైలతో తయారు చేసే ఫ్యాబ్రిక్స్ తో పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పించిన ఆనందం కూడా ఉంది అంటోంది సౌమ్య. మరి చాలా మందికి నచ్చుతున్నాయట తను తయారు చేసే వస్త్రాలు, ఇలా నేచురల్ గా వాడే డైలు కూడా. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం సంతోషంగా అనిపిస్తుంది అనే ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ డిజైనర్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది ఎవరికైనా. అంతేకాదు భవిష్యత్తులో సహజ సిద్దమైన డైలు అద్దిన డెకరేటివ్ ఫ్యాబ్రిక్స్ పిల్లల బట్టలు కూడా తమ సంస్థలో తయారు చేయాలన్నది సౌమ్య పరమేశ్వరన్ లక్ష్యం. అండ్ అట్ ద సేమ్ టైం మహిళల సాధికారత కూడా అంటున్న ఈ శక్తిశీలి లైఫ్ జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్ కాదంటారా? ఎలా అంటారని చెప్పండి. సో ఇలాంటి వాళ్ళంతా ఇద్దరు మన చుట్టూ ఉన్నారు, మనం తీసుకోవాలి కానీ ఇన్స్పిరేషన్ అంతా మన చుట్టూనే ఉంటుంది. ఎనీవేస్ మరి ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే టైం అయితే తెలియదు, కానీ 2 గంటల 54 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం కూడా వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. మరి వెళ్లే ముందు మీకు మంచి పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్. కాకపోతే ముందు ఒక స్పాట్ ఉంది, జస్ట్ స్టే ట్యూన్డ్.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి ఆకాశవాణి సమయం సరిగ్గా 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: ఉడతా హై జిన్కి ఉంగ్లియో కే స్పర్శ సే బాసురి గున్గునానే లగ్తి హై, జిన్కి సాధనా నే బాసురి కో విశ్వ మంచ్ పర్ ఏక్ నయీ పెహచాన్ దీ.
2: దర్బారీ కే గంధార్ కే ఆందోళన మే ఐసా లగ్తా హై కి బాదల్ ఉమడ్ ఘుమడ్ రహే హై మగర్ బరస్ నహీ రహే హై. వో జో ఘుటన్ హై ఉస్ ఘుటన్ కో దర్బారీ కే గంధార్ మే జబ్ తక్ నా లాయా జాయే వో ఆప్ కహ సక్తే హై కి మేనే ఉస్ పే మెహనత్ కియా.
1: జిన్కి హర్ ప్రస్తుతి శ్రోతాఓ కో సురో కే అలౌకిక్ సంసార్ మే లే జాతీ హై. पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता, नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

శ్రోతలందరికీ శుభ సాయంత్రం. స్టూడియోలో సమయం 5:45. పొద్దుగల నుంచి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని అలరించి పలకరించే కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి షురూ అవుతుంది. ఇదైనాక కతిందాం కార్యక్రమం ఉంటుంది. తర్వాత 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో అభ్యాసం వ్యవసాయం గురించి ఇచ్చోడకు చెందిన యువరైతు గడప సురేష్తో కేలి నిన్నువెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతం వింటారు. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం, మీరు కోరుకున్న సినిమా పాటలు. శ్రోతలు మరి ఆలస్యం చేయకుండా వెంటనే 0872732 కోను జత చేసి 2230081 ఇంకో నంబర్ 2950081 క్షమించాలి 2950084 ఈ రెండు నంబర్లకు ఫోన్ చేసి పాటల్ని కోరుండ్రి. ఇంకా ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. అక్షరాలు పదాలుగా మారి ఆ పదాలతో కావ్యం ఏర్పడినట్లు స్వరాలతో కూర్చిన మాల సంగీతమై గీతాలను ఉద్భవిస్తాయట. మరి ఆ స్వరాలు కలగలిసిన గీతాలను ఇప్పుడు విందాం మన మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో. ముందుగా బొమ్మరిలో చిత్రం కోసం సిద్ధార్థ్ ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం దేవిశ్రీప్రసాద్. ఇప్పుడు ఈ పాట విందాం.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పు రీ పాట ఇను రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. మన ఆకాశవాణికి ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం శ్రీధర్, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ. మీరు ఉత్తరాన్ని అయితే రాసి పంపినరు. వీరికి పెళ్లి చేసుకుందాం చిత్రం నుంచి కోకిల కోకిలకు అన్నది అనే పాటను వినిపించండి అంటూ అట్లనే ఆకాశవాణి డైరెక్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉత్తరాన్ని రాసినరు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాలను రాసి పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్. అట్లనే ఉత్తరంలో పాటతో పాటు మీరు కోరినటువంటి పాటతో పాటు మీ పేరు అలాగే అదేవిధంగా మీకు నచ్చినటువంటి మీకు తెలిసినటువంటి ఏదైనా కొత్త విషయాన్ని కానీ మంచి వాక్యాన్ని కానీ రాసి పంపినట్లయితే దాన్ని కూడా చదివి వినిపిస్తాం మీ పేర్లతో పాటు మీ పాటతో పాటు. ఇప్పుడైతే మీరు కోరుకున్న పాట విందాము.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది నాలుగు జిల్లాలు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కొమరంభి మాసేబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ మెహదీపట్నం నుంచి హలో చెప్పండి నమస్తే బాగున్నారా మేము మంచిగున్నాం ఏంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు వర్షం పడుతుందా కొంచెం పడుతుందా బాగా పడుతుందా మరి పొద్దున్న నుంచి పడుతుందా ఇప్పుడేనా ఇప్పుడే పడుతుంది మాకు కూడా ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆకాశం మబ్బుగా అయింది మరి వర్షం వస్తుందేమో అన్నట్టుగా అయింది ఆదిలాబాద్ లో కూడా అవునా మరి అక్కడ పంటలు ఏమన్నా వేసిండ్రా విత్తనాలు వేసిండ్రా ఇంకా వేయలేదా శ్రీనివాస్ గారు మరి మీరేం చేస్తారు సెక్యూరిటీ స్కూల్లో కాలేజ్లో ఎక్కడ అపార్ట్మెంట్ కి మరి మీరు అపార్ట్మెంట్ కి వాచ్మెన్ అంటున్నారు కదా నైట్ మొత్తం తెలి ఉంటారా నైట్ అంతా తెలి ఉంటారా అంటున్నా పండుకోకుండా 11 వరకు తెలి ఉండి తర్వాత వండుకుంటారు మీకు ఎప్పుడైనా మరి మధ్యలో ఏమన్నా చప్పుడు వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఓకే సరే మరి శ్రీనివాస్ గారు చెప్తారా శ్రోతలకు ఏమన్నా శుభ్రమైన నీళ్ళు తాగాలంటున్నారు అంతేనా అవును అవును సరే శ్రీనివాస్ మరి ఏ పాట వింటారు ఇవాళ వాన వాన వందనం పాట అడవి దొంగ సరే మరి మీరు కోరిన పాట వస్తుంది ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు విద్దామా మరి పాట
2: ధన్యవాదాలు

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. గీ నడమల మీరు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు, నాతో ముచ్చట పెట్టచ్చు, మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు గీ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబరు 08732 కోను జత చేసి 295081, ఇంకొక నంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడైతే మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న మాట చెప్పుర్రి పాట ఇనుర్రి కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా?
1: బాగున్నాం మేడం.
0: రామకృష్ణ గారు అనుకుంటా నుంచి. నేను బాగున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా, మీరు నేను. అంతే అంతే. చెప్పండి మరి, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు?
1: ఇప్పుడు రిటైర్మెంట్ అయింది మేడం, మతోడు కాకుండా వ్యవసాయం పిల్లగాళ్ళం చేసేట్నాం.
0: అంతేనా? అంతే అంతే. ఇక మరి చాతగానప్పుడు అంతే కొడుకులు
1: ఏముంటది మేడం?
0: అవును, మీరు సంపాదించింది మీ కొడుకులకు ఉంచితే అంతే చాలు, అదే సంపద, అదే మీ
1: పైసలు నష్టం చేయలేదు, లాభమే చేసినాం.
0: అవును. సరే మరి రామకృష్ణ గారు, మనకు సమయం లేదు కాబట్టి ఏ పాట విందాం?
1: మీరు అన్నారు అచ్చవాజే వాన అని, అది చేల కోసి అన్నారు కదా, ఆయన అంటే బాగా ఇష్టమే కానీ మంచిది.
0: ఆ పాట వింటారా? శ్రేయ ఘోషల్ వాడిన కథానాయకుడు చిత్రం నుంచి వచ్చే వచ్చే వాన పాట వింటారా? అంతేనా? సరేనండి రామకృష్ణ, ధన్యవాదాలు మీకు ఫోన్ చేసినందుకు. పాట విందాం మరి.
1: ధన్యవాదాలు.
0: ఓకే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కతిందాం పిల్లల కోసం కార్యక్రమం. పిల్లలకు కథలంటే ఎంతో ఇష్టముంటాయి. ముందటి కాలంలా అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు కథలు చెప్తే మంచిగా ముందరగుసుండు ఇనేటోళ్ళు. ఇప్పుడు కథలు చెప్పేటోళ్ళు లేరు, చెప్తామన్నా కూడా ఇనేటోళ్ళు లేరు. అందుకే ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొజ్జామట్టు 5:30 కథల్ని వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఈ కథల్ని ఇనుడుతోని మీ పిల్లలకు జ్ఞాపక శక్తితో పాటు తెలివి, ఇతరులను ప్రశ్నించే అలవాటు కూడా అబ్బుతుంది. ఈ నీతి కథలను పిల్లలు వినడం వల్ల వారు కూడా న్యాయంగా దయ కలిగి ఉండాలనే ఆలోచన పిల్లలకు వస్తుంది. మరి ఇయలటి కథిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ వింటారు. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, ఈ కథ చెప్తారు టి స్రవంతి. ఆ తర్వాత మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి సదానందుని సందేహం కథ వింటారు. రచన వెల్లంకొండ నాగేశ్వరరావు, ఈ కథ చెప్తారు ఎం వాణి. ముందుగల్లా ఇనుండ్రి అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ, రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, కథ చెప్తారు టి స్రవంతి.

0: పిల్లలిద్దరూ నమస్కారం పెట్టిండ్రు. అయ్యాయా ఆటలు, స్నానం చేసి భోంచేసి చదువుకోండి అన్నాడు రంగనాథం. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిండ్రు. రామనాథానికి ఆశ్చర్యమేసింది. పిల్లలిద్దరూ అంతసేపు ఆటలాడి వచ్చినప్పటికీ తండ్రిగా కోప్పడని రంగనాథాన్ని చూసి, ఇంతసేపు ఆడి వస్తే ఏమీ అనకుండా ఊరుకున్నావేమి? అమ్మాయి 10th క్లాసు, బోర్డ్ ఎగ్జామ్స్ కదా, ఆడుకోవడానికి సమయం కేటాయించకుండా పూర్తి స్థాయిలో చదువుకుంటే మరిన్ని మార్కులు వస్తాయి కదా అని ప్రశ్నించిండు. ఇంతవరకు చుట్టుపక్కల పిల్లలు ఆ స్థలంలో ఆడుకుంటున్నారేమోనని ఊరుకుండిపోయాడు. తన పిల్లల్ని పరిచయం చేయడంతో అలా ప్రశ్నించకుండా ఉండలేకపోయిండు. ఆ ఆలోచన విధానమే తప్పు రామనాథం. ఇంట్లోనూ స్కూల్లోనూ ఎప్పుడూ చదువైతే వాళ్ళ చిన్న మెదళ్ళు ఏం కావాలి? దేనికైనా కొంత విరామం కావాలి. ఒక్కో అంశానికి ఒక్కో సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడు చదువు చదువు అంటూ స్కూల్లోనూ ఇంట్లోనూ విసిగించి వేధించి ఒత్తిడి పెంచి పిల్లలకు ఒక ఆట పాట లేకుండా చేస్తున్నాం. ఎప్పుడూ కంప్యూటర్ అంటూ పుస్తకాలంటూ బుర్రకు పదును పెట్టడం వరకు పర్వాలేదు, కానీ శరీరానికి కూడా కొంత వ్యాయామం అవసరం. శారీరక శ్రమ లేనిదే తిన్న తిండి ఒంటికి పట్టదు. పుస్తకాలు ముందేసుకొని కూర్చుంటే బుర్ర చురుగ్గా పనియ్యదు. కాబట్టి ఆటలకు కొంత సమయాన్ని కేటాయించినట్లయితే అటు తెలివితేటలు పెరుగుతాయి, మెదడుకి పదును పెరిగి విద్యాబుద్ధులు అలవడతాయి అంటూ వివరించాడు రంగనాథం. చెప్పడం వరకు పర్వాలేదు, కానీ ఆచరణ విషయంలోకి వచ్చేసరికి ఇటు స్కూల్లోనూ ఆట స్థలాలు ఉండడం లేదు. కనుకనే ఇండోర్ గేమ్స్ పేరిట ఏవేవో చిన్న చిన్న ఆటలతోనే సరిపెడుతున్నారు. ఏం చేస్తారు మరి? ఎదురు ప్రశ్నించాడు రామనాథం. మున్సిపల్ క్రీడా స్థలాలుంటాయి, వాటిని అభివృద్ధి చేయాలని. ప్రజలు పట్టుబడితే ప్రభుత్వం కదిలేస్తుంది. స్కూల్లోనూ క్రీడా విభాగాన్ని ఏర్పాటు చేయమని డిమాండ్ చేయాలి. స్కూల్లోని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనేటట్టు చేయగలిగినట్లయితే క్రీడల పట్ల విద్యార్థులకు సైతం ఆసక్తి పెరుగుతుంది అంటూ సూచించిండు రంగనాథం. ఇది పాత అంశమే అయినప్పటికీ ఆచరణ సాధ్యం కాదు అని ఎవరికి వారు నిర్లిప్తతతో వ్యవహరించటం, మార్కుల ప్రాతిపదికన చదువులు సాగటం ఓ విధంగా కారణమవుతుంది. అంతా మనకిందుకులే అని చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల క్రీడల పట్ల పిల్లలు సుఖ అనాసక్తి కనబరుస్తున్నారు. మార్పు రావాలని కోరుకోవటం కాదు, ఆ మార్పుకు పునాది మన ఇంట్లోంచే వేయాలన్న సూత్రాన్ని పాటించినట్లయితే బిందువులు కలిస్తేనే సింధువు అవుతుంది అనే సామెత నిజమవుతుంది అని ప్రబోధించిండు రంగనాథం.
1: ఇంతవరకు ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనెమూట కథల సంపుటి నుండి బిందువులే సింధువులు కథ విన్నారు. ఈ కథను చెప్పిండ్రు టి శ్రవంతి. ఇప్పుడు విందాం మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి సదానందుని సందేహం. కథ విందాం. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్తారు ఎం వాణి.
2: అమరావతి నగర శివార్లలో ఆశ్రమంలో నివసించే సదానందుడు కాశీకి వెళుతూ కొంతమంది శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ దారిలో వచ్చే గ్రామాలలో ప్రజలకు సందేశం వినిపిస్తూ వారు ఇచ్చే ఆహార పదార్థాలను స్వీకరిస్తూ ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరారు. ఆ గ్రామ ప్రజలు సదానందునికి ఘనస్వాగతం చెప్పి గొప్ప విందు ఏర్పాటు చేసి సదానందుని ప్రసంగం వినడానికి ఆ గ్రామ ప్రజలందరూ తరలివచ్చారు. సహాయం పొందిన వారికి సహాయం చేయడం గొప్ప విషయం కాదు, అపకారికి కూడా ఉపకారం చేయడమే క్షమాగుణం. ఉపకారియస్పాడు సాధుత్వే తన్యతో గుణః, అపదారీషు యస్సాధు నసాధు నర్చగుచ్చడే. నాయనలారా, మనసును జయించడాన్ని దమ అంటారు. మీ గ్రామ ప్రజలు దేశమంతటా విద్య, వ్యాపార, వివాహాది విషయాలలో సంబంధాలు పెంపొందించుకోండి. మీ గ్రామ ప్రజలందరికీ నా ఆశీస్సులు అంటూ తన ప్రసంగం ముగించారు.

0: అన్నాడు సదానందస్వామి. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుదినం మరో గ్రామానికి తన శిష్యులతో కలిసి వెళ్లాడు సదానందుడు. ఆ గ్రామంలో సదానందునికి ఎటువంటి స్వాగతం, ఆహార పదార్థాలు లభించలేదు. తమ వద్ద ఉన్న సామాగ్రితో వంట ప్రయత్నాలు కొందరు శిష్యులు చేస్తున్నారు. మరికొందరు శిష్యులు ఒక మర్రి చెట్టు కింద ఉన్న ప్రదేశాన్ని నీళ్లు చల్లారు. సాయంత్రం సదానందుని ప్రసంగం వినడానికి చాలామంది జనం ఎటువంటి పండ్లు పలహారాలు తీసుకురాకుండా వట్టి చేతులతో వచ్చారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ అన్నారు పెద్దలు. ఉపస్థితం గృహే విద్యార్భాగ్య యత్రాయో ఆవ. అతిథిని యథాశక్తిగా ఆదరించాలి, అది మన భారతీయ సంస్కృతిలో భాగం. అతిథిని గౌరవించని వారికి నరకప్రాప్తి కలుగుతుంది. మీరంతా గ్రామం విడిచి దూర ప్రాంతాలలో స్థిరపడకండి. వివాహాది శుభకార్యాలకు ఈ గ్రామంలోనే చేసుకుంటూ అక్కడే ఉండండి. ఈరోజుకు స్వస్తి అని తన ప్రసంగం ముగించాడు సదానందస్వామి. రాత్రికి విశ్రమిస్తున్న సమయంలో ఒక శిష్యుడు, స్వామి, ఆ గ్రామ ప్రజలను దేశం నలుమూలలకు వెళ్లి స్థిరపడమని, ఈ గ్రామ ప్రజలను ఇక్కడే ఉండమని ఆశీర్వదించారు, ఎందుకు అలా అన్నాడు. నాయనా, ఆ గ్రామ ప్రజలు దయ, పాపభీతి, ఆలి విలువ తెలిసిన సద్గుణ సంపన్నులు. వారి మంచి బుద్ధి లోకమంతా తెలుసుకొని నేర్చుకునేలా దేశవ్యాప్తంగా స్థిరపడమన్నాను. ఈ గ్రామ ప్రజలు సంస్కారహీనులు, దానగుణహీనులు, ఎదుటివారి ఆకలి గురించి అవసరాలు గమనించనివారు. వీరి అవలక్షణాలు దేశమంతా నేర్పకుండా ఇక్కడే వారిని ఉండమన్నాను. ఆ గ్రామం వారి ప్రవర్తన, ఈ గ్రామం వారి పరిప్రవర్తన నీవు స్వయంగా చూశావుగా. మనిషికి ఒడ్డు, పొడవు, రంగు, రూపు కాదు ముఖ్యం, వారి ప్రవర్తనపైనే వారి అర్హత నిర్ణయమవుతుంది అన్నాడు సదానందుడు. ఈ మాటతో అర్థమయ్యింది అన్నట్లు తలూపాడు శిష్యుడు.
1: ఇప్పటిదాకా మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి సదానందుని సందేహం కథ విన్నరు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్పినరు ఎం వాణి.

శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ రెండు కథలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, మీ దోస్తులకు చుట్టాలకు వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో ఇది అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇనుండ్రి, మీ దోస్తులు చుట్టాలకు వినిపించండి. మీరు అందరు ఇన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి కథిందాం కార్యక్రమం సమాప్తం.

రేపు పొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గాత్రం తబల సహకారం సునీల్ కుమార్ దేశ్ముఖ్.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. యువవాణి యువజనుల కార్యక్రమం. యువత వారికి నచ్చిన రంగాలలో ముందుకెళ్తూ వారు సాధించిన విజయాలను, అలవాట్లను, అనుభూతులను, వారి ఇష్టాలను శ్రోతలతో పంచుకునే కార్యక్రమం. ఇయ్యల అభ్యాసం వ్యవసాయం గురించి ఇచ్చోడ మండలం తలమద్రికి చెందిన యువరైతు కొడప సురేష్తో కేలిలిని వెటిన ముచ్చట విందాం.
1: ఇచ్చోడ మండలం తలమద్రి గ్రామానికి చెందిన యువకుడు కొడప సురేష్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసి ఒక పక్క పోటీ పరీక్షలకు సిద్దమవుతూనే మరోపక్క వారికున్న పంట పొలంలో సరికొత్త పంటల్ని సాగు చేస్తూ వ్యవసాయం మీద అభిమానం, ఇష్టంతో ఒక పక్క పోటీ పరీక్షలకు సిద్దమవుతూ మరోపక్క వ్యవసాయ రంగంలో కూడా అడుగుపెట్టి ప్రయోగాలు చేసి సత్ఫలితాలని సాధిస్తున్న యువకుడు కొడప సురేష్ ఇప్పుడు మనతో ఉన్నారు. వారు ఈ ఏడు మిర్చి పంటని సాగు చేసి మంచి దిగుబడులను సాధిస్తున్నారు. ఈ పంట సాగుకు సంబంధించి ఇంకా ఇతర అనుభవాలను గురించి ఇప్పుడు వారితో పంచుకుందాం. నమస్కారం సురేష్.
2: నమస్కారం సార్. ముందుగా మీకు కూడా నమస్కారం అండి.
1: అయితే సురేష్, ఒకసారి మీ విద్యాభ్యాసం, మీ నేపథ్యం గురించి చెప్పండి.
2: సార్, మా ప్రాపర్ వచ్చేసి తలమదే గ్రామం సార్. అక్కడ నుంచి మేము స్థిరపడ్డది ఇక్కడ ఇచ్చడం మనల్ని స్థిరపడ్డామండి. ఇక్కడ నా స్టడీ వచ్చేసి 1-10 క్లాస్ వరకు నేను జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో చదువుకున్నాను, కాజనగర్ లో. ఇంటర్ నిజామాబాద్ లో చేశాను. మళ్ళీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి నేను హైదరాబాద్ లో చేశానండి.
1: గ్రాడ్యుయేషన్ లో ఏం పూర్తి చేశాను?
2: ఎంపీసీఎస్,
1: బీఎస్సీ ఎంపీసీఎస్. అయితే తర్వాత ప్రస్తుతం ఉన్నత విద్యా ప్రయత్నాలు ఎట్లా జరుగుతున్నాయి? ఇంకా ఏమైనా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారా?
2: అవును సార్, ఇప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను హైదరాబాద్ కోచింగ్ తీసుకున్నా, ఆర్ఆర్బి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. పోటీ పరీక్షలకు సిద్దమవుతూనే కొంచెం ఏంటంటే అగ్రికల్చర్ బేస్ మా ఫ్యామిలీ, దాని అనుగుణంగా నాకు కూడా దానిపైన చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తా ఉండే అగ్రికల్చర్ లో.
1: అయితే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి శిక్షణ కోసం హైదరాబాద్ పోయిన మీరు, మీ దృష్టి అటు పుస్తకాల పైన కాకుండా మళ్ళీ ఇటు పంట పొలం మీద ఎట్లా మళ్ళీ ఈ వ్యవసాయ క్షేత్రంలోకి దిగాలి అని ఎందుకు అనిపించింది?
2: అక్కడ నేను ఏమనుకున్నానంటే ఇంట్లోనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా, ఒక రకంగా కొంత టైం తీసుకుని ఇటు కూడా చేద్దామనే ఆలోచనలో నేను ఇక్కడే ఉండు రెండు రకాలుగా సిద్దమవుతా ఇక్కడ వచ్చానండి.
1: అయితే మామూలుగా ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే పత్తి, సోయా, కంది ఇట్లాంటి సాంప్రదాయ పంటలని, వాణిజ్య పంటలని అవే ఎక్కువ సాగు చేస్తా ఉన్నారు కదా. మీరు ఎంచుకున్నది వాణిజ్య పంట అయినప్పటికీ కూడా మిరపని ఎంచుకున్నారు, కారణం?
2: చాలా మంది మీరు అన్నటువంటి మాట వాస్తవమే అండి. మన ఏరియా లెక్క అంటే పత్తి, సోయా ఈ రకమైన పంటల్ని ఎక్కువగా సాగు చేస్తా ఉంటారండి. కానీ అక్కడ ఏంటంటే ఎంత కష్టం చేసినా గానీ సరైన మార్కెట్ ధర లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత కష్టపడ్డా గానీ వాళ్ళకి మద్దతు ధర అనేది లభించడం లేదు. నేను చిన్న ప్రయోగంగా ఏం చేశానంటే ఒక మనం ఒక ప్రయత్నం చేసినా గానీ మనతో పాటు ఇంకెవరైనా నాలుగురు మనల్ని చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఒక ఎకరం మిర్చి సాగు చేయడం జరిగింది.
1: అయితే ఒక ఎకరంతోని ప్రారంభించింది కదా, ఇప్పుడు అంతే ఉందా లేదా విస్తరించింది
2: సార్? ఫస్ట్ నేను గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నాను మిర్చి పంట. ఇయర్లీ నేను ఒక్కొక్క ఎకరం పెంచుకుంటా పోతున్నాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను ఇంకా మళ్ళీ 2 ఎకరాలు వేద్దామని చూస్తున్నాను.
1: ఈ సంవత్సరం మొత్తం ఎన్ని ఎకరాలు వేసిండ్రు?
2: ఈ సంవత్సరం ఒక ఎకరం వేసామండి.
1: అయితే ఇప్పుడు ఈ ఎంచుకున్న మిరపలో రకం, ఈ రకం గాని తర్వాత ఈ మిరపకు సంబంధించిన సాగు పద్ధతులు అంటే యాజమాన్య పద్ధతులు ఉంటాయి కదా, వీటికి సంబంధించి వాటి నేర్పు నైపుణ్యం ఎట్లా సంపాదించిండ్రు? మీకు వ్యవసాయ అనుభవం అంటే ఇంతకు ముందు చదువుతూనే ఉన్నారు కదా, మరి పంట పొలంలోకి దిగి పనుల్ని దగ్గర నుండి చూసిన అనుభవం గానీ లేదా నేర్చుకోవడం గానీ ఎట్లా చేసింది?
2: నాకు కొంతమంది మా క్లాస్మేట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చేశారండి, వాళ్ళ సలహాలు తీసుకుంటూ కొత్త రకంగా ప్రయోగంగా చేద్దామన్న ఒక ఆలోచనతో చేస్తే చేద్దామన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా సమస్యలంటూ ఏంటంటే మిర్చి పంటలో దోమ, నల్లి, బ్లాక్ థ్రిప్స్ అనేటువంటి ప్రధానమైన సమస్యలు. వీటిని మనం కంట్రోల్ లో పెట్టుకున్నామనంటే మనం ఆశించిన దిగుబడి వస్తుందండి దాంట్లో.
1: మరి ఇప్పుడు ఈ ఏవైతే ఈ పురుగులు, నల్లి, ఈ 2-3 రకాల పురుగుల సమస్య చెప్పింది కదా, మీరు సాగు చేస్తున్న క్రమంలో వాటిని మీరు ఎదుర్కొన్నారా, వాటిని ఎట్లా నివారించారు?
2: సరే, ఈ సంవత్సరం ఎలా ఉండే అంటే వెదర్ సిచ్యువేషన్, ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల ఈ సంవత్సరం చాలా మంది రైతులు ఇబ్బందులకు గురైనారు సార్. ఈ సంవత్సరం వాటికి తగ్గట్టుగానే విపరీతమైనటువంటి ఫంగస్ తెగుళ్లు, పురుగు సమస్యలు ఈ సంవత్సరం చాలా అధికంగా ఉండే. మేము దానికి తగ్గట్టుగానే మంచి యాజమాన్య పద్ధతి మేము పాటించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మాకు కూడా దిగుబడి మంచిగా రావడం జరిగింది.
1: ఎట్లా, ఏమేమి పద్ధతులు పాటించారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ మిర్చి సాగులో చెప్తారు?
2: సార్, ముందుగా ఏంటంటే దుక్కి దున్నేటప్పుడే మేము మంచి బలమైన సాగు ఉండాలనే ఉద్దేశంతో మంచి పేడ ఎరువు, మళ్ళీ దాంట్లో ఏం చేశామంటే మేము జీలుగా అనే ఒక గడ్డి రకం దాంట్లో వేసి దాన్ని ఒక 2 నెలల పాటు దాన్ని అట్లా పెంచి మళ్ళీ రూట్ వేటర్ తో దాన్ని మొత్తం భూమిలోనే కలియ దున్నేసినాం. ఆ రకంగా మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే ఏ విధంగా ఉంటది అంటే కొంచెం పురుగు అటాక్ అనేది తక్కువగా ఉంటది. మనం మొత్తానికి మొత్తం పెస్టిసైడ్ పైన అధికంగా భారం వేసే ప్రయత్నం చేశామనుకోండి మనకి పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది, దానికి తగ్గట్టు రోగాలు కూడా చాలా ఎక్కువ అయిపోతా ఉంటాయి.
1: అంటే పూర్తిగా రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిండ్రు అన్నమాట. ఏ రకమైన పద్ధతులు పాటించిండ్రు ఇందులో?
2: సార్, ముందుగా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ పద్ధతులు, దశపర్ణి కషాయం, మళ్ళీ జీవామృతం, ఈ రకంగా మేము ఆర్గానిక్ పద్ధతుల్లో మా ఇంట్లో మేమే తయారు చేసుకుని దానికి సందర్భం ఆ యోచితంగా మేము వాటికి ఇవ్వడం జరిగింది పంట పొలానికి.
1: అయితే వీటికి సంబంధించి ఇప్పుడు ఈ దశపర్ణి కషాయం గాని జీవామృతం గాని వీటిని మీకు మీరే తయారు చేసుకున్నారా, రెడీమేడ్ తీసుకొచ్చిందా, లేదా వీటిని తయారు చేసుకోవాలంటే ఎలాంటి వనరులు అవసరం, వాటి ఎట్లా తయారు చేసుకున్నారు, దాని ఫలితం ఎట్లా ఉండదు?
2: సరే, జీవామృతం గాని దశపర్ణి కషాయం గాని మనకు ప్రకృతితో చేసే వ్యవసాయం కాబట్టి మనకు ఆ ప్రకృతి నుంచి అన్ని మనకు లభిస్తా ఉంటాయి. దశపర్ణి కషాయం ఉండండి, దశ అంటేనే 10 అన్నట్టు, అయితే 10 రకాలకు సంబంధించినటువంటి చెట్ల నుంచి ఆకులు సేకరించి మళ్ళీ దాంట్లో ఇంకా పేడ, పచ్చిమిర్చి, మళ్ళీ ప్రకృతిలో మనకి ఏమైతే దొరుకుతాయో సహజంగా లభించేటటువంటివి వాటన్నిటినీ ఒక డ్రమ్ములో కలియ దిర్వేసి ఒక 45 డేస్ దాన్ని మనం స్టోర్ చేసుకుని 45 డేస్ తర్వాత అది మనకు ఒక దశపర్ణి కషాయంగా తయారవుతుంది. దాన్ని మనం పంటల పైన స్ప్రే చేయడానికి అది అప్పుడు మనకి వస్తుంది అన్నట్టు. అది
1: ఈ జీవామృతం తయారీకి ఏం అవసరం ఉంటాయి?
2: దానికి పెద్దగా ఏం అవసరం లేదు సార్. దానికి ఏంటంటే మనం పెండ ద్వారా దాన్ని మనము మంచిగా చేసుకుని ఆ రకంగానే మనము నీళ్లలో ఇచ్చుకునేటప్పుడు దాన్ని అక్కడ నీళ్ల ద్వారానే ఇస్తే బాగుంటది రిజల్ట్.
1: అయితే ఇప్పుడు ఈ మిరప పంటకి నీటి తడులు ఎంత అవసరం, మళ్ళీ ఇప్పుడు మీకున్న నీటి వనరులు అంటే వర్షాధారమేనా లేకపోతే బోరులు గాని కాలువలు గాని అట్లా ఏమైనా ఉన్నాయి, బోర్ బావి గాని కాలువ గాని, ఏ పద్ధతిలో మీరు నీరు అందిస్తారు?
2: సార్, మాకు బోర్ వ్యవస్థ ఉంది మా చేనులో, దీనికి ఎలా అంటే కంపల్సరీ వీక్లీ వన్స్ నీళ్లు ఇవ్వడం జరుగుతుంది.
1: ఇవి ఎప్పుడెప్పుడు అందించారు? ఇప్పుడు దశపర్ణి కషాయం గాని జీవామృతం గాని ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులు వేయాల్సి ఉంటది?
2: దీనికి సమయం తగ్గట్టుగా 15 డేస్ ఒకసారి ఇచ్చినా సరిపోతుంది సార్.
1: అయితే ఇప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల దిగుబడి ఎట్లా ఉంటది?
2: దిగుబడి బాగానే వస్తుంది సార్.
1: అంటే ఇప్పుడు ఈ రసాయన కొంతమంది అధిక దిగుబడి లక్ష్యంగా విపరీతంగా రసాయన మందులు వాడుతున్నారు, కానీ మీరు ప్రకృతి సేద్యం సేంద్రియ పద్ధతిలో వెళ్లాలనుకుని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు కదా, దిగుబడులు గాని నాణ్యత గాని ఎట్లా అనిపిస్తున్నది మీకు?
2: సార్, ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు రసాయన పెస్టిసైడ్ అంటేనే మనం ఖర్చుతో కూడుకున్నటువంటిది, మనం ఖర్చు ఎక్కువ చేస్తున్నాం దిగుబడి అంతే ఇస్తున్నాం, కానీ ఆర్గానిక్ సహజ పద్ధతిలో అంటే మనం తక్కువ ఖర్చు పెడుతున్నాం అంతే దిగుబడి చేస్తున్నాం. ఈ రెండింటి మధ్య తేడా చేసుకుంటే మనకి ఆర్గానిక్ పద్ధతిలోనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చు తక్కువ వస్తుంది. మీకు ఆ రకంగా చూసుకుంటే పెస్టిసైడ్ ద్వారా ఎక్కువ దిగుబడి తీసుకొని ఉండవచ్చు, కానీ మీకు ఆఖరిలో కంపారిజన్ చేసుకుంటే మీకు దిగుబడి కన్నా ఖర్చు ఎక్కువ అయిపోతుంది.
1: అంటే పెట్టుబడి ఖర్చు అనేది పెరిగిపోతుంది రసాయన మందులతో, అదే సేంద్రియంతో అయితే పెట్టుబడి ఖర్చుని కొంచెం తగ్గించుకుంటే దిగుబడి ఎంత వచ్చినా ఈ తక్కువ ఖర్చు పెట్టుబడికి తక్కువ కావడం వల్ల కొంత లాభం జరుగుతుంది.
2: అవును సార్, మీరు అన్నది వస్తాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు మీరు మిరప పంట ఒక్కటేనా, ఇంకా ఏదైనా రాబోయే రోజుల్లో ప్రయోగాత్మకంగా ఇంకా వేరే ఏమైనా పంటల వైపు మళ్ళీ వేరే పంటల సాగు చేసి ఏదైనా ప్రయోగం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా?
2: సార్, తప్పకుండా సార్, రాబోయే రోజుల్లో మంచి ఒక ఇంకా పండ్ల తోటలు వేద్దామనే ఆలోచనలో ఉన్నాము.
1: అయితే ఇప్పుడు మీకు ఎంత ఉన్నది భూమి, ఇంకా ఈ మిరపతో పాటు ఇంకా వేరే పంటల సాగు కూడా చేస్తుంటారా?
2: సార్, మాకు వచ్చేసి మా 12 ఎకరాల మాకు వ్యవసాయ భూమి ఉంటుంది సార్. మాకు మేము సహజంగా మేము పత్తి గాని సోయా గాని మొక్కజొన్న గాని పండిస్తూ ఉంటామండి. మేము
1: సాధారణంగా రోజువారి పంటల్లాగా ఇటు పంటలు చేస్తున్నా కూడా మీ ఆసక్తితోని మాత్రం 1-2 ఎకరాలని పక్కన తీసుకుని దాంట్లో మిరప ప్రయోగాత్మకంగా సాగు చేసి ఫలితాన్ని సాధించారు. అయితే ఇప్పుడు మీరు సాగు చేసిన మిరప ఏ రకం, మరి దీనికి సంబంధించిన దిగుబడులు వచ్చిన తర్వాత ఎక్కడ దీనికి మార్కెట్ వ్యవస్థ ఎక్కడ ఉన్నది, ఎక్కడ అమ్మిండ్రు?
2: సార్, మేము సాగు చేసినటువంటి రకం సన్నంకాయ ఉంటుంది, చాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది సార్. ఇది మాకు వచ్చేసి మాకు ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వచ్చింది సార్. ఇది దీనికి మనకు మార్కెటింగ్ అంటే మనకు మార్కెటింగ్ దగ్గరలో ఉన్నటువంటిది వరంగల్ మార్కెట్ ఉంటుంది సార్, అలాగే మనకి నాగ్పూర్ లో మార్కెట్ ఉంటుంది. మేము వరంగల్ మార్కెట్ లో విక్రయించాం.
1: ఎట్లా అంటే మీకు వచ్చిన దిగుబడి పెట్టిన ఖర్చు పోను లాభదాయకంగానే ఉండే ఈ ఏడు పంట?
2: అవును సార్, మంచి లాభదాయకంగానే సంవత్సరం బాగుండే పంట.
1: అయితే ఇప్పుడు ఈ మిర్చి పంట దాని పంట కాలం ఎంత, సంవత్సరంలో ఎన్ని అంటే ఒకసారి తీస్తారా పంట, 2 సార్లు వెళ్తదా?
2: సార్, దాన్ని మనం అది సంవత్సరంలో ఒకటే పంట దానిలో నడుస్తూ ఉంటుంది సార్. అది

0: దానికి మనకి చూసుకోండి, దానికి దాదాపుగా మనకి 3 సార్లు కటింగ్ చేసుకోవచ్చు సార్. దానికి 3 సార్లు కటింగ్ అంటే మనకు ఆగస్ట్ నుంచి మొదలు పెట్టేస్తే మనకు ఏప్రిల్ ఆఖరి దాకా కూడా మనకి పంట ఉంటుంది సార్. అది
1: ఇప్పుడు ఆ మిర్చి పెట్టిన పొలంలో మిర్చి పంట తీసిన తర్వాత మళ్ళీ వేరే ఏదైనా పంట మార్పు చేస్తారా, లేదా మళ్ళీ మిర్చి వేస్తారా?
0: ఇక సహజంగా ఇక రైతులు చేసే తప్పు ఏంటంటే సార్, ఒక సంవత్సరం మిర్చి వేసినటువంటి పంట భూమిలో మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే పంట వేస్తే తీవ్రమైనటువంటి ఫంగస్ తెగులకు గాని, పురుగు సమస్యకు గాని, తెగుల సమస్యలకు గాని గురవుతా ఉంటారు సార్. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఒక సంవత్సరం వేసినటువంటి మిర్చి భూమిలో మళ్ళీ పంట కంపల్సరీగా మార్పు చేయాల్సిందే పంట మార్పిడి.
1: అంటే పంట మార్పిడి చేయడం వల్ల కొంత లాభం జరుగుతుంది. ఒకే పంట ఒకే రకంగా వేసుకుంటూ పోతే కొంత భూసారంలో కూడా కోల్పోవాల్సి వస్తుంది, తర్వాత కొన్ని రకాల తెగులు పురుగుల దాడి కూడా జరుగుతుంది. కాబట్టి పంట మార్పిడి అనేది మేలు అని మీరు చెప్తున్నారు.
0: అవును సార్.
1: అయితే ఇప్పుడు ఈ వ్యవసాయంలో ఇలా ఇంకా ప్రయోగాలు చేసే ఆలోచనతోనే ఉన్నారా, లేక మధ్యలో పోటీ పరీక్షలు తర్వాత పరీక్షలు అటు సైడ్ వెళ్లి మళ్లీ వస్తారా, లేదా ఈ రెండింటినీ సమంగా కొనసాగిస్తారా?
0: సార్ ఒకటి ఏంటంటే మనకి ఎంత డబ్బు సంపాదించినా గానీ మనకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉంటే మనం ఏం చేయలేం సార్. అది ఒకటి ఏంటంటే మనకి అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం కాబట్టి మనం ఏ పనిని చేసుకున్నా గానీ మనకంటూ మనం బాగుండాలి అని అంటే స్వతహాగా మనం కూడా ఒక ప్రకృతి సంబంధించినటువంటి వ్యవసాయం చేస్తే బాగుంటా అన్నట్టు ఆలోచనతో నేను ఎక్కడికి వెళ్ళినా గానీ వ్యవసాయం మాత్రం మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను సార్.
1: చాలా సంతోషం సురేష్ గారు. చాలా మంది ఉన్నత చదువు ఉన్నత ఉద్యోగం అని చెప్పేసి ఉన్న వ్యవసాయాన్ని వదిలి బయటకు పోతున్న క్రమంలో మీరు కూడా గ్రాడ్యుయేషన్ విద్య పూర్తి చేసి ఒక పక్క పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నప్పటికీ కూడా వ్యవసాయంపై మమకారంతో ఇది అన్ని వదలొద్దు అని ప్రయోగాత్మకంగా వ్యవసాయంలోకి దిగి ఇటు సాగు చేస్తూ అటు చదువుకుంటూ ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాగే ఈ వ్యవసాయంలో అద్భుతాలు సాధించాలి, అటు పోటీ పరీక్షల్లో కూడా విజయవంతం కావాలి, మీ ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో అభ్యాసం వ్యవసాయం గురించి ఇచ్చోడ మండలం తలమద్రికి చెందిన యువరైతు కొడప సురేష్తో కేలిని వెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చటను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లమల్ల వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో ఇది రేపటి నుంచి అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరేనుండ్రీ, మీ దోస్తులకు చుట్టాలకి వినిపియుండ్రీ. మీరందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ. ఇంతటితో ఈ యువవాణి కార్యక్రమం సమాప్తం.
3: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
4: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
3: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
4: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
3: 9491399052.
4: గుర్తుంచుకోండి,
3: లాభవాణి
4: ఆకాశవాణి,
3: శుభవాణి
4: ఆకాశవాణి.
3: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
5: రైతు సోదర సోదరి మనులారా, నా ఛానల్ మీ ఛానల్ డిడి కిసాన్ త్వరలోనే మన మధ్యకు రాబోతోంది సరికొత్త హంగులతో.
2: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నింట. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఇంకొంచెం సేపట్లో అంటే 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసులలింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగం వింటారు. 6:45 జానపద గీతాలు, తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు రెండవ భాగం వింటారు. తర్వాత ఈల రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలు. నిర్మల్ జిల్లా ముధోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. తర్వాత రైతు అంతరంగంలో సేంద్రీయ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నల్ల మన్మోహన్ రెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఇలా రాత్రి 9:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాలుగవ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. షామే గజల్లో లతా మంగేష్కర్ పాడిన గజల్లు రెండవ భాగం వింటారు. ఇలా రాత్రి 9:45 రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 11:00 నుంచి 11:10 వరకు మధురిమలో హాయైన పాటలను వినిపిస్తా. ఇంకా కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇయల రాత్రి 11:10. ఇవి ఇయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణ రెడ్డితో ముచ్చట నాలుగవ భాగం ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఆ తర్వాత మహత్తర కార్యం రక్తదానం డాక్టర్ కె రాజలక్ష్మితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రేపొద్దుగల 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాలుగవ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 8:45 సింగిడిలో కోరిన పాటల్ని వింటారు. రేపొజామట్టు 5:00 మాట చెప్పుర్రి పాటైనలో కోరిన పాటల్ని వింటారు. 5:30 సంబరం పిల్లల కార్యక్రమం వింటారు. పొజామట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం. ఇంకా తలమడుగు మండలం భరంపూర్ గ్రామానికి చెందిన మురుగు ఆశన్న బృందం పాడిన భజనలు మొదటి భాగం వింటారు. 6:30 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లోని బర్మంగం ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయ వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పత్తిలో పత్తి సాగు చేసే రైతులకు అధిక సాంద్రత పద్దతిలో పత్తి సాగు చేసే రైతులకు రకాల ఎంపిక సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా పాలలో పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. రాత్రి 7:45 దిల్పసంద్లో హిందీ సినీ గీతాలను వింటారు. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు వేయి పడగలు నాటకం 21వ భాగం వింటారు. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలదేవి నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా, రాష్టంలో ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ అభివృద్ది పనులకు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2216 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించిన ఆయన, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బాసరను నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు.
1: దాదాపు 70 కోట్ల రూపాయలతో ఈరోజు గూడెంగుట్ట సమర్పించినటువంటి ఈ సత్యనారాయణ స్వామి వారి దేవాలయానికి నిధులతో ఈరోజు శాంక్షన్ తెచ్చుకొని వాళ్ళ పూజా కార్యక్రమాలు, భూమి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటికి 802 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసి వాటి అభివృద్ధికి కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి.
0: సింగరేణి సంస్థ పరిరక్షణ, అభివృద్దిని కాంక్షిస్తూ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు పట్టుగుమ్మ అయిన సింగరేణిలో దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన 51500 కోట్ల రూపాయల బకాయిల వల్ల సంస్థ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఈ తరుణంలో ఇటువంటి అక్రమాలు సింగరేణిని మరింత దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్గత నిఘాను బలోపేతం చేయాలని, కార్మికుల సంక్షేమానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ నిరంతరం కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ఆయన, కేసీఆర్ రాష్టాన్ని అప్పులపాలు చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ విమర్శిస్తున్నారని, కేసీఆర్ అప్పు చేసిన ప్రతి రూపాయి సైతం పేద ప్రజల సంక్షేమం కోసమే వెచ్చించారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని అన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం సందర్బంగా బీఆర్ఎస్ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించకుండా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
2: ఒక ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందనే ఉద్దేశంతోనే ఇది ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. ఇంటింటికి పోవడం, బీఎల్ఓ వారితో ఓటర్లందరూ ఎన్యూమినేషన్ ఫామ్ ఇంపెట్టు చూసుకోవడం, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు రాయించడం, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఓటు తీయించడం. ఎస్ఐఆర్ లో మీరు ఎంత గట్టిగా ఉంటే, ఎంత సిన్సియర్ గా పనిచేస్తే మీ మెజారిటీ అంత పెరిగి ఆస్కారం పెరిగి జాగ్రత్తగా ఉండండి వేములవాడ మా సోదరులు సోదరిమణులు అనేది నా ప్రార్థన.
0: మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు. హైదరాబాద్తో పాటు మంజీర జలాలపై ఆధారపడే ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. మంజీర నది పరివాహక ప్రాంతంలో అక్రమ చేపల చెరువులు, నీటి కాలుష్యానికి సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీబీజీ రామ్జీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలన్న కేంద్రం ఒత్తిడిని నిరసిస్తూ లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారులతో ఇవాళ నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ, పనిదినాల కేటాయింపులో కొత్త నిబంధనలు సరికాదని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనను వ్యతిరేకించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతూ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత పెంచుకుంటూ గ్లోబల్ శక్తిగా ఎదుగుతుందని బీజేపీ శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా శాఖ ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తుందని చెప్పారు. రాష్టంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలియజేశారు. మంత్రి ఇంటికెళ్లి ఆయన వినియోగించిన నెంబర్ చూపి వివరాలు స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడుతూ మైనర్లపై ఆగడాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చివ్వెంల మండలంలో డ్రగ్స్ నిర్మూలన పట్ల యువత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన ఎంతో ప్రశంసపూర్వకంగా సాగిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు బీబీ పటేల్ అన్నారు. 12 ఏళ్లలో పేదల సంక్షేమమే పరమావధిగా మోదీ దేశంలో సుపరిపాలన అందజేశారని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా సేవ చేసిన దేశ ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, బాచ్పల్లి, హైదర్నగర్, ప్రగతినగర్, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఐటీ కారిడార్ పరిధిలోని మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పని ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పెట్టే పోస్ట్ చట్టం కింద మొట్టమొదటి కేసు జనగామ జిల్లా కలెక్టరేట్లో నమోదైంది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళ ఫోటోలను అనుమతి లేకుండా తీయడమే కాకుండా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఫిర్యాదుపై లైంగిక వేధింపులను నిరోధించే పోస్టు చట్టం 2013 కింద జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో ఏవోగా పనిచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. గతంలోనూ నిందితుడు మహిళల పట్ల ఇటువంటి దుశ్చర్యాలకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో తేలింది. ఆస్టేలియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్లో టాప్ సీడ్ జపనీస్ ప్లేయర్ యమగూచి చేతిలో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మాయగూచి చేతిలో 22-20, 21-12 తేడాతో భారత స్టార్ షెట్లర్ పరాజయం చవిచూసి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించారు. రాష్టంలో ఆధ్యాత్మికత, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి ప్రజాప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి సంస్థలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేసీఆర్ చేసిన అప్పులు పేద ప్రజల సంక్షేమం కోసం వెచ్చించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంట్లో బుర్రకథ, ఒగ్గు కథ, బుడిగజంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను, గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం. ఇయల్ల ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగం వింటారు. ఈ కథ వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మన పురాణాలు. అయితే బాలనాగమ్మ కథలో మొదటి భాగంలో పానగంటి పట్నంలో వద్దిరాజు, తారకమ్మ వీరిద్దరూ ఉండేవారు. వీరి పుత్రులు సూర్యవద్దిరాజు, చంద్రవద్దిరాజు, కార్యవద్దిరాజు, కామవద్దిరాజు, పాపవద్దిరాజు, శిరవపుద్దిరాజు వీరు ఉండేవారు వీరికి పుత్రులు. అయితే కార్యవద్దిరాజుకు నవభోజరాజు, భూలక్ష్మమ్మల చిన్న బిడ్డ అయినటువంటి బాలనాగమ్మను వదిరాజుకు ఇచ్చి పెళ్లి చేసిండ్రు. వారికి కావలసినంత ఆస్తులు, ధనము ఉన్నప్పటికీ వారికి సంతానం లేక బాధపడుతున్నారు. మరి ఈ కథలో ఇంకేం జరుగుతుందో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పుతున్నటువంటి బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగంలో.
3: లంబరధరం విష్ణు

0: నాయక, పార్వతీ పరమేశ్వరుడు ఉమామహేశ్వరుని పుత్రుడు కాబట్టి ఎక్కడనగానే గండగ్రహాలు జరగకుండా మెండుగా వచ్చే గండములన్నీ తొండముతోని తొలగజేసే ప్రభు కాబట్టి గుణగణాలకు వా యొక్క నాయకుండైన గణపతిని ప్రార్థించాము. చూడండి, ఇది బాలనాగమ్మ కథ, 8 భాగముల కథ. మరి బుడగదంగాల బుర్ర కథ. మరి కథకులు పి లింగన్న, శ్రీనివాసు, సుదర్శన్. మరి రామ్ నగర్ ఆదిలాబాద్. ఇప్పుడు మొదటి భాగం చెప్పుచున్నాము.
1: అవును,

అటువంటి వారి యొక్క నేడికి పానగంట పట్నము లోబడ వతి రాజు వారి యొక్క నేడికి కుమారులయ్యా సూర్యవతి రాజు చంద్రవతి రాజు శరభవతి రాజు పాపవతి రాజు కామవతి రాజు చిన్నవాడు కార్యవతి రాజు అటువంటి వారు ఎవరిని పెళ్ళాడినంటే నవంభోజరాజు బిడ్డలు భూలక్ష్మి వారి యొక్క కుమార్తెలు సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ఉత్తర నాగమ్మ దక్షిణ నాగమ్మ పగడాల నాగమ్మ ముని నాగమ్మ అందరికి చిన్నది బంగారి గజ్జల బాల నాగమ్మ అటువంటి వారి యొక్క వద్దిరా

బాలనాగమ్మ. సంతాన ఫలము లేదు వా యొక్క సంతులేని సంసారం ఎందుకు, ఆడది లేని ఇల్లు ఎందుకు, గుడి లేని శిఖనం ఎందుకు, గుళ్ళె దేవుడు లేని లింగం ఎందుకు? మనం వా యొక్క నేటికి ఎవరైనా గాని గొడ్డు వాళ్ళు అంటారు. మనకన్నా చిన్న వాళ్లకు తినబోతన్నము లేని వాళ్లకు సంకరా పిల్లలు ఎంత బారులైనరు. ప్రజలందరూ దేవుళ్ళ పోయేసి మన మురాళ్ళ పోయేసి మా ఊహనాదా, మా అక్కలకు సంతానము లేదు, నాకు కూడా సంతానము లేదు. ఈ సంతాన ఫలము కొరకు పోతానని చెప్పి కార్యవతి రాజు చేత వా యొక్క నేటికి ఆజ్ఞ తీసుకొని కోడి శంభుని గుడి కాడుకు వచ్చింది. గుడిలో ఉన్న లింగాలన్నీ శుభ్రపరిచి కడిగి గంగబుత్కంతో పరిశుభ్రం చేసి తమలపాకు తెచ్చి ఆకు మీద పోక, పోక మీద సూది, సూది మీద శ్రీసు పెట్టి రెండు పాదాలు పైకి వేసిన గాని దేవుడు సంతానం ఇయ్యలేదు. ఇట్లయితే సంతానం ఇయ్యడని చెప్పి రెండు పొయ్యిరాళ్ళు పెట్టి పొయ్యిలో నిప్పేసింది. ఒక్క ముఖాలు ఒక్క బాధకు పెట్టి పొయ్యి మీద వా యొక్క నేటికి ఆ కుండ పెట్టి కుండలో బియ్యం పోసి నవ్విత మంటతో సామె అంటున్నది. మంట తలిగిన కొద్దీ ఆ కాలు గుంజుకుంటున్నది. ఆ కాలు గుంజుకుండగా వండే పాత్ర మాత్రం దన్ను మన కింద పోయి పడిపోయి ఆ బియ్యము ఆ నీళ్లు ఒలిగిపోతుంది. ఇట్లా రెండు సార్లు చేసింది. గుళ్ళ ఉన్న కోడశంబుడు పల్లెత్తి

మీరియవరు తల్లి? నువ్వు ఎడ్డిదానవు గావు, గుడ్డిదానవు గావు. మూడు పొయ్యిరాళ్ళు పెట్టి పొయ్యిలో మాత్రము మంట వేసి పొయ్యి మీద వా యొక్క నేడికి ఆ పాత్ర పెట్టి అందులోపల వా యొక్క నేడికి బియ్యము ఆ నీళ్లు వస్తే నైవేద్యమైతది, భగవంతుని ఎక్కియచ్చు. కాని మాత్రము రెండు పొయ్యిరాళ్ళు ఒక దిక్కు పెట్టి నీ కాలు ముఖాలు ఒక దిక్కు పెట్టి పొయ్యిలో అగ్గేసి మాత్రము దాని మీద కుండ పెట్టావు, కుండలో మాత్రం అటువంటి బియ్యము నీళ్లు పోసావు, మంట తలిగిన కొద్ది కాలు గుంజుకుంటున్నావు, ఆ బియ్యం ఒలిగిపోతుంది, నువ్వెందుకోసం భక్తి పట్టావు అన్నాడు. అటువంటి బాలనాగం అయ్యేమంటది, ఓ దేవుడా, ధనమున్నది భాగ్యమున్నది లక్షలా శ్రీమంతమున్నది, సంతులేని సంసారం ఎందుకు, ఆడది లేని ఇల్లు ఎందుకు, బొట్టి లేని భోజనం ఎందుకు, ఈ సంతానం లేక నీ వద్ద కచ్చిన సంతానం ఇస్తే మరిపోతా, లేకుంటే ఇక్కడనే ప్రాణమిడుస్తానన్నది బాలనాగం.

రవంటి బాలలాగమ్మ వరం మెచ్చి ఓ బాలిక నీకు వాయు ఇదిగో ఉపమాల జుమ్మాల శివకంఠమాల ఉమ్నాల సీత బట్టి అంగములో లింగపు వేసి బాల మామిడి పండు ఎచ్చి పండు విస్తున్న బిడ్డ ఏలు వట్టి సూపకు కత్తి వట్టి కొయ్యకుండా ఇంటికి పోయి పండుని అలబం చేస్తే రామ సక్కని పండంటి కుమారుడు నీకు జన్మిస్తాడని ఆ పొలమునిచ్చాడు. అమ్మా ఇక పొమ్మని చెప్పాడు ఆ సంతాన పొలము తీసుకొని ఆ బాలనాగమ్మ ఇంటికి ఎలాగస్తున్నది కళ్ళు కళ్ళు.

0: పెట్టాడు.
1: అవును,
0: ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు.
1: అవును,
0: అటువంటి వాడి యొక్క నాటికి గర్భవతి అయింది. ఈనాటి కాలములా
1: అవును
0: తొమ్మిది నెలలు మొయ్యాలి.
1: అవునవును,
0: ఆ సత్య ప్రపంచమున తొమ్మిది గడియలు మొయ్యాలి. ఆ రోజు నాడు బాలనాగమ్మకు నొప్పులు అధికమైనవి.
1: అవును,

ఆత్మనాథ నిద్రపతి అల్ల కలికి గంధారు మందారి అల్ల పక్కలు పశుభాప పాలు ముట్టని అల్ల నాలుగల్ల నంది బస్బయ్యాన్న బరి అయ్యని అల్ల రామశక్కని కుమారుడు.

0: ఉందో ఆ మంత్రిచ్చి వా యొక్క నేటికి మంత్రసాను నీళ్లు కొట్టారు.
1: అవును,
0: అటువంటి వా యొక్క నేటికి ఆ సమయమున పిలగానికి వా యొక్క మంత్రిచ్చి నీళ్లు కొట్టి షాటల్ వండె పెట్టి బొడ్డు వా యొక్క కత్తిరించి తల్లి పక్కల వండేసి అటువంటి వా యొక్క నేటికి రాజుల వద్దకు వచ్చాయ్యా, మీకు రామచక్రను కుమారుడు పుట్టాడని చెప్పారు మంత్రసాన్లు. అప్పుడు కార్యవతి రాజు అటువంటి చంద్రవతి సూర్యవతి పాపవతి కామవతి రమావతి రాజులు.

పుట్టాడు. అటువంటి వా యొక్క పుట్టంగ పుత్రుడో శత్రుడో, మరి తాత గండమో తండ్రి గండమో మేనమామల గండమో, గండాలు లింకి ఎంచి పెంచాలంటే బ్రాహ్మణ్ణి విలవాలి. అటువంటి నూటొక్క బ్రాహ్మణులు విలనంపారు. బ్రాహ్మలు వచ్చి కూర్చున్నారయ్యా. చిన్న చిన్న బ్రాహ్మణులకు చిన్న పీటలేశారు, పెద్ద పెద్ద బ్రాహ్మణులకు పెద్ద పీటలేసి బ్రాహ్మణోత్తములారా.

0: మరి వా యొక్క నీ కుమారుడు బాలవతి రాజు పుట్టిండు గాని.
1: అవునవును.
0: మరి పచ్చి బాలింత బాల నాగమ్మ.
1: అవును.
0: గడప దాటి.
1: అవును.
0: మరి ఇంటి లోపలికెళ్ళి బయటకెళ్ళకూడదు.
1: అవును.
0: గడప దాటి బయటకు పోకూడదు.
1: పోకూడదు
0: అని బ్రాహ్మణులు కట్నాలు కానికలు తీసుకుని వెళ్ళిపోయినరు.
1: అవునవును.
0: అప్పుడు ఏడగురు వా యొక్క హక్కజనులు దాసిలు సూర్య నాగమ్మ, చంద్ర నాగమ్మ, ఉత్తర నాగమ్మ, దక్షిణ నాగమ్మ, పగడాల నాగమ్మ, మునినాగమ్మ, బాలనాగమ్మ
1: పిలగాన్ని
0: చేతులు పట్టుకుని ముద్దులాడి ఏమంటారు బాల.

అమ్మని ఎంతో సంతోషపడుకుంటా అటువంటి వా యొక్క నేటికి పిల్లగాన్ని, అమ్మా నీకు సంతానమైంది, నువ్వు బంగారు తల్లివని బాలనాగమ్మ కొడుకుని ఆ తొట్టులో వండేసి ఈ ఆలపాట పాడుతున్నారు.

బాలవతి రాజును సంతోషపడకుండా ఉన్నారయ్యా. ఇక్కడ అక్కడ గండికోట రాజ్యములో క్షత్రియ రాజులు అటువంటి పానగడ్డ పట్టణంలో వచ్చి రాజులు మీరు మూతి మీద విషము నడుముకు మెల్తాడుంటే మాతో జూదంబులాడాలని చెప్పి ఉత్తరములు పంపినరయ్యా. ఏడగురు వనదములు వా యొక్క బాగా చూసినరు, మేము వా యొక్క గండికోటకు పోకుంటే రెండగాజులు ముండగాజులు పడి ఉన్నట్టు అని చెప్పి ఏడుగురు క్షత్రియ రాజులు అరే బలి గుర్రాలు తీసుకొని

గుర్రాల మీదకు సుండు పోయే సమయానికి చిన్నవాడు కార్యవర్తి రాజు బాలనాగమ్మ వద్దకు వచ్చి ఏమన్నాడు, కోనారి బాలనాగమ్మ, మేము గండుకోట రాజ్యానికి పోవుచున్నాం. ఇదిగో బంగారు గట్ల చంద్ర ఆయుధం, ఈ కత్తి బట్టి గడుపు తలం 7 గిర్రలకు ఇస్తున్నా. ఈ గిర్ర దాటి దొంగని గాని అచ్చగాడి గాని బిచ్చగాడి గాని జోగి సంగము ఓడొచ్చిన గాని గడప దాటి పోకని చెప్పి బాలనాగమ్మకి గీటి గీసి మెడల ఉన్నది బంగారు వా యొక్క చంద్రవంక పేరు, ఆ పులుగోరు ఉన్న చంద్రవంక పేరు బాలనాగమ్మ మెడలేసి అగో గండికోటకి వెళ్లిపోయింది కదా క్షత్రియక రాజుల వద్దకు. పోయిన సమయంలో వారి తలర్రామన్న ఈ రాజక దర్బార్ కాడా ఈ ఊళ్ళకు ఎవరిని రాణియకని తలారామనని కావలుంచి ఆవుల చిన్నని చిట్లపురాల గుట్టకుంచి గండుకోట కల్లిపేళ్ళు రాజులు. అయితే వీడికి ఒకడో భాగం సమత్తం, ఇంకా 7 భాగాలు ఉన్నాయి. మరి కథ చెప్పిన వారు పసుపల లింగన్న, జి శ్రీనివాసు, మరి సుదర్శను, రామ్నగర్ అదిలాబాద్, మరి కథ పేరు బాలనాగమ్మ, ఒకడో భాగము సమత్తము,

0: చంద్రబాబు భానికి.
1: ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామనగర్ కు చెందిన పసుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ మొదటి భాగం విన్నారు.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఏమన్ సార్ చాలా రోజుల తర్వాత?
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
6: శ్రోతలు, ఈ మన పురాణాలు బుర్ర కథలో మీరు ఇప్పుడు ఈ ప్రసార సమయంలో ఈ కథను వినలేకపోయినా, లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా, ఇది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు ఇన్నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుడు మరకొండ్రీ.

ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఇక రేపు పుజామట్టు ఆరుగొట్టే 20 నిమిషాలకు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన కట్టకిష్టయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య భజనలు మొదటి భాగం, ఇంకా తలమడుగు మండలం వరంపూర్ గ్రామానికి చెందిన మొరుగు ఆశన్న బృందం పాడిన భజనలు మొదటి భాగం వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా జానపద గీతాలు. జనపదం నుండి పుట్టినవే జానపదాలు, అంటే జనుల నాలుక నుండి పుట్టినవి అని అర్థం. పల్లెల్లో జనులు పొలం పనులు చేసుకుంటూ వారి అలసటను మర్చిపోతందుకు జానపద పాటాలతో పాటు ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటారు. ఇందులో భాగంగానే ఇయ్యల్ల తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు రెండవ భాగం ఇప్పుడు విందాం.
1: తెలియరాదు బోధ, తెలిసినా నిలుపరాదు బాధ. అంటే గురుకరుణ లేనిది తెలియది, గురుడు చెప్పాలి. పరిపూర్ణ గురువు చెప్తున్నాడు ఇప్పుడు, తెలియరాదు బోధ, తెలిసితే నిలుపరాదు బాధ అని పాడబోతుంది.

తెలిసి తెలియనిదాయ. దీని గాలిల మాయ అంటే ఎంత తెలిసినా ఇంకా తెలుసుకుందామనే ఉన్న ప్రయత్నం. తెలుసుకోవాలా, మనం గురుని తాటికి పోయితే తెలుస్తుంది.

ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన పాలకొండ సత్యనారాయణ బృందం పాడిన భోజయ్య తత్వాలు రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఈ జానపద గీతాలు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుమట్టు 6:30 ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లోని బర్మింగమ్ ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ సోమయ్య తెలిపారు. డే వాచ్ ఉమెన్ కేజీబీవీలో ఇంకా హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్లు బంగారుగూడ టీజీఎంఎస్ బాలికల వసతి గృహంలో పోస్టులు ఉన్నాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. తర్వాత బోత్లోని కేజీబీవీ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ గణితం, జీవశాస్త్రం, కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను, తర్వాత అతిథి అధ్యాపక పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ రాథోడ్ వనిత ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పుడు మరో ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసీ పీగేట్ 2026 ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు కన్వీనర్ కె రాజేందర్ తెలిపారు. తాజా నిర్ణయం ప్రకారం అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ కె రాజేందర్ కోరారు.

మరో సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ కేజీబీవీలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిక్స్, కామర్స్, నర్సింగ్ సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. వివరాలకు 7816061175 నంబర్ని సంప్రదించాలని కోరిండ్రు. ఇంతటితో ఈ విద్యా ఉద్యోగం సమాచారం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా దృష్టి సారించామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం జరిగిన AN-32 రవాణా విమానం ప్రమాద ఘటనలో భారత వైమానిక దళానికి చెందిన 5 సిబ్బంది మరణించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఆఫ్ఘాన్ 12 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 110 పరుగులతో ఆడుతోంది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల ఫ్రాన్స్ స్లోవోకియా పర్యటన నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ భారత వ్యూహాత్మక విధానంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ఆర్థిక సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతమవుతాయని చెప్పారు. రేపు ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం స్లోవోకియాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ అధ్యకుడు పీటర్ పెలెగ్రిని ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకోలతో ప్రధానమంత్రి మోదీ చర్చలు జరుపుతారు. ఈ పర్యటన ఐరోపాతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 16-17 తేదీల్లో ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.

0: కాగా భారత్ వరుసగా 8వ సారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకుంది. చివరిగా జూన్ 18వ తేదీన ఫ్రాన్స్ లో వీవాటెక్ 2026 సదస్సుకు హాజరై అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమవుతారు. కాగా నరేంద్ర మోదీ తొలి స్లోవోకియా పర్యటన నిమిత్తంలో బ్లాటిస్లావాలోని ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనను పురస్కరించుకుని సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య కార్యక్రమాలు, చిత్రలేఖన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా స్లోవోకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఈ పర్యటన వల్ల ప్రవాస భారతీయుల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై కూడా రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలు, అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 నెలల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్లు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆర్థిక సహాయాన్ని అందుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాగ్పూర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే 2 నగరాల మధ్య 3.5 గంటల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని గడ్కరీ తెలియజేశారు. మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ రోజు జరిగిన 217వ కోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికతలో వచ్చిన వృద్ది కారణంగా యుద్ద స్వరూపంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సైనికులు ఆయుధాలు మాత్రమే యుద్దంలో పాల్గొనే రోజులకు కాలం చెల్లిందని, ప్రస్తుతం రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలు యుద్ద వ్యూహంలో భాగమయ్యాయని వివరించారు.
1: हाली में ऑपरेशन सिंदूर में भी हमने यही भावना आप सबके अंदर देखी है. 7 आतंकी ठिकानों को नष्ट नाबूद करने में कामयाबी हासिल की. यदि हम उतना बड़ा ऑपरेशन सफलतापूर्वक अंजाम दे पाए तो उसके पीछे हमारे इंडिजिनस प्लेटफॉर्म के साथ साथ हमारी एयरफोर्स के ट्रेन करेजियस और डिसिप्लिन ऑफिसर्स का इम्पोर्टेंट कॉन्ट्रीब्यूशन था. निश्चित ही भविष्य के ऑपरेशन में भी हमारे एयरफोर्स की यही भूमिका देखने को मिलेगी, ऐसा मेरा विश्वास है.
0: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో ఈ ఉదయం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 5 సిబ్బంది మరణించారు. దీనిపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు వైమానిక దళం సంతాపం తెలియజేసింది. కాగా AN-32 విమాన ప్రమాదంలో వాయుసేనకు చెందిన 5 సిబ్బంది మరణించడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపదగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని తెలియజేశారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన, పర్యావరణం సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పఠనీకీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత్ అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని మిశ్రా అన్నారు.
2: This milestone today is not only an occasion to celebrate

0: celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat, envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration, and unprecedented transformation across infrastructure, technology, governance, and urbanization.
1: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 5 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ముగిసింది. ఈ సదస్సు ముగింపులో ఆహార భద్రత, రైతుల సంక్షేమం, వాతావరణ అనుకూల వ్యవసాయం, డిజిటల్ వ్యవసాయంపై ఇండోర్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్బంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిలో 42% వాటా కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మింగ్ సిస్టమ్స్ రీసెర్చ్ సమన్వయంతో డిజిటల్ అగ్రికల్చర్, ఉమ్మడి పరిశోధనలు, సాంప్రదాయ విత్తనాల రక్షణ, జన్యు వనరుల మార్పిడి కోసం 4 కొత్త సంస్థాగత కార్యక్రమాలను కూడా ప్రకటించారు.
2: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और उस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
1: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 12 ఏండ్ల సుపరిపాలన, పేదల సంక్షేమం, సేవా కార్యక్రమాలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలని సంకల్పాన్ని ప్రతి పౌరుడికి చేరువేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా అంతకుముందు ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మధ్యప్రదేశ్ రాష్ట క్రీడా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్తో కలిసి షూటింగ్ అకాడమీని సందర్శించి అథ్లెట్లతో ముచ్చటించారు. జాతీయ విద్యా విధానం ద్వారా క్రీడలను కూడా విద్యా వ్యవస్థలో కీలక భాగంగా మార్చామని మంత్రి చెప్పారు. ధర్మశాలలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మొదటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 12 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆట కొనసాగుతుంది. అంతకుముందు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ను ఇరు జట్లకు 25 ఓవర్లకు కుదించారు. కాగా భారత జట్టు తరఫున హర్ష్ దుబే, గుర్నూర్ బర్న్ ఈ మ్యాచ్ ద్వారా తమ వన్డే కెరియర్ను ప్రారంభిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్ తో లెనిని పెట్టిన ముచ్చట, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నల్ల మన్మోహన్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల

0: సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు. ఈ ఖరీఫ్ కాలంలో సోయా చిక్కుడు పంటను పెద్ద మొత్తంలో సాగు చేస్తుంటుంటారు వ్యవసాయదారులు. సోయా చిక్కుడు సాగులో ఎకరాకు 10 నుండి 12 క్వింటాల వరకు అధిక దిగుబడి సాధించడానికి సరైన విత్తనం ఎంపిక చేసుకోవాలా, విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. సకాలంలో ఈ సోయా చిక్కుడు పంటను విత్తుకోవాలా? మంచి విత్తనాల కోసం మార్కెట్లో చాలా రకాల విత్తనాలు అందుబాటులో కూడా ఉన్నాయి. ఖరీఫ్ లో జూన్ 15 నుండి జులై 10వ తేదీ లోపల ఈ సోయా పంటను విత్తుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఎకరాకు 25 నుండి 30 కిలోల విత్తనాలు అవసరమైతాయి. ప్రతి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్ డయాక్సైడ్ లేదా 3 గ్రాముల థైరం కలిపి విత్తన శుద్ధి చేయాలా. తర్వాత 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ధి చేయడం ద్వారా రసం పీల్చు పురుగుల నుండి రక్షణ లభిస్తుంది. విత్తిన గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను కొద్దిగా జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలా. పత్తి లేదా మొక్కజొన్నను అంతర పంటలుగా వేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలు. ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్ తో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
1: నమస్కారం దినేష్ గారు.
2: నమస్కారం.
1: ముందుగా ఇప్పుడు ఈ సోయా చిక్కుడు మనం ఈ వానాకాలం పంటలో విత్తుకునే కంటే ముందు నేలని మనం ఎట్లా సిద్ధం చేసుకోవాలి, నేల తయారీ గురించి చెప్తారు.
2: సోయా చిక్కుడు చూసుకున్నట్లయితే ఒకసారి మనకు ఎంబీపీ లో వేసుకుని కల్టివేటర్ వేసుకుని దాని తర్వాత రోటివేటర్ వేసుకున్న తర్వాత భూమి మంచిగా చదును చేసుకున్న తర్వాత వర్షం మనకు 600 mm వర్షం పడిన తర్వాత విత్తుకున్నట్టయితే మంచి మొలక శాతం వచ్చే అవకాశం బాగుంటది మనకు.
1: అయితే ఇప్పుడు ఈ సోయా విత్తుకునే కంటే ముందు విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ విత్తన శుద్ధి అవసరం అయితే విత్తన శుద్ధి ఎట్లా చేయాలి, దాని గురించి చెప్తారు.
2: సో మనం ఇప్పుడు సోయా చిక్కుడు చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు 25 కిలోల వరకు విత్తనం సరిపోతా ఉంటది. సో 25 నుంచి కాకుండా 30 వరకు కూడా మనం వేసుకోవచ్చు మొలక శాతం బట్టి. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకు మొలక శాతం అనేది మనకు విత్తన శుద్ధి పైన ఆధారపడి ఉంటుంది సోయాబీన్ లో. ఇందులో మనం ముఖ్యంగా మనము కార్బన్ డిజము 1 గ్రాము కేజీ విత్తనానికి కావచ్చు, లేకపోతే మనకు ఇమిడాక్లోప్రిడ్ అని మార్కెట్ లో గవచం అనే ఒక కెమికల్ ఉంది, దాంతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో 15 నుంచి 16 రోజుల వరకు కూడా ఎటువంటి చెడపిల్లలు రాకుండా మంచి మొలక శాతము అట్లే తొందరగా జర్మినేషన్ వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా మనకు ఈ సోయా చిక్కుడిని ఈ కార్బన్ డిజము లేదా క్యాప్టెను లేదా థైరము అట్లే మనకు ఇమిడాక్లోప్రిడ్ వీటితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మంచి మొలక శాతము ఉండి మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ సోయా చిక్కుడును కొందరు అంతర పంటగా సాగు చేస్తే కొందరు ప్రధాన పంటగా మొత్తం సోయా చిక్కుడు కూడా సాగు చేస్తూ ఉంటారు కదా, అయితే విత్తుకునే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకంగా విత్తుకోవాలి, ఏ సమయంలో విత్తుకుంటే బాగుంటుంది?
2: సో మనకి సోయా చిక్కుడు మనకు పూర్తిగా మనకి ఉత్తర తెలంగాణ మండలంలో పండించే పంట. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లే వర్షాధారంగానే పండుతా ఉంటది. ఇందులో మనకు రైతులు కూడా జూన్ 15 నుంచి జులై 1వ వారం వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంటది. జులై 1వ వారం తర్వాత విత్తుకున్నట్టయితే దిగుబడులు తగ్గిపోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా జూన్ 15 నుంచి జులై 1వ వారం లోపే విత్తుకున్నట్టు చూసుకోవాలి.
1: అయితే ఇప్పుడు సస్యరక్షణ చర్యలోకి పోతే తొలి దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఎరువులు గానీ వీటికి ఏ మోతాదులో అందించాల్సి ఉంటుంది, తొలి దశలో ఏ ఎరువులు అవసరం, దాని గురించి చెప్పండి.
2: సో మనం ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు ఈ సోయా చిక్కుడు అనేది ఒక లెగ్యూమినేజ్ జాతికి చెందిన పంట కాబట్టి ఇది గాల్లో ఉండే నత్రజనిని స్థిరీకరించి భూమిలోకి చేరవేస్తుంది. కాబట్టి ఈ పంట ద్వారా మనకు నేల ఆరోగ్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. సో మనం యూరియా చూసుకున్నట్లయితే మనకు దుక్కి దున్ని విత్తనం వేసిన తర్వాత విత్తనం వేసే రోజు కావచ్చు 1 DAP బ్యాగ్ సరిపోద్ది ఎకరాకు. అట్లే 1.25 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకుంటే సరిపోద్ది. 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా పైపాటుగా ఎకరాకు 25 కిలోల యూరియా మనం అందించినట్లయితే ఇది మనకు పంటకు సరిపోతుంది ఈ మోతాదులో ఎరువుల యాజమాన్యం. ఇవే కాకుండా మనకు సేంద్రియ ఎరువుల లభ్యత ఉన్నట్లయితే రైతులు తప్పనిసరిగా ఎకరాకు 4 టన్నుల ఆవు పేడ అది లేకపోతే వర్మీ కాంపోస్ట్ 2 టన్నుల వరకు వేసుకున్నట్టయితే భూమి నేల కూడా బాగుండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: ఇది ఎరువులకు సంబంధించి. ఇక కలుపు సమస్య అనేది ఏ పంటలో అయినా ఉంటది, ముఖ్యంగా ఈ సోయా పంట విషయానికి వస్తే ఇందులో కలుపుని నివారించేందుకు ఎట్లాంటి పద్ధతులు ఉన్నాయి, ఏమేమి చర్యలు తీసుకోవాలి?
2: సో మనము సోయా చిక్కుల్లో మనకు మంచి విషయం ఏంటంటే మంచి మంచి కలుపు మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. సో మనం ఇప్పుడు విత్తిన 2 రోజుల్లోపు చూసుకున్నట్లయితే మనకు పెండి మిత్రులు మనకు అవకాశం ఉంది. సో ఈ పెండి మిత్రులు మనకు 2 ఉంటాయి, 30% ఈజీ ఉంది. ఇది మనకు ఎకరాకు ఒక లీటర్ నుంచి 200 ml వరకు సరిపోతుంది ఎకరాకు. అట్లే ఫ్రెండ్ మిత్రులు మనకు 38% ఈసీతోని కాంబినేషన్ ఉంది. ఇది మనకు ఒక 700 ml ఎకరాకు వేసుకున్నట్లయితే మనకు ఒక 20 రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటది. సో ఇవే కాకుండా మన మార్కెట్ లో మనకు డైక్లోసోలం అని మనకు కొత్త మందు వచ్చింది. ఇది కూడా మనం విత్తిన 2 రోజులలోపు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు కలుపు అనేది చాలా వరకు నివారించుకోవచ్చు. ఇది మనకు ఎకరాకు ఒక 12.4 గ్రాముల వరకు ఉంటది మనకు. ఇది
1: ఇది కలుపుకు సంబంధించి. ఇక చీడపీడల విషయానికి వస్తే ముఖ్యంగా సోయాలో తొలి దశలో ఆశించే పురుగులు ఏమున్నాయి, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్తారా?
2: సో మనం సోయా చుక్కల్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పురుగులు చూసుకున్నట్లయితే మనకు కాండం తొలచు ఈగ అట్లాగే మనకి పెంకు పురుగు అనేవి విత్తిన 15 రోజుల నుంచి పంట చిరుదశ వరకు కూడా మనకు చేనులో ఉంటాయి కాబట్టి వివిధ జీవిత చక్రాలు పూర్తి చేసుకుని పంటకు గణనీయంగా నష్టం చేకూరుస్తాయి. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి మనము స్ప్రే చేసుకున్నట్లయితే వీటిని నివారణ చేసుకోవచ్చు. వాటికి మనకు ముఖ్యంగా మనకు మార్కెట్ లో బీటా సైఫ్లూత్రిన్ అలాగే ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనకు మార్కెట్ లో లభ్యంగా ఉంది. ఇది 1 లీటర్కి 1.25 ml కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ 2 పురుగులను కూడా మనం అరికట్టవచ్చు. అట్లే కాకుండా థైమిథాక్సమ్ ప్లస్ లాంబ్డా సైఫ్లూత్రిన్ అనే మందు మనకు మార్కెట్ లో ఉంది. ఇది మనకు 1 లీటర్కి 0.4 ml చొప్పున మిశ్రమాన్ని చేసుకుని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ 2 పురుగులు కూడా మనము అరికట్టవచ్చు. అదే కాకుండా మనకు థైమిథాక్సమ్ కావచ్చు లేకపోతే కొరాజిన్ క్లోరాంథ్రోనిఫోన్ కావచ్చు, ఇవి కూడా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం స్ప్రే చేసుకుని ఈ పురుగులు మనము నివారించవచ్చు. ఇదే కాకుండా మనకు సోయా చెక్ లో ఇంకా ముఖ్యంగా వచ్చే సమస్య ఏమంటే తెల్లదోమ. ఇది మనకు పంట పూత దశ నుంచి ఎక్కువగా ఉంటది. సో మనకు ఈ సంవత్సరము ఎల్నినో అంటున్నారు కాబట్టి అధిక వేడి అట్లే నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగుల యొక్క ఉద్రిక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ తెల్లదోమకు చూసుకున్నట్లయితే మనకు తప్పనిసరిగా ఎకరాకు 10 నుంచి 12 వరకు పసుపు రంగు పూచిన జిగురట్టలు మనం పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమలు అనేవి వాటికి అతుక్కొని ఆ నష్టాన్ని తక్కువ చేస్తూ ఉంటాయి. సో అదే కాకుండా మనం ఈ పురుగులకి గమనించినట్లయితే మనకు మార్కెట్ లో మనకు అస్టమిప్రిడ్ అని ఇమిడాక్లోప్రిడ్ అని మనకు మందులు అందుబాటులో ఉంటాయి. అస్టమిప్రిడ్ చూసుకున్నట్లయితే 0.3 ml/L కలుపుకొని మనం పిచికారి చేసినట్లయితే ఈ తెల్లదోమని మనము నివారించవచ్చు. సో తద్వారా మనకు ఈ తెల్లదోమ అనేది మనకు ముఖ్యంగా సోయా చిక్కుల్లో వైరస్ ని పల్లాకు తెలియని వైరస్ ని మనకు మొక్కకు మొక్కకు వ్యాప్తి చేయడంలో మనకు సహకారం చేస్తూ ఉంటది. సో ఈ మనం ఈ వైరస్ ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ తెల్లదోమని ఖచ్చితంగా మనము నియంత్రణలో ఉంచాలి. సో వాటిలో భాగంగా మనకు ఈ జిగురు వట్టలు తప్పనిసరిగా రైతులు పెట్టుకోవాలి. సో అట్లే మనం తెల్లదోమలు మనకు చేన్లో ఎగురుతున్నట్టు కంపించినట్లయితే అస్టమిప్రిడ్ మొదటిసారిగా పిచికారీ చేసుకోవాలి.
1: ఇది పురుగులకు సంబంధించి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ఏమేమి తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది, ఆ తెగుళ్ల నివారణకి ఏం చేయాలో చెప్తారా?
2: తెగుళ్ళు మనకు ముఖ్యంగా మనకు ఆంత్రాక్నోస్ ఆకుముచ్చ తెగుళ్ళు మనకు ఎక్కువగా ఉంటది మన రాష్ట్రంలో. సో దీనికి సంబంధించి మనకు ఎక్కువ వర్షం పడినప్పుడు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. సో ఇది వచ్చినట్లయితే మనకు పూత రాలిపోవడము అట్లే కాయలు పూర్తిగా నిండకుండా చిన్న చిన్న గింజలుండి తాలు కాయలు ఏర్పడి రైతుకు గణనీయంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు కాయ పైన మచ్చలు కావచ్చు, కాండం పైన మచ్చలు కావచ్చు చూసినప్పుడు రైతులు మనకు టెప్కొనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మన కాంబినేషన్ లో మందు ఉంటది, అది మార్కెట్ ను తీసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులని మనం అరికట్టవచ్చు.
1: అయితే ఇప్పుడు సోయా చిక్కుడులో ముఖ్యంగా ఎప్పుడు మనం విత్తుకోవాలి, విత్తుకున్న తర్వాత విత్తన శుద్ధితో పాటు విత్తుకున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే ఎరువుల యాజమాన్యం, తర్వాత పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి కూడా చెప్పారు కదా. ఈ సోయా చిక్కుడులో అధిక దిగుబడులు సాధించాలి అంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: సో మన రైతులు అనేది మనకు సోయా చిక్కుల్లో మొలక శాతం అనేది అతి ముఖ్యమైనది. ఎప్పుడైతే మనకు చేనులో సరిపడేంత మొలక శాతం ఉంటుందో అప్పుడే మనకు దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన సోయా బీన్ ని ఖచ్చితంగా వేసే ముందు మొలక శాతం అనేది పరీక్షించుకోవాలి. సో ఎప్పుడైతే మనకు పరీక్షించుకున్న మొలక శాతం 70% కంటే ఎక్కువ ఉంటుందో అటువంటి విత్తనాన్ని మనం విత్తుకుంటే మనకు కావాల్సిన మొక్కలు మనకు చేనులో ఉంటాయి. సో దాని నుంచి మనకు దిగుబడి పెరుగుతూ ఉంటది. సో అదే కాకుండా మనకు దిగుబడి అనేది మనకు గింజ బరువు పైన ఆధారపడి ఉంటది. కాబట్టి ఎప్పుడైతే మనకు చేనులో మనకు ఈ కాయలు ఏర్పడే దశ ఉంటుందో ఆ దశలో మనము ఈ మల్టీకే కావచ్చు, 2% యూర ద్రావణం కావచ్చు 15 రోజులలో స్ప్రే చేసినట్టయితే ఆ కాయ అనేది బరువు ఎక్కి మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సస్యరక్ష చర్యలు మనం సకాలంలో కరెక్ట్ మోతాదులో మనము స్ప్రే చేసుకున్నట్లయితే కూడా ఈ పురుగులు తెగుళ్లు నియంత్రణలో ఉండి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పుడే కొంత ఎన్లీను ప్రభావం కూడా ఉండవు, దాంతో కొంత వర్షాలు కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కదా. ఈ పరిస్థితుల్లో తొలి దశలో ఒకవేళ వర్షాలు పడ్డా పడకపోయినా, ఒకవేళ అధికంగా వర్షాలు పడితే ఎట్లా ఒకవేళ వర్షాభావ పరిస్థితి ఏర్పడితే

0: ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: రైతులు అనేది ప్రస్తుతానికి మనకు 18 వరకు వర్షాలు లేవంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే నేలలో ఒక ఉష్ణోగ్రత అధికంగా ఉంటది. సో అటువంటి ఉష్ణోగ్రత దగ్గర మనము విత్తినా గాని ఆ నీటి తడి ఇచ్చినప్పుడు తొందరగా అది ఖరాబ్ అవడానికి అవకాశం ఉంటది. కాబట్టి వాతావరణంలో సరియైన తేమ ఉండి మంచి వర్షాలు పడ్డప్పుడే రైతులు విత్తుకోవాలి, ఎందుకంటే మనకు జూలై మొదటి వారం వరకు అవకాశం ఉంది కాబట్టి ఈ పడ్డ 1-2 వర్షాలతో మనం విత్తుకున్నట్లయితే రైతులు మళ్ళీ మొలక శాతం కోల్పోయి నష్టపోయే అవకాశం ఎక్కువ.
0: చాలా సంతోషం దినేష్ గారు. ముఖ్యంగా సోయా చిక్కుడు పంటలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సాగు మెళుకువలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ వానాకాలంలో సోయా చిక్కుడు సాగు చేసే రైతులు ఉన్నారో వాళ్ళు ఈ మెళుకువలను పాటించి, ఈ సూచనలను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇప్పటిదాకా సోయా చిక్కుడులో అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా ముదోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆకుల దినేష్ తో లెనిని పెట్టిన ముచ్చట విన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి సోమవారం, గురువారం, శనివారాలలో ఇల్లు వ్యవసాయం కిసాన్ వాణి కార్యక్రమాలలో వినిపించడం జరుగుతుంది. రైతులు సేంద్రియ వ్యవసాయం సాగు చేసినట్లయితే ఖర్చు తక్కువగా ఉంటుంది, అధిక దిగుబడులను పొందవచ్చు, నేల కూడా సారవంతాన్ని కోల్పోదు. సేంద్రియ వ్యవసాయం ద్వారా మనిషి ఆరోగ్యంగా కూడా ఉంటాడు. సేంద్రియ వ్యవసాయం సాగు చేయాలంటే తప్పనిసరిగా ఆవులు ఉండాల్సిందే. ఒక్క ఆవుతోని 10-30 ఎకరాల భూమి వరకు సాగు చేసుకోవచ్చు. పురుగు మందులు పెద్దగా అవసరం పడవు, అలాగే ఎరువులు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే పెంట వెయ్యాలా, పంట దియ్యాలా, ఇలా చేసినట్లయితే నేల సారవంతంగా ఉండడమే కాకుండా మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళమవుతాం. అందుకోసం ప్రతి ఒక్క రైతు తనకున్నటువంటి భూమిలో ఎంతో కొంత సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేసుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలా, 10 సేంద్రియ వ్యవసాయం చేసేటట్లు ప్రయత్నం చేయాలా. సేంద్రియ వ్యవసాయం ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నల్ల మన్మోహన్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. నల్ల మన్మోహన్ రెడ్డి గారు, మీకు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: సేంద్రియ వ్యవసాయము ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? అసలు సేంద్రియ వ్యవసాయం సాగు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది?
3: నేను గత 15 నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ఫ్యామిలీ మెంబర్స్ గానే మా తాతమ్మ నల్ల లింగమ్మ, అంటే నా కొడుకు, నేను, మా డాడీ, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ, అంటే 5 కింది నుంచి ఆర్గానిక్ వ్యవసాయం అనేది సేంద్రియ వ్యవసాయం అన్నది ఇప్పుడు అంటున్నారు. మనం రేడియోలో ఫస్ట్ నుంచి మనం చిన్ననాటి నుంచి చిన్నాం, ఏంది పాడి పంట, పాడి లేని పంట లేదు, పంట లేని పాడి లేదు, ఇది అందరికి తెలిసిందే. ఈ వ్యవసాయం అన్నది మన పూర్వీకులు చేసింది. ఈ ఆర్గానిక్ వ్యవసాయం అన్నది ఇది కొత్తతనం ఏం కాదు, పాతతనం. ఈ ఆర్గానిక్ వ్యవసాయం అన్నది మనం చేస్తేనే మన 4 మంచి కలుషితం లేని ఆహారం తినగలుగుతాం. డాక్టర్ ఏ విధంగా చెప్తాడంటే, మంచి ఆకుకూరలు తినండి, మంచి పండ్లు తినండి అని చెప్తే, ఆ ఆకుకూరలు పండ్లు కూడా మనము కల్తీ ఉన్నాయే తింటున్నాం ఈ కాలంలో. అయితే ఇలాంటి సమస్యలని ఒక రైతే పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతాడు, చేయగలుగుతాడు. ఈ వ్యవస్థకు సాయం చేసేవాడు వ్యవసాయదారుడు.
2: మొదట్లో మీరు ఎన్ని ఎకరాలతో ప్రారంభించారు?
3: 1 మాత్రమే చేసినాం, ఎందుకంటే ఇంటికి సంబంధించిన ఆహారం మాత్రమే తినడానికి. అయితే నెక్స్ట్ ఇయర్ దాని మీద మంచిగా అనిపించి నా తోటి ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ గాని బయట ఫ్రెండ్స్ అందరూ దాన్ని సపోర్ట్ చేసారు. మన ఇంట్లో భోజనం ఎవరైతే చేసారో వాళ్ళు నాకు ఈ బియ్యం మీరు ఇస్తారా అని ఆ టాపిక్ స్టార్ట్ కావడం వలన మాకు ఆ ఎంకరేజ్మెంట్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్మెంట్ చేశారు. మేము మాకు కావాలా మాకు కావాలంటే అప్పుడు తిరిగి నాకు ఉన్న భూమి మొత్తం 6 వరి పంట పండియడం, 1 పసుపు పండియడం అనేది స్టార్ట్ చేసినాం. వరి పంట మీదనే ఎక్కువ వర్క్ చేసినాం. దాని మీద రకరకాల కొన్ని దినుసులు మనము పరిచయం చేయడం జరిగింది, కొన్ని కూరగాయలు పండియడం జరిగింది. ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ అడ్వాన్స్ గా మన దగ్గర రైస్ అన్నది బుకింగ్ చేసుకుని పెట్టుకున్నారు.
2: వరి అన్నారు కదా, ఎన్ని రకాల వాటి పేర్లు చెప్పగలుగుతారా?
3: ఎర్ర మల్లెలు, చిట్టి ముత్యాలు, గోదావరి ఉసుకలు, నవారా రైస్, వైలెట్ కలర్ లో రైస్, రైస్ ఏ కలర్ అంటే వైట్ రైస్ అంటారు, లేదంటే బ్రౌన్ రైస్ అంటారు. కానీ మనకు రెడ్ రైస్, బ్లాక్ రైస్, గ్రీన్ రైస్, సెంటర్డ్ వెరైటీస్, చిన్న రకం, పొడు రకం, సన్న రకం, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అయితే దీంట్లో మనం ఒక మూడు రకాలు మాత్రమే ఉంచుకున్నాం. చిట్టి ముత్యాలు అనేది చాలా మందికి ఇష్టం పాయసం కోసం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ రైస్. బ్లాక్ రైస్ వచ్చేసి అది తీసుకుంటే ఏంటంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి బాగా చాలా బాగా పనిచేస్తుంది. ఎర్రమల్లెలు అనేది టాలెస్ట్ వెరైటీ. ఒక 80 ఆవులు ఉన్నాయి మనకు. ఆ ఆవులకు ఈ HMT BPT రకాలు చిన్న అంటే ఇంప్రూవ్డ్ వెరైటీస్ పెట్టుకుంటే 3 to 4 feet గడ్డి మాత్రమే వస్తుంది. మన దగ్గర ఏంటంటే 6 feet హైట్ అవుతుంది పైరు. ఆ రకం రావడం వల్ల మనకి ఏంటంటే మనకు పశువులు నేను స్టార్ట్ చేసినప్పుడు 14 ఆవులే, ఇవాళ మాత్రం 80 ఆవులు మన దగ్గర ఉన్నాయి. అంటే 14 ఆవులు ఉన్నప్పుడు 6 ఎకరాలే పొలం చేసినాం, ఇవాళ 80 ఆవులు ఉన్నా ఆ 6 ఎకరాలే చేస్తున్నాం. పాలేకర్ గారి విధానంలో ఒక ఆవుతోని 30 ఎకరాల భూమి చేసుకోవచ్చు అని చెప్పాడు. ఒక 2 ఆవులన్నా కనీసం ఉంటే హ్యాపీగా ఒక 10 ఎకరాలు చేసుకోవచ్చు. నీమాస్త్రం, అగ్నాస్త్రము, పంచగవ్య, ఆవు మూత్రము, పెండ మజ్జిగ ఇలాంటి ఇవన్నిటితో కషాయాలు, రకరకాల కషాయాలు, పురుగుని నివారించడానికి అనేక రకాల కషాయాలు తయారు చేసుకుని కొడతాం కాబట్టి ఆవు అనేది ఉంటేనే అది సాధ్యం.
4: ప్రస్తుతం మీరు ఏ రకాల పంటలు పండిస్తున్నారు?
3: టమాటాలు గాని, వంకాయలు, బెండకాయలు, కొన్ని ఆకుకూరలు. అంటే మనకి వర్షాకాలం వచ్చేసి అన్ని రకాల పంటలు. మళ్ళీ మనం పసుపులో మిర్చి గాని, పప్పు దినుసులు గాని, ఇలా అన్ని ప్రతి ఒక్కటి వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మెయిన్ గా ఆయిల్ పైన కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. పసుపు పంటలో కొంచెం చిన్నగా మక్క, తొగరి, మిర్చి వేసుకోవడం జరుగుతా ఉంది. అది దాంట్లో ఏంటంటే రకరకాల కూరగాయలు కూడా వేయడం జరుగుతుంది. అంతరి పంట రెండో క్రాప్ అప్పుడు మనం నువ్వులు వేసుకోవడం జరుగుతుంది. మనకు ఆయిల్ ఇంపార్టెంట్. మనకు పూర్వీకులు చెప్పింది ఒకటి గమనించాలా, పాళ్ళు పల్సటి, నూనె చిక్కటిది తినాలని చెప్పారు. ఇవాళ మనము పాలు పెరుగు చిక్కటి తీసుకుంటున్నాం, ఆయిల్స్ అనేవి పల్సగా తీసుకుంటున్నాం. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోవడం వలన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి మన గ్రామాలలో చిన్న చిన్న గానుగు మిషన్లు వచ్చేసినాయి. ఇవాళ ప్రతి విలేజ్ లో, సిటీలో గాని ప్రతి దగ్గర ఉన్నాయి. మనం నువ్వులు పండించుకున్నప్పుడు నువ్వులని అమ్ముకొని నూనె కొనుకొచ్చుకునే రైతులు ఇవాళ చాలా మంది ఉన్నారు. దయచేసి అందరూ నువ్వులని మనం పట్టించుకొని తినడానికే పండియాలి. ఏదైనా ఫస్ట్ మన పొట్టకు వచ్చిన తర్వాతనే మిగిలినవి అమ్మడానికి ప్రయత్నం చేయాలా.
4: ఎట్లా ఇస్తారు మార్కెటింగ్? ఎట్లా ఇస్తారు?
3: నేను 25 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నా. దాంట్లో నేను 15 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా. నా దగ్గరికి వివి నాయక్ సినిమా డైరెక్టర్ గాని, తర్వాత సుభాష్ పాలేకర్ గారు కూడా 2012 లో, డాక్టర్ ఖాదర్ వలి గారు కూడా మన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన కూడా మన ఫామ్ కి గాని మన ఇంటికి విజిట్ చేయడం జరిగింది. వీళ్ళు పెద్దలు నా దగ్గరకు రావడం వలన వాళ్ళ గురించి, నా గురించి పేపర్లో గాని, మన రేడియోలో గాని, టీవీలో గాని, న్యూస్ లో ఈ మీడియా నాకు చాలా సపోర్ట్ చేసింది. ఈ సపోర్ట్ చేయడం వలన చాలా మంది ఇవి వినడం, చూడడం, చదవడం వలన నేను 22 క్వింటల్ వరకు పసుపు తీస్తా. దాన్ని పౌడర్ చేసి కిలో కిలోగా చేసి చాలా మంది కస్టమర్స్ కి నేను పసుపు ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ పలానా రైతు వండించిందంటే పక్క కన్ఫామ్ గా, అంటే ఇలా ఆర్గానిక్ చేస్తున్నాం అంటే ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉందా అనే స్థాయికి ఉన్నారు. దీని వలన నాకు మార్కెటింగ్ అనేది ఈజీగా జరుగుతుంది.
4: మీరు వండించిన పంటను టెస్ట్ చేస్తే మరి ఆర్గానిక్ అని వెళ్తుందా?
3: అయితే ఇక్కడ ఆర్గానిక్ అని వెళ్తుందా అంటే, నేను గత 15 సంవత్సరాల నుంచి పేడ తప్ప నాకు వేరే మందులు అనేది తెలియదు. అయితే దీంట్లో ఏంటంటే ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళు చేయించుకుంటే చాలా సంతోషం. ఫస్ట్ చేయించుకున్న దాంట్లో కూడా ఏమొస్తుందో ఏం రాదో తర్వాత విడదాం. ఫస్ట్ నమ్మకం అన్నది రైతు మీద ఉండాల. 7 ఎకరాల పంట 20 నుంచి 30 కుటుంబాలకే సరిపోతుంది. ఏకలవ్య ఫౌండేషన్ తరపు నుంచి కూడా కొన్ని సంవత్సరాల కింద సాయిల్ టెస్ట్, క్రాప్ టెస్ట్ ఇవన్నీ చేయడం జరిగింది. చాలా ఏళ్ల కింద చేయడం జరిగింది. అప్పుడే మేము పాస్ అయినాం. ఇప్పుడైతే 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా దాన్ని ఏ విధంగా టెస్టింగ్ చేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. మన సాయిల్ ని చూస్తే, పంట ఉన్నప్పుడు గిన మన అడుగు పెడితే ఎంత సున్నితంగా ఉంటదంటే భూమి సాయిల్ అంత సున్నితంగా ఉంటది. ఆ స్పర్శ అన్నది భూమి మీద నడిచినప్పుడే తెలుసుకోగలుగుతాడు ఆయన. అంటే ఈ భూమిలో ఉన్న నాణ్యత, అంటే భూమి మట్టి ఎలా ఉండాలా అన్నది మనం ఎప్పుడైతే చెప్పులు లేకుండా కాలు పెడతామో, సున్నితంగా ఉన్న మట్టి, ఏదైతే ఈ నేచురల్ గా ఉన్న సాయిల్ అన్నది ఈ మధ్యన మడ్బాత్ అని కూడా చెప్తున్నారు, దాన్ని కూడా కొందరు మన తెలిసిన

0: ఒక 50 మంది రైతులు ఉన్నారు. నిర్మల్లో కూడా అలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 200 మంది వరకు కూడా ఉండొచ్చు.
1: రైతులకు మీరు చెప్పే మాట,
0: వ్యవసాయదారుడు అనగానే వ్యవస్థకు సాయం చేసేటోడు. తన కొరకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలా, ఖచ్చితంగా తన ఆరోగ్యంగా ఉంటేనే నెక్స్ట్ వేరే వాళ్ళకి ఏమన్నా సహాయపడతాడు. ఆవును పెంచుకోవాలా, ఇవాళ పాళ్ళు అనేవి కూడా చాలా కలుషితం బయట కొనుగోలు. సిటీకి వెళ్ళి పాళ్ళు వస్తున్నాయి కానీ పల్లెటూరుకి వెళ్ళి పాలు పోతలేవు. ప్యాకెట్ పాలు సిటీకి వెళ్ళి వస్తున్నాయి. ఇది ఎంత బాధాకరం అంటే, ఏమన్నా అంటే డైరీ ఫామ్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తారు. ఏదైనా పల్లెటూరు అన్నది పల్లెటూరే, పల్లెటూరులో ఉన్న నాణ్యత సిటీలో ఉండదు. వేస్టేజ్ అన్నది భూమి లేయాలా, పంట తీయాలా, పాడి పంట అన్నది మర్చిపోవద్దు. ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటున్నాం అంటే న్యాచురల్ గా కనీసం ఎక్కువ 50-70% దినుసులు ఖచ్చితంగా పండియడానికి ప్రయత్నం చేసిన రోజే వ్యవసాయదారుడు ముందుకెళ్తాడు. మా తాతమ్మ 105 ఏజ్ బతకడం జరిగింది. మా నానమ్మ ఇప్పుడు ప్రెసెంట్ 85 ఏజ్ ఉంటది. ఆమె కూడా సూదిలో ఇయ్యలు కూడా దారం పెట్టి చూపిస్తుంది. మనం మా ఇంటికి ఇయ్యాల పైంట్ కూడా లేదు మా ఇంట్లో. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే కానీ రేపు కెమికల్ వాడడం వలన పెద్ద సమస్యలు కాకుండా కాపాడుకుంటేనే మన రైతులందరూ ముందుకెళ్తారు.
1: మీరు పండించినటువంటి పంట ఎవరెవరు ఎక్కువగా తీసుకుంటారు?
0: వెల్ ఎడ్యుకేటెడ్స్ చాలా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే మనకు డాక్టర్స్ గాని అడ్వకేట్స్ గాని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొందరు తీసుకోవడం జరుగుతుంది. టీచర్స్ సరౌండింగ్స్ ఎంత మంది అయితే ఉన్నారో అందరూ కనీసం రైస్ ఆయిల్స్ పసుపు, పసుపు అయితే కామన్ గా అందరు తీసుకుంటారు. ఈ రైస్ అన్నీ 100 నుంచి 120-150 రూపాయల వరకు మన రేట్ పలుకుతుంది. పసుపు గాని ఆయిల్స్ గాని ఖచ్చితంగా తీసుకుంటారు. రైస్ అన్నది 50% ఫాలో అప్ అవుతారు.
1: మీ దగ్గర స్టాక్ ఉండదు,
0: స్టాక్ ముందే బుక్ చేసుకుంటారు. నాకు నాకు ఫలానా నెలలో 2 బ్యాగులు కావాలా అంటే, ఈ బ్రౌన్ రైస్ అన్నది మనం ఇచ్చేది మళ్ళా రైస్ లా కూడా బ్రౌన్ రైస్ ఇస్తాము. ఆ బ్రౌన్ రైస్ అన్నది ఎక్కువ రోజులు అయితే పురుగు అవుతుంది, లక పురుగు గాని తోక పురుగు గాని చీమలు గాని చాలా అవుతుంది. ఎందుకంటే అది ఆర్గానిక్, దానికి కూడా గుర్తయ్యి అది ఖచ్చితంగా అక్కడనే ఉన్నది నాకు ఫుడ్, అదే కెమికల్ ఫుడ్ అయితే తినది.
1: మీరు సీడ్ కూడా మీరే తయారు చేసుకుంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ ప్రిపరేషన్ అనేది సీడ్ తోనే. సీడ్ మనదైతేనే మనకు అనుకూలంగా పండుంటది. మన మన సరౌండింగ్స్ లో పండిన వెరైటీస్ మనకు చాలా సూటబుల్ అయితే ప్రతిసారి కూడా మనము సీడ్ అనేది సెలెక్షన్ చేస్తాం. మన ఫామ్ లనే మనం సీడ్ సెలెక్షన్ చేస్తాం. విత్తనానికి పక్కకు పెట్టుకున్న తర్వాతనే బియ్యం గాని ఈ పసుపు గాని ఏదైనా ఫర్ సేల్ కోసం పెడతాం.
1: మీ దగ్గర ఈ బియ్యము ఈ కూరగాయలు ఆర్గానిక్ మాత్రమే కాదు, అంటే గడ్డి కూడా ఆర్గానికే ఉంటది మీ దగ్గర?
0: ఇప్పుడు మనకి మన ఆవులకు అంటే వాస్తవంగా సరిపోదు. అంటే ఇప్పుడు నా ఫామ్ 5 నుంచి 6 ఎకరాల వరి వండించిన వెరైటీ, అది చాలా జాగ్రత్తగా మేము పెట్టుకుంటాం. దాని తర్వాత మన ఆవులన్నీ ఫారెస్ట్ కే వెళ్తాయి. మనకు 25 ఎకర్స్ ల్యాండ్ లో కూడా మనం వాళ్ళు ఏం వేయం కాబట్టి వాటర్ సోర్స్ కూడా ఇయ్యము మనం దాంట్లో. ఓన్లీ పడుతున్న భూమి గడ్డి భూములలో మనం ఆవులని మేపడం జరుగుతుంది.
1: ఎన్ని లీటర్లు పాలు అమ్ముతారు మరి మీరు?
0: అయితే ఇక్కడ మనము పాలు తీసుకోవడం లేదు. 5 లీటర్స్ వరకు పాలు ఇంటి కొరకు మాత్రమే తీసుకుంటాం. మనం గోఆర్కు తయారం చేయడం జరుగుతుంది. మళ్ళా ఎండాకాలం సమయం ఉన్నప్పుడు ఆవు పిడకలు యజ్ఞం కొరకు తయారు చేయడం కూడా జరుగుతా ఉంది. అది కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి.
1: బాగుంది. మరి మీరు ఈ ఆర్గానిక్ పంట తింటున్నారు, పాలు తాగుతున్నారు, మీ యొక్క మ్యాన్ పవర్ ఎన్ని గంటలు ఉంటుంది?
0: నేను యాక్చువల్ ఏంటంటే ఈ వ్యవసాయంకి రాకముందు నేను కరాటే మాస్టర్ని. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు నన్ను నా పాత సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అప్పుడప్పుడు పిలుస్తారు, రెడ్డి గారు మీరు ఒకసారి అన్న మీరు కొంచెం వస్తే మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది, మిమ్మల్ని చూస్తేనే మేము మాకు ఒక బూస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాస్తవంగా నేను దేవుడిచ్చిన వరమే అనుకుంటా. నేను ఎప్పుడు 24 అవర్స్ పని చేసినట్లు ఉంటుంది. ఒక పండుకున్నప్పుడే నిద్ర, ఆడుతూ పాడుతూ ఎప్పుడైతే స్ట్రెస్ లేకుండా పని చేయగలుగుతామో అదే హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. నేను మాత్రం ఎప్పుడు ఏ సమయంలోనైనా వర్క్ గానీ పనికి గానీ దేనికైనా రెడీ ఉంటా. నేనైతే ఎప్పుడు అలసిపోయినట్లు నాన్నకే కాదు నా పక్క తోటి వాళ్ళు కూడా ఏం రెడీ సాప్ అలసిపోయినావు అని కూడా ఎవరు అనలేదు ఇప్పటి వరకు. కెమికల్ వాడడం వదిలేస్తే అసలు ఇక దాంట్లో ఏం చెప్పాల్సింది ఏం లేనే లేదు. హ్యాపీగా చేసుకోవాలా, పెంటేయాలా, పంట తీయాలా, బస్, దానికి మించింది ఏది లేదు.
1: చాలా బాగా చెప్పారు మనమోహన్ రెడ్డి గారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
0: 8500
1: 8500
0: 1471 1

347-354-354. థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ వ్యవసాయం గురించి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన నల్లా మన్మోహన్ రెడ్డితో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

రేపు సాయంత్రం వేడుంబావుకు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసే రైతులకు రకాల ఎంపిక, సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో వరలక్ష్మి పెట్టిన ముచ్చట, ఆ తర్వాత పాలలో పోషకాలు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో లెనిని పెట్టిన ముచ్చట ఉంటుంది.

Usharu. ఇది సరదా సినీ గీతాలతో సందడి చేసే కార్యక్రమం.

శ్రోతలు, మీరు ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్ చేసి పాటల్ని కోరచ్చు, నాతో ముచ్చటబెట్టచ్చు. అయితే 0872732 కోడ్ను జత చేసి 2950801 లేదా 2300081 నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెడుతూ మీకు తెలిసినటువంటి వింతలు విశేషాలు ఏమున్నా సుఖ మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. మీకోసం ఫోన్ నంబర్లు మరొకసారి చెప్తున్నా, 2950801 లేదా 2300081. ఈ నంబర్లకు 0872732 కోడ్ను జత చేసి ఫోన్లు చేయుండ్రి. కార్యక్రమంలో ముందుగానైతే ప్రియమైన నీకు చిత్రం కోసం శివశంకర్ సంగీతంలో ఈ గీతం విందాం.

0: ఇది మనందరినీ అలరిస్తున్నా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఈ హుషారైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0873732 కోను జత చేసి 2950081 ఇంకొక నంబర్ 2300081 ఈ నంబర్లకు, ఈ రెండు నంబర్లలో దేనికన్నా ఫోన్ చేయండి. మాతో మంచిగా ముచ్చట పెడుతూ మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటలను. అయితే ఇప్పుడైతే కార్యక్రమంలో శ్రీమంతుడు చిత్రం నుంచి గీతా మాధురి ఆలపించినటువంటి ఈ గీతం విందాం.
1: జింగు జుగు జింజి గాంగు జుగు జింజి గాంగు జుగు జింజి ఎవడు కొడితే

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఈ కార్యక్రమానికి శంకరమ్మ ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో శంకరమ్మ, ఎట్లున్నావు? మంచి ఉన్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంద్రానగర్, ఆదిలాబాద్. మరి ఏం చేస్తున్నావు? చల్ల చల్లగా చలి పెడుతుంది కదా, మబ్బులు వచ్చినాయి. అయితే వాతావరణం చల్లగా అయింది, మంచిగా అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు బాగా ఎండలు వేడి అయ్యి అయ్యి కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా. అవును, మళ్ళా వర్షాలు బాగా పడ్డాయి అనుకో కంటిన్యూ, అప్పుడు కూడా ఏమైతుంది? మళ్ళా బోర్ కొడుతుంది కదా, ఎండ కావాలనిపిస్తుంది. అవును, అంతే. ఇక చెప్పాలా మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? తిన్నావా, అన్నం తిన్నావా?
1: తిన్నా.

0: ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో?
1: ఇంట్లో ఒక పెద్ద కొడుకు, నేను, మా
0: ఆయన. ఎందరు పిల్లలు నీకు?
1: ఇద్దరు కొడుకులు అమ్మ.
0: ఇద్దరు కొడుకులే. మరి చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు?
1: హైదరాబాద్ లో ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ కోచింగ్ చేస్తుందమ్మా.
0: కోచింగ్ తీసుకుంటుందా? పెద్ద కొడుకు ఏం చేస్తాడు?
1: పెద్ద కొడుకు హ్యాండిక్యాప్.
0: హ్యాండిక్యాపా?
1: ఇక ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మొన్న వచ్చింది. ఇక ఇప్పుడు ఫస్ట్ టైంకి ఏం లేదమ్మ, ఇంట్లోనే ఉన్నాడు. ఇక
0: ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంటున్నావా?
1: ఫస్ట్ ఇయర్ అయిందమ్మా. ఫస్ట్ ఇయర్ అయిపోయి ఉన్నాడు ఇంట్లోనే.
0: మరి సెకండ్ ఇయర్ కూడా రాపిచ్చేసాయి. రాపిస్తేవంటే దాని తర్వాత ఏమన్నా జాబులు పడతాయి కదా, అప్పుడు రాసుకోవచ్చు, జాబ్ వస్తుంది ఈజీగా. అది హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ పెట్టాలా? కొంచెం కూర్చున్న దగ్గర చదువుకోమనాలా? ఎట్లా ఇప్పుడు వేరే వాళ్ళు తను ఫస్ట్ ఇయర్ ఎట్లా రాపించినావు? వేరే వాళ్ళతో రాపించినవా? పదో తరగతి ఫస్ట్ ఇయర్ అవి
1: పర్మిషన్ తీసుకొని వేరే వాళ్ళతో రాపించినమ్మా.
0: ఓకే. అంతే వస్తుంది ఖచ్చితంగా. నీ కొడుకు 12 అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జాబ్ వస్తుంది. పక్కా వస్తుంది నీ కొడుకు జాబ్ వస్తుంది. శంకరమ్మ చెప్పు మరి, ఏ పాట విందా మీ వల్ల?
1: రాజేంద్రుడు, గజేంద్రుడు.
0: దాంట్లో నుంచి ఏ పాట? పాడతావా మరి పాట? పాడవా. ఎందుకు సిగ్గు అవుతుందా? అవునా? సరే సరే శంకరమ్మ, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. చక్కగా మాట్లాడినావు. నీ పాట విందామా మరి?
1: విందామమ్మా.
0: ఓకే.

0: ఇది నాలుగు జిల్లాల ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసేబాద్ ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎట్లున్నారు? మంచిగున్నారా?
1: అంత బాగానే. మీ దయా, శ్రోతల దయా,
0: దేవుని దయా. ముందు దేవుని దయా, తర్వాత అందరి దయా కదా. మీ పేరు చెప్పండి. నగేష్, ఎక్కడి నుంచి?
1: ఆదిలాబాద్,
0: శాంతినగర్ ఆదిలాబాద్. మరి ఏంటి, హుషారుగా మాట్లాడుతున్నారు, మస్తు అంటే సంతోషంగా ఉన్నారు?
1: మాకు
0: అంతే అంతే, మాట్లాడేటోళ్ళు బిడ్డలు. అందుకే మీకు ఇప్పుడు ఫోన్ కలిసింది కాబట్టి సంతోషంగా ఉన్నారు కదా. తిన్నారా మరి? అన్నం తిన్నారా?
1: అయింది.
0: మరి మీరు ఏం చేస్తారు ఇప్పుడు? మామూలుగా మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంట్లో నేను అయ్యా ఇంటికాడ ఉంటారు. మరి మంచిగా గిరాకి అవుతుందా టిఫిన్ సెంటర్? టిఫిన్
1: 12 గంటలకు
0: పెడతారు మీది బండి?
1: ఈ బోరేజ్ రిలయన్స్ పెట్రోల్ పంప్ బోరేజ్ ముందే.
0: ఓకే,
1: పార్కింగ్ ఉంటది బైపాస్ కి.
0: అవునవును,
1: ఇక్కడ లారీలు వీధులు కార్లు వీళ్ళు ఆగుతాయి.
0: అవును,
1: టిఫిన్ చేస్తారు ఇట్లా, ఇడ్లీ వడ దోశ పూరి.
0: అవును, ఓకే. సరే నాగేష్ గారు, మరి ఏ పాట వింటారు ఇవాళ?
1: బొబ్బులు గుళ్ళు చిత్రం కి జనని జన్మభూమి.
0: తప్పకుండా వినిపిస్తా ఈ పాట. మరి పాట వస్తుంది, విందామా?
1: థాంక్స్ అందరికి. విందాలమ్మా, థాంక్స్ అందరికి.
0: ఓకే, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీ పాట వస్తుంది, విందాం. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పాటల్ని కోరచ్చు. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. ఈ నడుమల ఫోన్లు చేయుండ్రి, పాటల్ని కోరుండ్రి, నాతో ముచ్చట పెట్టుండ్రి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 కోళ్ళు జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఇప్పుడైతే నగేష్ గారు కోరిన పాట విందాం.

0: ఇది మనందరిని అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి.
1: నమస్కారం. నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: శ్రీరామ్ మేడం. రాటూరు శ్రీరామ్.
0: శ్రీరామ్, మీ ఊరు? గుడిహత్నూర్. చెప్పాలా, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారా? వర్షం పడ్డదా మరి వల్ల గుడిహత్నూర్రా? మరి విత్తనాలు ఏమన్నా ఇప్పుడు పెట్టాలనుకుంటున్నారా? ఇంకా వర్షాలు మంచిగా పడ్డాక పెడతారా? బాగా పడాలి, కొంచెం మంచిగా భూమి లోపల తడవాలి కదా. దున్ని రెడీ ఉన్నది. అవును, అవునవును, కరెక్టే. కొంచెము గట్టిగా పెద్ద వర్షం పడితే లోపల భూమి తడుస్తుంది, అప్పుడు విత్తనాలు పెడితే మొలకెత్తుతాయి కదా. అవును అవును, గింజలు మాడిపోతాయి మళ్ళా.
1: అంతే
0: అంతే.

0: చేసుకునే ముందు ఆలోచించాలంతే కదా. తిన్నారా మరి అన్నం? తిన్నారా? ఏం స్పెషల్ చేసింది మీ ఆవిడ?
1: ఇప్పుడు కూడా అంటే నా 52 వయసు అయింది, ఇప్పుడు కూడా బాడీ ఫిట్, ఏం షుగర్ లేదు, ఏం లేదు,
0: ఏం లేదు,
1: కళ్ళు గిళ్ళు అనుకుంటా.
0: సూపర్.
1: మేము ఒక పూజారి.
0: ఓకే, ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? జగదంబ గుడి. ఓకే. అన్నం దినేష్ వచ్చి ఇక అమ్మ దగ్గర కూర్చున్నారు అన్నట్టు.
1: కూర్చుండి అదే రేడి వింటా మేడం. లేదంటే 20 సంవత్సరం అయింది. నెట్ కూడా నేను ఎప్పుడు కూడా చూస్తే ఉంది రేడియో.
0: మరి ఫోన్ లో వింటున్నారా రేడియో, లేకపోతే రేడియో ఉందా?
1: ఫోన్
0: యాప్ లో వింటున్నారు. ఓకే శ్రీరామ్ గారు చెప్పండి, మరి ఏ పాట వింటారు?
1: సరే
0: మరి పాట విందామా?
1: సరే మేడం. మీ పేరు మేడం?

ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకుంటుంది. ఈ నడుమల ఫోన్లు చేయొచ్చు, ముచ్చట పెట్టచ్చు, ఇంకా మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. ఈ రెండు నంబర్లకు 08732 ఇదే ఆదిలాబాద్ స్ట్రీట్ కోడ్, దీన్ని జత చేసి ఫోన్లు చేయండి. నవ్వు అనేది శరీరానికి ఒక వ్యాయామం లాంటిది. నవ్వడం వల్ల ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ జీవితంలో నవ్వడం అనేది ఉచితంగా దొరికేటటువంటి ఒక ఔషధం. నవ్వినప్పుడు మన మెదడులో ఉండే ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ వంటి ఆనందాన్నిచ్చేటటువంటి హార్మోన్లు విడుదలవుతాయట. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయట. అదేవిధంగా గట్టిగా నవ్వినప్పుడు రక్త ప్రసరణ మంచిగా జరిగి గుండెకు మంచి వ్యాయామంలాగా పనిచేసి గుండెపోటు సమస్యలు రాకుండా చేస్తుందట. నవ్వు శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తిని కూడా పెంచుతాయట. కాబట్టి శ్రోతలు, మీరు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా జీవితాంతం చక్కగా నవ్వుకుంటూ మనసుకు, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మల్లీశ్వరి చిత్రం కోసం ఈ గీతం. ఈ పాటకు సంగీతాన్ని అందించింది కోటి.

0: ఈ హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. గంగమ్మ, హలో.
1: హలో మేడం.
0: అంకోలి నుంచి గంగమ్మ, అంతేనా?
1: అవును మేడం.
0: గంగమ్మ ఏం చేస్తావు నువ్వు?
1: చదువుకుంటావా?
0: ఎన్నో తరగతి? నైన్త్ క్లాస్ చదువుతున్నావు. ఎక్కడ వెళ్తావు, ఏ బడికి వెళ్తావు? అంకోలినే వెళ్తావు. ఓకే. ఇంకా నీకు ఎవరున్నారు? అక్కయ్య, అన్నయ్య, చెల్లే, తమ్ముడు? అన్న, మమ్మీ నువ్వు ఉంటారా? ఓకే. అన్న ఏం చదువుతున్నాడు మరి? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అదిలా వదలనా? ఓకే. తిన్నావా మరి గంగమ్మ, అన్నం తిన్నావా? ఏం చేసింది స్పెషల్ అమ్మ నీకు? ఓకే. ఇంకేంటి సంగతులు? శ్రోతలకి ఏమన్నా చెప్తావా? పాట పాడతావా? పొడుపు కథ చెప్తావా? ఒక పొడుపు కథ చెప్పు. చెప్తావేమన్నా? యాదికుంటే చెప్పు. అమ్మ అంటే కలుస్తాయి, అయ్యా అంటే కలవవా? పెదాలు కదా. ఓకే చెప్పు మరి గంగమ్మ, ఏ పాట వింటావు? సినిమా పేరు చెప్పు. ఓకే మరి పాట వస్తుంది మరి విందామా? సరే గంగమ్మ, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నీ పాట వస్తుంది విందాం.
1: థ్యాంక్ యూ మేడం.

అమ్మ ముద్దులో తెలియని మాధుర్యం దాగి ఉంటుందట. ఎందుకంటే తల్లి బిడ్డకు ముద్దు పెట్టినప్పుడు శిశువు మెదడులో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై బిడ్డ ఆనందంతో పాటు ఆ బిడ్డకి నమ్మకం కలుగుతాయట. అంతేకాకుండా వాళ్లలో ఒత్తిడిని కూడా తగ్గిస్తాయట.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరిన పాటల్ని. అయితే శ్రోతలు, రేపు పొజామట్టు 6:30 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానంలో ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం 100.2 ఎఫ్ఎం పైన ప్రసారమవుతుంది.

0: మనతో మాట్లాడడానికి కానపూర్ నుంచి సుదర్శన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చెప్పండి సుదర్శన్ గారు, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తారు. ఓకే, మరి ఏం పని నడుస్తున్నది? భూములు మొత్తం పోతం అయిపోయి ఇక విత్తనాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా? అందరూ ఎదురు చూసేది వర్షం కోసమే ఇక. చెప్పాలా మరి, ఇంకా విశేషాలు ఏంటి? అవును,
1: ఇప్పుడు కొంచెం చల్లబడ్డది.
0: అవును, అట్లనే మనకు కొంచెం వర్షం, ఒక రెండు వర్షాలు గట్టిగా పడితే రైతులు విత్తనాలు కూడా పెట్టుకుంటారు, వాళ్ళు కూడా సంతోషం, మనకు కూడా దొరుకుతుంది తినడానికి కదా. అవును, కావాలి, కరెక్టే. అవును, వాళ్ళకు కూడా పాపం ఇప్పుడు క్లాస్ రూమ్లలో వేడవుతా ఉంటుంది కూర్చుంటే. చెప్పండి మరి, భోజనం అయిందా? ఏ పాట వింటారు ఇవాళ? ఓకే, పాడతారా మరి పాట కొంచెం? లేదా, అంతేనా? నన్నే వాడమంటారు అయితే? అట్లా అంటున్నారా? అది పాత పాట కదా, నాకు కూడా అంతగానం రాదు, కాకపోతే కొంచెం గింతే మీకోసం. ఆకాశం దించాలా, నిలవంక తుంచాలా, అంతే వచ్చు నాకు కూడా. సరేనండి, ఓకేనండి.

0: మరో శ్రోత మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో శిల్ప. గుడ్ ఈవినింగ్. నమస్తే. ఎట్లున్నావు? మంచున్నావా? ఓకే శిల్ప, మనకు మాట్లాడడానికి టైం లేదు కాబట్టి ఏ పాట వింటావో చెప్పేస్తే పాట విందాం.
1: దేవి పుత్రుడి నుండి ఓ ప్రేమ సాంగ్.
0: ఓకే, తప్పకుండా మరి పాట వస్తుంది, విందాం మరి.

0: in a week, why we don't read. So these kind of translation in English or other languages with logic, and they are also preparing a digital course for that, which can be enabled in schools and colleges on a payment basis.
1: Global tech giants like Google, Microsoft, Amazon are all investing heavily in India's AI space. Prasoon, according to you, is this a blessing for our startups, or does it risk overshadowing homegrown innovation?
0: I think we should build our own funds, and we shouldn't rely more on these foreign tech giants. But the practicality is, yes, they are investing heavily because they know India is the hub. India has the talent, and the startups which they are working in India are working on the ground. So kind of solutions they are building that is practical. But we should build our own resources independent of these tech giants. Definitely we should collaborate with them till an extent where we need their knowledge base rather than becoming their client or they're acquiring our innovations.
1: Thank you so much, Prasoon Sharma, for being with us on Spotlight.
0: Thanks a lot.
2: You were listening to a discussion on Bharat Innovates 2026, showcasing India's startup revolution to the world. The participants were Prasoon Sharma, entrepreneur and public policy expert, and Rajesh Lake, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. పుస్తకంతో చక్కటి కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇయలటి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాలుగవ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
4: హిందుస్థానీ సంగీతంలో పేరెన్నిక గన్న గాయికా గాయకులలో చాలామంది కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చిన వారే కావడం యాదృచ్ఛికమే కావచ్చు. పేరు కర్ణాటకమే అయినా ఇక్కడ కర్ణాటక సంగీతం లేదనుకోవడం కూడా పొరపాటే. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతుడైన చౌడప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే. అతను తన కాలంలో గొప్ప ఫిడేలు విద్వాంసుడు. అతన్ని చౌడయ్య అని కూడా అంటారు. అతని జ్ఞాపకార్థం బెంగుళూరులో ఒక మెమోరియల్ హాలు కట్టించినారు. బెంగుళూరులోని సాంస్కృతిక కార్యక్రమాలకు అది నిలయం. అయితే విశేషమేమిటంటే ఆ హాలు నిర్మాణం ఫిడేలు ఆకారంలో ఉండడమే. తన సర్వస్వాన్ని ధారబోసి త్యాగయ్య సమాధిని ఉద్ధరించి ప్రతి ఏటా ఆరాధనోత్సవాలను జరుపుకునే సంప్రదాయాన్ని నెలకొల్పిన విదుషీమణి నాగరత్నమ్మ. ఆమె తన పేరు ముందర బెంగుళూరు అని చేర్చుకున్నది. కర్ణాటక సంగీతంలో పేరుతో పరిచయం అవసరం లేని విదుషి బెంగుళూరు నాగరత్నమ్మ. కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే. నర్తనశాల చిత్రంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణతో గొంతు కలిపి సలలిత రాగ సుధారస సారం అనే గీతాన్ని ఆలపించిన వారు బెంగుళూరు లత. ఈ గీతాన్ని సుసర్ల దక్షిణామూర్తి గారు కళ్యాణి రాగంలో స్వరపర్చినారు. ఈ బాణీని అనుసరించి మరాఠీలో వసంతరావు దేశ్పాండే అనురాధ పోద్వాల్తో కలిసి పాడిన గీతం ప్రథమ తులా వందితో అనేది అష్ట వినాయక చిత్రంలోని అజరామరమైన గీతం. పేరు ముందు బెంగుళూరు అని చేర్చుకోవడం, తమ రాష్ట్రానికి చెందిన వయలిన్ విద్వాంసుని మెమోరియల్ హాల్ కట్టించడం మొదలైన విషయాలు కన్నడిగుల కర్ణాటక సంగీతాభిమానాన్ని తెలుపుతాయి. అయితే కర్ణాటక నుండి వచ్చి హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా ప్రకాశించిన వారు తక్కువేమీ లేరు. అందులో కొందరు విదుషి గంగూబాయి హంగల్, పండిత్ మల్లికార్జున్ మన్సూర్, పండిత్ భీమ్సేన్ జోషి, మాధవ్ గుడి, శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలి మొదలైనవారు. ఈ శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలినే కుమార్ గంధర్వ అంటారు. అదతని బిరుదు. ఇతను బాలమేధావే. చిన్ననాటనే గాత్ర సంగీతంలో పట్టు సాధించి మహామహులని ఆశ్చర్యచకితులను చేసేవాడు. అతనికి ప్రత్యేకమైన ఘరానా ఏదీ లేదు, అన్ని ఘరానాలు అతనివే. ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ బాలగంధర్వ గ్రామఫోన్ రికార్డులు వింటూ వాటిని చక్కగా కాపీ చేసేవాడు. ఏ ఘరానా సంగీతమైనా ఒక్కసారి వింటే చాలు, అలవోకగా ఆ గానాన్ని పట్టుకుని పాడేవాడు. అంతేగాక రాగాలతో కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాడు. ఇదంతా అతనికి దైవదత్తమైన ప్రతిభ. కుమార్ గంధర్వ అసలు పేరు శివపుత్ర, అతని తండ్రి పేరు సిద్ధరామయ్య, కోన్కలి ఇంటి పేరు. ఆ విధంగా అతని పూర్తి పేరు శివపుత్ర సిద్ధరామయ్య కోన్కలి అయింది. సిద్ధరామయ్యను సిద్ధరామప్ప అని కూడా అంటారు. అతడు కిరాణా ఘరానాకు చెందిన గాయకుడు. కుమార్ గంధర్వ తల్లి సంగీతం నేర్వకపోయినా సంగీతాభిమాని. కమ్మని కంఠం ఆమె సొంతం. పూజా సమయంలో దేవరనామాలు పాడుకునేది. అటువంటి వాతావరణంలో జన్మించిన కుమార్ గంధర్వ సంగీతంలో బాలమేధావిగా ఎదగడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కుమార్ గంధర్వకున్న సంగీతాభిరుచిని గమనించిన సిద్ధరామప్ప ఈ బాలుణ్ణి గొప్ప గాయకునిగా తయారు చేయడమే తన ముందున్న లక్ష్యంగా జీవించినాడు. తనయుని అభివృద్ధే తన అభివృద్ధి అని భావించి తన సంగీతాన్ని పక్కనబెట్టి కుమార్ గంధర్వను ప్రొఫెసర్ దేవధర్ వద్ద సంగీత శిక్షణ కొరకు చేర్చినాడు. ప్రొఫెసర్ దేవధర్ కుమార్ గంధర్వను తన సంగీత శిక్షణతో ఉత్తమ గాయకునిగా తీర్చిదిద్దినాడు. ఈ ప్రొఫెసర్ దేవధర్ మామూలు వాడు కాదు. గ్వాలియర్ ఘరానాకు చెందిన విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు. గురువుగారి ఆదేశానుసారం భారతదేశంలోని వివిధ పట్టణాలలో గంధర్వ మహావిద్యాలయాలను స్థాపించి వాటి నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సంగీతజ్ఞుడు. అటువంటి గురువు తర్ఫీదులో కుమార్ గంధర్వ విలక్షణ గాయకునిగా ఎదగడం ఆశ్చర్యకరమైనదేమీ కాదు. కుమార్ గంధర్వకు సరి అయిన గురువు దొరికి అతని సంగీత తృష్ణ తీరిందని భావిస్తున్న తరుణంలో అతని కోసం సంగీత కలశం చేతిలో ఉంచుకుని అదృష్ట లక్ష్మి అతని తలుపు తట్టింది. గాన తపస్వినిగా సంగీత రసికుల మన్ననలందుకున్న అంజనీబాయి మాల్పేకర్ కుమార్ గంధర్వ గానాన్ని విని ముగ్ధురాలై అప్పటికే సంగీత సన్యాసం చేసినందున తన మద్దనున్న అమూల్యమైన చీజులను బందిషులను కుమార్ గంధర్వకు నేర్పుతానని ఆహ్వానించింది. అది అపురూపమైన సువర్ణావకాశం కనుక మహద్భాగ్యమని ఆమె పాదాలు పట్టుకున్నాడు. అప్పటికామె వయస్సు 80 సంవత్సరాల పైచులుకే. తెలంగాణలో ఇటువంటి సందర్భంలో గుడ్డోడి దగ్గరికి గంగొచ్చింది అనే సామెత చెప్తారు. అంజనీబాయిని అందరూ మాయి అని పిలుస్తారు. ఆమెనందరూ గౌరవిస్తారు. ఆమె అవసాన కాలంలో కుమార్ గంధర్వ ఎంతో సేవ చేసినారు. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన కిషోరి అమోన్కర్ కూడా ఆమెను సేవించుకున్నది. కిషోరి అమోన్కర్ తల్లి మోగుబాయి కురడీకర్, అంజనీబాయి మాల్పేకర్లు సమవయస్కులు, ఒకరికొకరు ఆత్మీయులు. కుమార్ గంధర్వకు అంజనీబాయి ఎంత వాత్సల్యంతో సంగీతాన్ని నేర్పింది, ఒక్కొక్క స్వరాన్ని ఎట్లా పరిచయం చేసింది, స్వర సాక్షాత్కారం అంటే ఏమిటి అనే విషయాలను డాక్టర్ సామల సదాశివ గారు తమ మలయమారుతాలు అనే గ్రంథంలో చక్కగా వివరించినారు. సంగీత కచేరీ చేస్తున్నప్పుడు గాయకుడు లేదా గాయిక తాను పాడబోయే రాగాన్ని తెలియజేస్తారు. కొందరైతే అది ఏ ధాట రాగమో వివరించి వాది సంవాది స్వరాలను కూడా తెలుపుతారు. కుమార్ గంధర్వ ఇవేమీ చెయ్యడు. అతడు విలక్షణ గాయకుడు కదా. కుమార్ గంధర్వ రాగాన్ని ఎత్తుకోవడమే ఒక విలక్షణ పద్ధతిలో ఎత్తుకుంటాడు. వాది సంవాది స్వరాలను తాకకుండా ఆలాప్చారీ చేస్తూ తమకు చాలా సంగీత పరిజ్ఞానమున్నదనుకొని ఏ రాగాన్నైనా తమ చెవులు ఇట్టే పసిగడతాయని భావించుకునే కాన్సేన్లను అయోమయానికి గురి చేస్తాడు. చిలిపిగా నవ్వుతూ శ్రోతల వైపు చిద్విలాసంగా చూస్తాడు. అతని పెదవులు విచ్చుకొని కళ్ళు కుంచుకుపోయి ముఖమంతా నవ్వు పొలుముకున్నట్లు కనిపిస్తుంది. శ్రోతల మనస్సుల మీద సమ్మోహనాస్త్రం విసురుతూ ఒకే ఒక్క స్వరంతో రాగాన్ని శ్రోతల ముందు సాక్షాత్కరింపజేసి వారి నోటి నుండి వా అనే ప్రశంసాపూర్వకమైన శబ్దం వెలువడునట్లు చేస్తారు.

శిష్యనాహే అన్నాడు. ఇతడు కేవలం సంగీతజ్ఞుడే కాదు, ఇంద్రజాలికుడు కూడా అని భావం. ఇది కుమార్గంధర్వ గాత్రానికి దొరికిన గొప్ప కితాబు. కుమార్గంధర్వ మహఫిల్లో చక్కగా శృతి చేసిన రెండు తాంబూరాల ఝంకార స్వరం తప్పనిసరి. సాధారణంగా గాయకులు ఒక్క తాంబూరాతోనే సరిపెట్టుకుంటారు, కానీ కుమార్గంధర్వకు అది సమ్మతం కాదు. కుమార్గంధర్వ చిన్ననాట బాలగంధర్వ మరియు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ రికార్డులను మాటిమాటికి విని కాపీ చేసేవాడు. సంగీతంలో ఎంతో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన బాలగంధర్వ పాటల మీద అతనికున్న అభిమానం కించిత్తు కూడా తగ్గకపోగా ఇంకా ఇనుమడించింది. అదెంత దూరం పోయిందంటే బాలగంధర్వ పాడిన నాట్యగీతాలను తానూ పాడుతూ కచేరీలు చేయాలని సంకల్పించుకునే వరకు. బాలగంధర్వ ప్రసక్తి వస్తే చాలు, బాలగంధర్వ గాత్రంలోని సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను వివరిస్తూ తాదాత్మ్యం చెందేవాడు. అంటే కుమార్గంధర్వపై బాలగంధర్వ ప్రభావం ఎంత ఉన్నదో అర్థమవుతుంది. అతడు సంకల్పించుకున్నట్లుగానే మొట్టమొదటిసారి దాదర్లోని శివాజీ మందిర్లో తాను గానం చేసే బాలగంధర్వ గీతాల కచేరీ ఏర్పాటు చేసినాడు. ఆ సభకు కుమార్గంధర్వ మరియు బాలగంధర్వ అభిమానులు అధికంగా విచ్చేసినారు. శ్రోతలతో హాలు కిక్కిరిసిపోయింది. ఆ సభ విజయవంతమైందని వేరే చెప్పవలసిన అవసరం లేదు. అతని గాత్రం బాలగంధర్వను విన్నంత ఆనందాన్ని అందించిందని శ్రోతలు ప్రశంసల వర్షం కురిపించినారు. ముఖ్యంగా కశియా త్యజూ పదాల అనే నాట్యగీత్ అద్వితీయంగా సాగింది. శుభగ శుభగ పదాల అనే చోట డిట్టో బాలగంధర్వ అని శ్రోతలు ఆనందంతో వన్స్ మోర్ అని కేకలు వేయడం ప్రారంభించినారు. మరాఠీలో చెప్పాలంటే ఆ సభ అప్రతిమంగా సాగింది. అప్రతిమం అనేది సంస్కృత శబ్దమైనా మరాఠీ వాళ్లు దాన్ని మరాఠీగానే మార్చుకున్నారు. బాలగంధర్వ మీద తనకున్న అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్న తర్వాత తాను పాడిన బాలగంధర్వ నాట్యగీతాలు శ్రోతలందరికీ అందుబాటులోనికి రావాలని భావించి మలా ఉమజలేలా బాలగంధర్వ పేరిట ఒక రికార్డును విడుదల చేసినాడు కుమార్గంధర్వ. అంటే నాకు నచ్చిన బాలగంధర్వ నాట్యగీతాలు. గ్రామఫోన్ రికార్డులను మరాఠీలో ధ్వనిముద్రికలంటారు. పెనెం మీద ధ్వనిని ముద్రించడం అనేది ఎంత చక్కని మాట. తెలుగులో దీనికి సమానమైన పదం లేదు. గ్రామ్ఫోన్ రికార్డే. కుమార్గంధర్వ భానుమతి అనే సంగీతజ్ఞురాలిని వివాహం చేసుకున్నాడు. తరువాత తన మకాంను మధ్యప్రదేశ్లోని దేవాస్కు మార్చుకొని అక్కడ ప్రశాంత వాతావరణంలో సంగీత సాధన చేస్తూ గడిపినాడు. ఆ సమయంలోనే అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకి ఒక ఊపిరితిత్తిని తొలగించినారు. విలువిద్య నేర్చిన వాని కుడి బొటనవేలు తొలగించబడిన ఏకలవ్యుని కథ ఇక్కడ పునరావృతమైంది. కానీ అతని భార్య భానుమతి అతనికి అందించిన ప్రోత్సాహం, అతనికి చేసిన సేవల కారణంగా కుమార్గంధర్వ ఆరోగ్యం తిరిగి పొందగలిగినాడు. కానీ ఒకే ఊపిరితిత్తితో పాడగలడా అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే కుమార్గంధర్వ అభిమాని అయిన ఒక డాక్టర్ మెల్లిమెల్లిగా పాడే ప్రయత్నం చేయమని తన పర్యవేక్షణలో సంగీత సాధన ప్రారంభింపజేసినాడు. గట్టిగా ఊపిరి పీల్చుకోకుండా చిన్న చిన్న తాన్లతో పాడే ఒక కొత్త పద్ధతిని ప్రారంభించినాడు కుమార్గంధర్వ. ఆ సమయంలోనే మరాఠీలో వచ్చిన ఒక చిత్రం దేవ దీనాఘరీ ధావళ, అంటే దేవుడు దీనుని ఇంటికి పరిగెత్తి వచ్చినాడు అని. ఆ చిత్రంలో వాణి జయరాంతో కలిసి ఒక గీతాన్ని ఆలపించినాడు కుమార్గంధర్వ. రుణానుబంధాచ అనే ఆ గీతం బహుళ జనాదరణ పొందింది. ఆ గీతంలో కుమార్గంధర్వ ఊపిరి బిగబట్టడంలో కొంత శ్రమపడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కాని ఆ తర్వాత తన కఠోర సాధనతో చిన్న చిన్న తాన్లతో కొత్త పద్ధతిలో పాడుతూ సంగీత రంగంలో పునఃప్రవేశం చేసినాడు. ఎంటికెలున్నమ్మ ఎట్ల ముడిచినా అందమే అనే సామెత కుమార్గంధర్వ పట్ల నిజమైంది. అతని సంగీత శాస్త్ర పునాది గట్టిది కదా. కుమార్గంధర్వను సంగీత ప్రపంచంలో పునర్జీవితుణ్ణి చేయడానికి అహరహం శ్రమించిన అతని భార్య భానుమతి
అతనికో కొడుకును ప్రసాదించి మరోసారి ప్రసవ సమయంలో మరణించింది.

0: అది కుమార్ గంధర్వ జీవితానికి శరాఘాతం. తనను ఆయుష్మంతుణ్ణి చేసి తన భార్య తనకు దూరం కావడం కుమార్ గంధర్వకు భరించరాని దుఃఖాన్ని మిగిల్చింది. భానుమతి కొడుకు ముకుల్ శివపుత్ర కొన్కలి ఈనాడు హిందుస్థానీ సంగీతంలో పేరున్న గాయకుడు. అతన్ని కుమార్ గంధర్వ కొడుకుగాక తన సొంత వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న సంగీతజ్ఞుడిగా చెప్పుకుంటారు. ఆ తర్వాత కుమార్ గంధర్వ తన సహాధ్యాయిని వసుంధరా శ్రీఖండేను పెళ్లి చేసుకున్నాడు. ఆమె వసుంధరా కొన్కలిగా మారిపోయి కుమార్ గంధర్వ సభల్లో తాంబూరా వాయిస్తూ గాత్ర సహకారం అందించేది. వారి కుమార్తె కళాపిని కొన్కలి కూడా ఈనాడు గాయనిగా పేరుగాంచింది. పండిత్ భీమసేన్ జోషి, వసంతరావు దేశపాండే వంటి గాయక శ్రేష్ఠులు, పూళా దేశపాండే వంటి ప్రఖ్యాత మరాఠీ రచయితలు కుమార్ గంధర్వకు ఆత్మీయులు. వీరందరిది అరమరకెలు లేని స్నేహానుబంధం. మరాఠీలో పూళా దేశపాండే కుమార్ గంధర్వ గురించి రాసిన మంగళదిన్ ఆజ్ అనే మరాఠీ వ్యాసం అపూర్వమైనది. కుమార్ గంధర్వ సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న అతని కొడుకు ముకుల్ శివపుత్ర కొన్కలి గాయకుడేగాక అతని కొడుకు అంటే కుమార్ గంధర్వ మనుమడు భువనేష్ ముకుల్ కొన్కలి ఈనాడు పేరుమోసిన యువగాయకుడు. కుమార్ గంధర్వ రెండో భార్య వసుంధరా కొన్కలి, ఆమె కూతురు కళాపిని కొన్కలి కూడా పేరుగాంచిన గాయనీమణులే. ఇంకా కుమార్ గంధర్వ శిష్యులు శిష్యురాండ్లు అనేకులున్నారు. అందులో పేరుగాంచిన మధుపు ముగ్ధల్, శుభా ముగ్ధల్, విజయ సర్దేశ్ముఖ్, సత్యశీల్ దేశపాండే మొదలైన వారిని పేర్కొనవచ్చు. కుమార్ గంధర్వ సంగీతానికి నిరంతరం తబ్లా సహకారం అందించింది వసంత్ ఆచ్రేకర్. వారి జోడి నిరుపమానమైనది. ఎక్కడ కుమార్ గంధర్వ కచేరీ ఉంటే అక్కడ వసంత్ ఆచ్రేకర్ ఉండవలసిందే. ఈనాడు కుమార్ గంధర్వ లేడు, వసంత్ ఆచ్రేకర్ లేడు. కుమార్ గంధర్వ కొడుకు ముకుల్ శివపుత్ర కొన్కలి, అతని కొడుకు భువనేష్ ముకుల్ కొన్కలిలకు వసంత్ ఆచ్రేకర్ కొడుకు సురేష్ ఆచ్రేకర్ తబ్లా సహకారం అందిస్తున్నాడు. ఈ పరంపర ఇంకా కొనసాగుతుంది అన్నమాట. కుమార్ గంధర్వకు భారత ప్రభుత్వం 1979 పద్మభూషణ్, 1990 పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 4వ భాగంలో కుమార్ గంధర్వ గురించి విశేషాలు విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానం భవతి 101 కథల సంపుటి నుండి హిజ్రా కథ వింటారు. ఇది మొదటి భాగం. రచన కెవి నరేందర్, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

शाम में गजल। ఇయలటి షామే గజల్లో లతా మంగేష్కర్ పాడిన గజల్లు రెండవ భాగం వింటారు. ప్రఖ్యాత భారతీయ నేపథ్య గాయని లతా మంగేష్కర్ను స్వరకోకిల, గానకోకిల అని పిలుస్తారు. ఈమె 1929 సెప్టెంబర్ 28న జన్మించి ఫిబ్రవరి 6, 2022న కన్నుమూసిండ్రు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సుదీర్ఘ సంగీత ప్రయాణంలో భారతీయ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను క్వీన్ ఆఫ్ మెలోడీగా నిలిచారు ఈమె. ఇప్పుడు విందాం లతా మంగేష్కర్ పాడిన గజల్లు రెండవ భాగం.

కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 ఈగ ఇనుండ్రు కార్యక్రమంలో ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 వస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: by V. Jayaraman and on violin by G. Uma. With that, we come to the end of this program. This program was earlier recorded in the studios of Akashvani Delhi and was broadcast from the Delhi station of Akashvani.
1: साथ में रत्ना पांडे
2: आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंटा मधुरिमा అలసిన మనసుకు హాయిని కలిగించే కార్యక్రమం మధురిమ కార్యక్రమంలో ముందుగా దానవీర శూరకర్ణ చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ గీతం విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చింది పెండ్యాల నాగేశ్వరరావు.

ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమలో మధురమైన పాటల్ని. ఒక కవి అన్నారు, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, కడలిలోతు కన్నీరై కడిగి తెలుసుకో, సిరులేవి ఇవ్వని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో, ఎప్పుడు ఓటమి ఎవరికీ చెప్పిరాదు, ఇరిగినప్పుడే నిలువెత్తున పెరిగి తెలుసుకో అన్నారు ఓ మహాకవి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బడ్జెట్ పద్మనాభం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచిన ఈ గీతం విందాం. సంగీతం ఎస్వి కృష్ణరావు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. గాలిలో తేమ 49%గాను గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటలల్లా ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. ఆకాశవాణి సమయం 11:43:42. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 MHz FM పై ఇంకా న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.